ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 9వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 31వ తేదీ శుక్రవారం

0: सोशल मीडिया पोस्ट में बताया कि बैठक में विकास के विभिन्न क्षेत्रों में भारत समर्थित परियोजनाओं की प्रगति और कार्यान्वयन की समीक्षा की गई। दूतावास ने बताया कि विदेश सचिवों ने हरित अवसंरचना और खुले स्थान परियोजना के अंतर्गत निर्मित थिम्फू पारिस्थितिक पार्क और ओलाखा पार्क का वर्चुअली उद्घाटन किया। पाकिस्तान के कब्जे वाले कश्मीर में नागरिकों पर सुरक्षा बलों की हिंसक कार्रवाई के बाद विरोध प्रदर्शन तेज हो गए हैं। इस सप्ताह की शुरुआत में सुरक्षा बलों की कार्रवाई में 40 लोग मारे गए थे। स्थानीय अधिकारी अब बुनियादी अधिकारों की मांग कर रही महिला प्रदर्शनकारियों को निशाना बना रहे हैं। पाकिस्तानी सुरक्षा बलों ने रावलकोट और मीरपुर में बड़ी संख्या में एकत्र महिला प्रदर्शनकारियों पर गोली चलाई। पाकिस्तान के बलूचिस्तान सूबे में कल कोयला खदान में विस्फोट से 18 खनिक मारे गए और 24 अंदर फंस गए। प्रांतीय राजधानी क्वेटा के बाहरी इलाके में स्थित खदान में मीथेन गैस भर जाना विस्फोट का कारण माना जा रहा है। सूत्रों के अनुसार 18 खनिकों के शव निकाल लिए गए हैं। अन्य कर्मियों की तलाश के लिए राहत और बचाव अभियान जारी है। ग्लासगो राष्ट्रमंडल खेलों में कल रात भारतीय भारोत्तोलक लवप्रीत सिंह ने पुरुषों के 110 किलोग्राम वर्ग में रिकॉर्ड के साथ रजत पदक जीता, जबकि सीमा कलीरामना ने महिला डिस्कस थ्रो में कांस्य पदक हासिल किया। इसके अलावा दो बार के ओलंपिक पदक विजेता नीरज चोपड़ा समेत तीन भारतीय भी भाला फेंक के फाइनल में पहुंचे, जबकि ट्रिपल जंपर्स के दो भारतीय खिलाड़ी प्रवीण चित्रवेल और सेल्वा प्रभु थेरुमारन ने भी फाइनल में जगह बनाई। अजरबैजान में के बाकू में कल अंडर 17 विश्व चैंपियनशिप में भारतीय पहलवान निकिता सहरावत ने रजत पदक जीता, जबकि कामना बाबुल और गरिमा ने महिला वर्ग में कांस्य पदक अपने नाम किए। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी विविध भारती केंद्र निलयంలో సమయం 6 గంటల 5 నిమిషాలు దాటి 30 సెకండ్లైంది। భక్తి సాగరంలో ఓలలాడే దైవిక మార్గం అర్చన క్షేత్రదర్శిని. దక్షిణ భారతదేశంలో ఆధ్యాత్మికత, అద్భుతమైన వాస్తుశిల్పం కలిగిన అరుదైన క్షేత్రం మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం. సుమారు 2000 ఏళ్ల నాటి చారిత్రక వైభవానికి, నాటి శిల్పుల అద్భుతమైన కళా నైపుణ్యానికి ఈ ఆలయం సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. తమిళనాడులోని వైగై నది ఒడ్డున కొలువై ఉన్న ఈ పుణ్యక్షేత్రం కేవలం భక్తులనే కాకుండా ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులను, చరిత్రకారులకు విశేషంగా ఆకర్షిస్తుంది. పాండ్యరాజులు, నాయకరాజుల కాలంలో అభివృద్ది చెందిన ఈ ఆలయంలోని ప్రతి అంగుళం ఒక చారిత్రక కథను చెబుతుంది. చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికత, శిల్పకళల సమ్మేళనంగా వెలుగొందుతున్న దివ్యక్షేత్రం భక్తిభావంతో మనసును నింపుకుంటూ మధుర మీనాక్షి అమ్మవారి దివ్య సన్నిధికి మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. నా నోట ఈ పూట వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇది అర్చన సమయం.

తమిళనాడులోని ప్రసిద్ధ మధుర శ్రీ మీనాక్షి అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం. స్థల పురాణం ప్రకారం మలయధ్వజ పాండ్యరాజు అతని భార్య కాంచనమాలకు సంతానం కలగాలని యజ్ఞం చేసినప్పుడు అగ్నిగుండం నుండి 3 సంవత్సరాల వయసున ఒక దివ్య బాలిక ఆవిర్భవించింది. ఆ బాలికే సాక్షాత్తు పార్వతీదేవి అంశమని, ఆమెకు మీనాక్షి అని నామకరణం చేశారని స్థానిక పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఆ బాలిక ఒక సాధారణ రాకుమారిలా కాకుండా వీర నారిగా పెరుగుతుంది. మీనాక్షి పెరిగి పెద్దదై అజేయమైన శక్తిగా ఎదిగి దిగ్విజయ యాత్రలు చేస్తూ కైలాసానికి చేరుకుంటుందట. అక్కడ సాక్షాత్తు పరమశివుడిని చూసిన వెంటనే ఆమెలో ఉన్న అసలైన స్త్రీతత్వం మేల్కొంటుంది. అనంతరం శివపార్వతుల వివాహం మధురైలో దేవతలందరి సమక్షంలో అత్యంత వైభవంగా జరిగిందట. సరిగ్గా ఇదే అద్భుత ఘట్టాన్ని ప్రతి ఏడాది చిత్తిరై తిరువిళ పేరిట మధురైలో అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఇంకా తెలుసుకుందాం ఈ ఆలయ విశేషాలు. అర్చన క్షేత్ర దర్శనం వింటున్నారు. నేను ఆర్జే దీపిక.

మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో. సమయం 6:30 దాటి 53 సెకండ్లైంది. మధురై మీనాక్షి ఆలయం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆలయ ఆకాశాన్ని తాకి ఉండే బ్రహ్మాండమైన గోపురాలు. ద్రావిడ వాస్తుశిల్పానికి ప్రపంచ స్థాయి ప్రతీకగా నిలిచే ఈ ఆలయం ప్రాంగణంలో మొత్తం 14 బహుళ అంతస్తుల గోపురాలున్నాయి. ఇవి నలుదిక్కులుగా విస్తరించి ఆలయానికి ఒక రాజసపు కళను తీసుకొస్తున్నాయి. వీటిలో దక్షిణ దిక్కున ఉన్న గోపురం అత్యంత ఎత్తైనది. సుమారు 170 అడుగుల ఎత్తులో ఉండే ఈ గోపురంపై వేలాది దేవతలు, రాక్షసులు, జంతువుల శిల్పాలను అత్యంత సుందరంగా చెక్కారు. ఇక్కడి ప్రతి శిల్పం ఏదో ఒక పురాణ గాథను, భారతీయ సనాతన ధర్మ ప్రాముఖ్యతను మనకు కళ్లకు కట్టినట్టుగా వివరిస్తాయి. ఇంకా చెప్తాను ఈ ఆలయం గురించి. వినులోనలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇది అర్చన సమయం.

తమిళనాడులోని మధుర శ్రీ మీనాక్షి అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం ఇవాల్టి అర్చన క్షేత్రదర్శినిలో. ఈ ఆలయంలోని మరో ప్రధాన ఆకర్షణ 1000 స్తంభాల మంటపం. వాస్తవానికి ఇందులో 985 పైచిలుకు స్తంభాలు ఉన్నప్పటికీ వాడుకలో దీనిని 1000 స్తంభాల మండపంగానే భక్తులు పిలుచుకుంటారు. ఒకే రాతితో చెక్కబడిన ఈ స్తంభాలు మండపంలో ఏ కోణం నుంచి చూసినా ఒకే సరళ రేఖలో కనిపించడం నాటి భారతీయ ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనం. ఇక్కడే ఉన్న ప్రత్యేకమైన సంగీత స్తంభాలు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఏ స్తంభాన్ని చేతితో తట్టినా అందులో నుంచి సప్త స్వరాలు పలికేలా వీటిని అద్భుతంగా రూపొందించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉండే పసిడి తామర కొలను చుట్టూలో ఉన్న కారిడలలో నిలబడితే ఆలయ సౌందర్యాన్ని వీక్షించడం ఓ మధురమైన ప్రశాంతమైన అనుభూతిని కనిపిస్తాయి. మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ రెండు భక్తి గీతాల అనంతరం.

వసంతల్ పూజతో ప్రారంభమై రాత్రి 9 గంటలకు 9:30 సుందరేశ్వరుడు మీలాక్షి అమ్మవారి వద్దకు చేరుకునే పల్లియారే పూజతో ముగుస్తాయట. ప్రతి పూజలోనూ స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, అలంకరణలు, నైవేద్యాలు, మహాహారతి అత్యంత భక్తి శ్రద్ధలతో వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహిస్తారు ఈ పూజలను. ఇక ఉత్సవాల విషయానికొస్తే, ఏప్రిల్ మే నెలల్లో 12 రోజుల పాటు జరిగే చిత్రియ ఫెస్టివల్ అత్యంత ప్రసిద్ధి చెందింది. మీనాక్షి సుందరేశ్వరుడి దివ్యమైన కళ్యాణోత్సవాన్ని కళ్లారా చూసేందుకు ప్రపంచ నలుమూలల నుండి 10 లక్షల పైచిలుగా వచ్చే భక్తుల సమయంలో ఇక్కడికి తరలివస్తారట ఈ ఉత్సవాన్ని చూడ్డానికి. జనవరి ఫిబ్రవరి నెలల్లో జరిగే తెప్పోత్సవం కూడా కన్నుల పండుగగా జరుగుతుందట ఈ ఆలయంలో. ఆ సమయంలో కొలనులో దీపాలను వెలిగించి స్వామివారిని పడవలో ఊరేగిస్తారు. అత్యద్భుతమైన ఈ ఆలయ విశేషాల్ని ఇంకా తెలుసుకుందాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం మొలరించే సంపూర్ణ వినోదం ఇది. అర్చన సమయం.

మీనాక్షి ఆలయంలో ప్రతిరోజు క్రమం తప్పకుండా 6 కాలాల పాటు ఖచ్చితమైన సమయాలతో పూజలు జరుగుతాయి. ఉదయం 5 గంటలకు విశేషమైన

తమిళనాడులోని మధుర శ్రీ మీనాక్షి అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం ఇవాల్టి అర్చన క్షేత్రదర్శినిలో. మీనాక్షి అంటే చేప కళ్లలాంటి కరుణామయ నేత్రాలు కలిగిన తల్లి. తన భక్తులపై ఎల్లప్పుడూ ప్రేమతో కరుణతో దృష్టి సారించే జగన్మాతగా అమ్మవారు ప్రసిద్ధి చెందారు. సుందరేశ్వర స్వామితో కొలువై ఉన్న ఈ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందిన ద్రావిడ శిల్పకళలకు అద్భుతమైన నిదర్శనం. ఈ ఆలయంలోని ఆకాశాన్ని తాకే గోపురాలు, వేలాది రంగురంగుల శిల్పాలు, 1000 స్తంభాల మండపం, బంగారు తామర కొలను ప్రతి మూల భక్తిని, భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. మధురై మీనాక్షి ఆలయం జీవితంలో ఒక్కసారైనా సందర్శించడం ప్రతి ఒక్కరికి ఓ అద్భుతమైన అనుభూతిని మిగులుస్తుంది. ఆ గోపురాలను, కళాఖండాలను స్వయంగా చూసి ఆధ్యాత్మిక వాతావరణంలో అడుగుపెట్టిన క్షణం మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. వీలు కుదిరినప్పుడు ఈ ప్రసిద్ధ ఆలయాన్ని మీరు కూడా దర్శించండి. మరి ఇది ఇవాల్టి అర్చన. సర్వే జనః సుఖినో భవంతు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 7 గంటలు దాటి 40 సెకండ్లైంది.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: ఈ రోజు ఉదయం 7 గంటల 15 నిమిషాలకు ప్రసారమయ్యే ఆరోగ్య జీవనం కార్యక్రమంలో వాత రోగాలు, పంచకర్మ చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ సుభద్ర గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీకే సందీప్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. విశ్వసనీయమైన పరీక్ష వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం వరుసగా చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంట్ పబ్లిక్ పరీక్షల బిల్లును ఆమోదించింది. సముద్రయాన రంగం ఇటీవల భౌగోళికంగా వచ్చిన అంతరాయాల నుంచి పాఠాలు నేర్చుకుని మన భవిష్య సముద్ర ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర నౌకాయాన మంత్రి సర్వానంద్ సోనోవాల్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ పురుషుల 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పథకం గెలుచుకున్నారు. నమ్మదగిన పరీక్షా విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం నిరంతరం ఒక్కో అడుగు ముందుకు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో మోదీ మాట్లాడుతూ, గత అనేక దశాబ్దాలుగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్ సమస్యను ఎదుర్కొన్నాయని, ఇది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసిందని అన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల్లో, కేంద్రంలో, దేశవ్యాప్తంగా విద్యా పరీక్షా విధానంలో సంస్కరణలు చాలా ముఖ్యమైనవని తాము నిర్ణయించామని ఆయన చెప్పారు.
1: अब विश्वस्त परीक्षा पद्धति की दिशा में जाने में एक महत्वपूर्ण काम पूर्ण हुआ है. काम आगे भी चलता रहेगा. हम ऐसी परिस्थितियों को लंबे समय तक नहीं चलने देंगे. इस विश्वास के साथ साथियों, आइए हम सब मिल करके विकसित भारत के स्वप्न को पूर्ण करने के लिए कंधे से कंधा मिलाकर के चले. बहुत बहुत धन्यवाद.
0: కఠినమైన చట్టపరమైన నిబంధనలతో కూడిన బిల్లును పార్లమెంట్ ఆమోదించిందని ప్రధానమంత్రి చెప్పారు. విద్యార్థులను కష్టం నుంచి రక్షించేందుకు, వికసిత్ భారత్ పునాదిని బలపరచడానికి పారదర్శకమైన సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత పరీక్షా విధానం, బలమైన పేపర్ లీక్ వ్యతిరేక చట్టాలు, పరీక్షా మాఫియాపై కఠినమైన చర్యలు చాలా ముఖ్యమైనవని మోదీ చెప్పారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లును బుధవారం నాడు లోక్సభ ఆమోదించగా రాజ్యసభ నిన్న దీనికి ఆమోదం తెలియజేసింది. భోజన విరామం అనంతరం సభ తిరిగి సమావేశమైనప్పుడు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చకు 7 గంటల సమయం కేటాయించినట్లు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సవరణ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో పాటు అనేక కొత్త నిబంధనలను చేర్చారు. కేసుల సత్వర పరిష్కారం జరిగేలా చూసేందుకు ప్రతి రాష్ట ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంత యంత్రాంగం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చట్టం నిర్దేశించింది. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తేదీ నుండి 3 నెలల్లో విచారణ పూర్తి కావాలి. బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఈ సమస్య భారతదేశంలో ప్రతి పౌరుడిని ప్రభావితం చేస్తుందని, దేశంలో ప్రతి పౌరుడికి దీంతో సంబంధం ఉందని అన్నారు. దేశంలో పేపర్ లీకులు నివారించేందుకు, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను కూడా జితేంద్ర సింగ్ ఏకరువు పెట్టారు.
2: Prime Minister Modi ji lost no time to declare that nobody will be allowed to jeopardize the future of our children, and hence this legislation which seeks to make amendments in 2024 Act in order to make it more

0: more stringent, more deterrent is being brought in. If there are any suggestions for improvement, I'll be taking note of it. This bill is a reaffirmation of the government's highest commitment to safeguard the welfare of the students and youth of this country.
1: చర్చను ప్రారంభిస్తూ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కొత్త బిల్లులో ప్రభుత్వం కేవలం పైపై మార్పులు మాత్రమే చేసిందని, పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలు అరికట్టేందుకు ప్రతిపాదిత సవరణలు ప్రభావవంతంగా ఉండవని అన్నారు. తాము ప్రతిపాదిత బిల్లుకు మద్దతిస్తున్నప్పటికీ పారదర్శకమైన పేపర్ లీక్ లేని పరీక్షలు ఉండేలా చూసేందుకు అవసరమైన కఠినమైన నిబంధనలు బిల్లు లేవని అభిప్రాయపడుతున్నారని చెప్పారు.
2: ज्यादा जुर्माना, कड़ी सजा, स्पेशल टास्क फोर्स, फास्ट ट्रैक कोर्ट्स जैसे प्रावधान आपने इसमें रखा है, इससे कुछ फर्क पड़ने वाला नहीं. लेकिन ये जो मजबूत कानून लाने के लिए हमने 2024 में ही इसकी मांग रखी थी, लेकिन तब आपने हमारी इस बात को नहीं माना.
1: దేశ రాజధానిలో ఇటీవల విద్యార్థుల నిరసన సమయంలో పెల్లెట్ గన్ల వినియోగం వల్ల గాయపడిన వ్యక్తులకు సరైన వైద్య చికిత్స అందించాలని సుప్రీంకోర్టు నిన్న ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఢిల్లీ జంతర్ మంతర్, ఇతర ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై మెటాలిక్ పెల్లెట్ గన్లను ఉపయోగించారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ నిర్వహించింది. విచారణ సందర్భంగా అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పెల్లెట్ గన్లను ఉపయోగించడానికి పోలీసు నిబంధనలు అనుమతిస్తాయని, నిబంధనలను స్వయంగా సవాల్ చేయనంత వరకు అటువంటి ఆయుధాల వినియోగాన్ని చట్టవిరుద్దంగా పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది. శాంతి భద్రతల పరిరక్షణ చర్యలో భాగంగా గుంపులు చెదరగొట్టేందుకు పంప్ యాక్షన్ రైఫిల్స్, ప్రొజెక్టైల్ యాక్షన్ గన్ల నుంచి కాల్చే మెటాలిక్ లేదా పాక్షికంగా మెటాలిక్ ప్రొజెక్టైల్స్ వాడకాన్ని దశల వారీగా నిలిపివేయాలని లేదా నిషేధించాలని పిటిషనర్లు కోరారు. నిర్దేశిత గడువులను ఖచ్చితంగా పాటిస్తూ సముద్రయాన రంగంలో ప్రధాన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత్ లక్ష్యాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, దీర్ఘకాలిక సముద్ర రంగ ఆశయాలు సాధించేందుకు తమ మంత్రిత్వ శాఖ, ఓడరేవులు, భారత లోతట్టు జలమార్గాల ప్రాధికార సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సోనోవాల్ సూచించారు. భవిష్యత్ ప్రణాళిక రచనలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన అంతరాయాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా సంస్థాగతంగా మరింత పటిష్టత సాధిస్తామని ఆయన చెప్పారు. మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, లాజిస్టిక్ సామర్థ్యం విస్తరించడం, దేశీయంగా తయారీని ప్రోత్సహించడం, ప్రపంచ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంపొందించడం ద్వారా భారత్ను ప్రపంచంలోని ప్రముఖ సముద్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టగలుగుతామని కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీలతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. మహానది జల వివాదానికి సంబంధించి సామరస్యపూర్వక పరిష్కారం కోసం ఈ సమావేశం జరిగింది. జలశక్తి మంత్రిత్వ శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మహానది రెండు రాష్ట్రాల్లోని లక్షలాది మంది ప్రజలకు జీవనాడి అని కేంద్ర మంత్రి మాట్లాడారు. న్యాయమైన, స్థిరమైన, పరస్పర అంగీకార యోగ్యమైన పరిష్కారం సాధించేందుకు చర్చలు జరపాలని ఆయన సూచించారు. కేరళలో ఈరోజు 14 జిల్లాల్లోకి 11 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మిగిలిన 3 జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళలో రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గుజరాత్కు కూడా వాతావరణ శాఖ తీవ్రమైన వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 158 గంటల్లో గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. 1 ఆగస్టు వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. గుజరాత్లో రుతుపవనాల పరిస్థితి తీవ్రంగా ఉంది. అహ్మదాబాద్, ఆనంద్, సూరత్, నవ్సారీ, వల్సాద్ సహా మధ్య దక్షిణ గుజరాత్లో 13 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఒడిషాలో మహానది పరివాహక ప్రాంతంలో నీరు భారీగా పెరుగుతుండటంతో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ సీజన్లోనే అత్యధిక వరద ప్రవాహం ఈ సాయంత్రానికి ముండాలికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. వరద పరిస్థితులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కొత్తగా వర్షం కురుస్తున్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు నిఘా ముమ్మరం చేశారు. పాకిస్తాన్ భద్రతా బలగాలు ఈ వారం ప్రారంభంలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరిపిన అణచివేత కారణంగా

0: 40 మందికి పైగా మరణించడంతో ఆ ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక హక్కులు డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న మహిళా ఆందోళనకారులను స్థానిక అధికారులు ఇప్పుడు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడలో నిన్న రాత్రి జరిగిన పోటీలో పురుషుల 110 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ వెండి పతకాన్ని గెలుచుకున్నారు. మహిళల డిస్కస్ త్రోలో సీమా కలీరామ్నా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. 8వ రోజున భారత్ 17 పతకాలతో 10వ స్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. విశ్వసనీయమైన పరీక్ష వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం వరుసగా చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 23 సెకండ్లైంది. ఇప్పుడు విందాం ఆరోగ్య జీవనం. ఈనాటి కార్యక్రమంలో వాత రోగాలు, పంచకర్మ చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ సుభద్ర గారితో పరిచయం. పరిచయకర్త శ్రీకే సందీప్.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈరోజు మన ఆరోగ్య జీవనం కార్యక్రమంలో వాత రోగాలు పంచకర్మ చికిత్స ఈ అంశం గురించి మనకి ముఖ్యమైన విషయాలు తెలపడానికి ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుభద్ర నవీన్ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. సుభద్ర నవీన్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: మేడం, ఆయుర్వేదం యొక్క ప్రాథమిక సూత్రం ఆహారమే ఔషధం కావాలి, కానీ ఔషధం ఆహారం కాకూడదు.
1: మనం తీసుకునే ఆహారమే ఔషధ గుణాలతో కూడి ఉంటుంది. సో ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది. ఆహారం స్వీకరించినప్పుడు అవే గుణాలు మనలో పెరుగుతాయి. ఇతర సిస్టంలో మనకు రోగానికి మెడిసిన్స్ రాసి సజెస్ట్ చేస్తారు, కానీ ఆయుర్వేదంలో మీకు సజెస్ట్ చేసి దాంతో పథ్య అపత్యాలు చెప్తారు. ఆ పథ్యం ఔషధానికి కాదు, అది రోగానికి. మీరు అలాంటి పదార్థాలే తింటూ వెళ్తే మీకు దాని నుంచి రిలీఫ్ రాదు, రోగ విముక్తి కాలేరు. మళ్ళీ మళ్ళీ మీకు అదే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటుంది పదే పదే. సో అందువలననే ఇలాంటి ఆహారాలు తినండి, ఇది తినకండి అని చెప్పడం జరుగుతుంది. సో ఆయుర్వేదం ఇస్ మోర్ ఆఫ్ లైక్ కరెక్టింగ్ యువర్ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ మెయింటైనింగ్ హెల్త్.
0: ఆయుర్వేదంలో వాత రోగాలు అంటారు, అసలు ఈ వాత రోగాలు అంటే ఏమిటి?
1: ఆయుర్వేదం సిద్ధాంతం అంతా త్రిదోషాలు గురించే ఉంటుందండి. త్రిదోషాలంటే వాత పిత్త కఫాలు. వీటిలో వాత దోషం ప్రధానమైనది, ఎందుకంటే మనలో జరిగే ప్రతి ఒక్క కదలికకు, నరాల పని, శ్వాస, మాట, ఆలోచన, ప్రతి ఒక్క వంటి క్రియలను వాత దోషమే నియంత్రిస్తుంది. మూడు దోషాలు సమానంగా ఉంటే ఆరోగ్యం. ఏ ఒక్క దోషము ఇంబ్యాలెన్స్ అయితే అది రోగాలకి కారణమవుతుంది. అలాగే ఈ వాత దోషం బ్యాలెన్స్ స్టేట్ లో కాకుండా ఇంబ్యాలెన్స్డ్ అంటే ప్రకృపితమైతే దాని తగిన వాత వికారాలు, వాత వ్యాధులు ఉద్భవిస్తాయి.
0: అయితే మేడం, ఈ వాత రోగాల్లో కనిపించే ముఖ్యమైన శారీరక మానసిక లక్షణాలు అంటే ఫిజికల్ గా మెంటల్ గా కనిపించే లక్షణాలు ఏముంటాయి?
1: వాతంలో మెయిన్ అండి వాత గుణం ఏమంటే వాత దోషం ఉంది, అది సమస్థితిలో ఉంటే దాని గుణం శాస్త్రంలో తత్ర రూక్షో లఘుశీత కర సూక్ష్మశ్చలో అనిలహ అన్నారు. అంటే ఇది సమస్థితిలో ఉంటే ఇది ఎలా చాలా ఇంపార్టెంటో. ఈ గుణాలు ఏ రకంగా కూడా పెరిగితే వాత దోషానికి ప్రకృపితమై ఇంబ్యాలెన్స్ స్టేట్ లో వెళ్ళి రూక్షం అంటే డ్రై నేచర్ అది మరింత ఎక్కువైందనుకోండి, బాడీ డ్రై అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ మూమెంట్స్ లో స్టిఫ్నెస్, కీళ్లు నొప్పులు, నడుము మెడ నొప్పి, ఇవన్నీ లైక్ డీజెనరేటివ్ అంటారు, అరుగుదల అంటారు కదా, అది ఎప్పుడు జరుగుతుంది? శరీరం రూక్షం అంటే డ్రై నేచర్ లో వెళ్తూ ఉంటే దాంట్లో బలం తగ్గితే అండ్ సూదులతో గుచ్చినట్లు నొప్పి,

0: రాల బలహీనత, గ్యాస్ట్రిక్ లెవెల్లో చూస్తే కడుపు ఉబ్బరం, గ్యాస్ ప్రాబ్లం, మలబద్ధత, బరువు తగ్గడం ఇలాంటి లక్షణాలు కనబడతాయి. అదే మానసిక లక్షణాలు, ఆందోళన, భయము, ఫోకస్ చేయలేకపోతారు, నిద్రలేమితనం, ఏకాగ్రత తగ్గడం, చంచలత్వం ఇలాంటి లక్షణాలు మానసికంగా కనిపిస్తాయి.
1: అయితే కేవలం నోటి మందులు వాడటం కంటే పంచకర్మ చికిత్స చాలా ప్రాధాన్యమైందని చెప్తారు. ఇది ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది ఈ పంచకర్మ చికిత్సకి?
0: నోటి ద్వారంగా మెడిసిన్స్ ఇచ్చినప్పుడు టెంపరరీ శమనం, సో వాతాన్ని శాంతింపజేస్తుంది. కానీ శరీరంలో ఇప్పటికే ఆల్రెడీ అక్యుములేటెడ్ పేరుకుపోయిన దోషాలు, మలాలు పూర్తిగా డీటాక్స్ చేయాలంటే అప్పుడు పంచకర్మ బెస్ట్ ఆప్షన్ అండి. ఇది శోధన చికిత్స, ప్యూరిఫికేటరీ ప్రాసెస్ అని కూడా అంటారు. మీరు సామాన్యంగా వినే ఉంటారు డీటాక్సిఫికేషన్, డీటాక్సిఫికేషన్ అని. సో ఒక పద్ధతి ప్రకారంగా ఈ పంచకర్మ చికిత్స జరగబడుతుంది. ఈ పంచకర్మ అంటే 5 types of procedures, ట్రీట్మెంట్స్ అన్ని అందరికీ చెయ్యము. ఆయా రోగులకు రోగి బలం, రోగ బలం, మళ్ళీ ఇతర పారామీటర్స్ చూసి దాన్ని నిర్ణయిస్తాం. పంచకర్మ బేసిక్గా దోషాలని మూలం నుంచి తొలగించే ఒక శోధన చికిత్స. నరాలు, కండరాలు, కీళ్లకు నేరుగా ప్రయోజనం కలిగిస్తుంది. అండ్ ఇట్ ఈస్ లైక్ బృంహణం చికిత్స అంటారు, నరిష్మెంట్. ఇది ప్యూరిఫికేషన్ ఒకటే కాకుండా ఇట్ ఆల్సో లైక్ స్ట్రెంగ్థన్స్ ద సిస్టమ్.
1: మేడం, పంచకర్మ అంటే 5 రకాల ప్రొసీజర్స్ ఉంటాయి అన్నాం కదా, 5 ఏంటి, ఏముంటాయి ప్రొసీజర్స్?
0: 5 రకాలు, వమనం, విరేచనం, బస్తి, నస్యం, రక్తమోక్షణం. వమనం అంటే పంచకర్మలో ఒక చికిత్స. దీంట్లో ఒక పద్ధతి ప్రకారంగా రోగులకు కఫదోషం ఎక్కువైనప్పుడు వాంతులు చేయించడం.
1: అదే అప్పుడు ఇచ్చిన ఆ మందు వల్ల వామిటింగ్ ద్వారా లోపల ఉన్న టాక్సిన్ అంతా
0: బయటకు వస్తుంది.
1: అది వమనం.
0: వమనం, విరేచనం, అలాగే మెడిసిన్స్ ఇచ్చి ఒక సిస్టమేటిక్ గా పర్గేషన్ అంటే విరేచనాలు చేయించడం. ఇది పిత్త ప్రధాన వ్యాధుల్లో చేయిస్తాం సామాన్యంగా. బస్తి చికిత్స, ఇది వాతానికి మెయిన్ ట్రీట్మెంట్. వాతహర చికిత్స, వాత దోషణ నివారణకు బస్తి చికిత్స. బస్తి చికిత్స పక్వాశయంలో మెడిసిన్స్ ని కషాయ రూపంలో లేదా తైలం ఈ రూపంలో గుదద్వారం ద్వారా పెద్ద పేకు పక్వాశయంలో పంపిస్తాం. పక్వాశయం మెయిన్ వాతస్థానం, సో వీఆర్ అడ్రెస్సింగ్ డైరెక్ట్లీ టు ద రూట్ కాజ్. మరొకటి నస్యం. నస్యం నాసికా రంధ్రాల ద్వారా మెడిసిన్ అది చూర్ణం, తైలం లేదా కల్కం, దాని స్వరసం అది నాసా ద్వారా వేయడం. దీనివల్ల అబో నెక్ డిసీజెస్ కి ఇది ఒక మెయిన్ ట్రీట్మెంట్, మెయిన్ హెడ్ అండ్ నెక్. సో నస్యం కూడా వాతవ్యవహార చికిత్సలో ఒకటి. రక్తమోక్షణం సిస్టమేటిక్ గా బ్లడ్ లెట్టింగ్, దీన్ని బ్లీడింగ్ చేయించడం. అది కొన్ని రకాలమైన వ్యాధిలో దీన్ని చేయడం జరుగుతుంది, త్రూ లీచ్ అప్లికేషన్ ఆర్ త్రూ బ్లడ్ లెట్టింగ్ అవుట్ సైడ్ త్రూ కట్స్.
1: ఇట్ ఈస్ ఇన్వేసివ్.
0: ఇన్వేసివ్, ఎస్, టు సమ్ ఎక్స్టెంట్, ఎస్. వాత రోగం డీజెనరేటివ్. సో వెన్ వీఆర్ డూయింగ్ దిస్ బస్తి చికిత్స, వీఆర్ రిమూవింగ్ ఆల్ ద టాక్సిన్స్, వీఆర్ క్రియేటింగ్ ఎ రీజెనరేటివ్ అట్మాస్ఫియర్. వాతం మెయిన్ శరీరంలో ప్రతి కదలికను, నాడీ వ్యవస్థ పనితీరును నియంత్రిస్తుంది. వాత సమతుల్యంగా ఉంటే పిత్త కఫ దోషాలు కూడా సక్రమంగా పనిచేస్తాయి. వాత డిస్టర్బ్ అయినప్పుడు ఈవెన్ పిత్త కఫ దోషాలు కూడా డిస్టర్బ్ అవుతాయి. సో వాతానికి చికిత్స చేసినప్పుడు త్రూ బస్తి ఈవెన్ దీస్ ఆర్ ఆల్ అడ్రస్డ్. సో వాత దోషానికి ప్రధాన స్థానం పెద్ద పేగు.
1: మనం ప్రధానంగా చూసే సమస్యలు కీళ్ల నొప్పులు, సయాటిక, నడుము నొప్పి, ఇటువంటి సమస్యలకు పంచకర్మ చికిత్సలో ఎలాంటివి యాప్ట్ అని మీరు చెప్తారు?
0: ఏ ఒక్క పంచకర్మ చికిత్స అందరికీ ఉత్తమం కాదు. రోగి యొక్క దోష స్థితి, వ్యాధి స్థితి, వయస్సు, బలము వంటి అంశాలను బట్టి చికిత్స చేయబడుతుంది. సాధారణంగా ఇలాంటి ఎక్కువగా ఉపయోగించే చికిత్సలో అభ్యంగం. అభ్యంగం అంటే ఔషధ తైలాలతో శరీరాన్ని మర్దన చేసే మసాజ్ లాంటిది. దీన్ని చేయడం వల్ల కండరాల బిగుత, రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది, వాతాన్ని తగ్గిస్తుంది. స్వేదనం. స్వేదనం అంటే ఆవిరి ఇవ్వడం. స్టీమ్ ద్వారా ఉండే డ్రై హీట్ అప్లై చేస్తాం. లైక్ స్వేదన అంటే పత్రపిండ స్వేదనం, ఔషధ ఆకులు వేడి చేసి కాపడం ఇవ్వడం. ఇలాంటివి లైక్ నార్మలీ పత్రపిండ స్వేద, సియాటిక, కీళ్ నొప్పులు, కండరాలు బిగుత, సర్వైకల్ స్పాండిలోసిస్, మెడ నొప్పి ఇలాంటి దాంట్లో ప్రయోజనకరంగా ఉంటుంది. మరి

0: స్వేదనలో షష్టికశాలి పిండ స్వేద అని చేస్తాం. ఇది షష్టికశాలి అంటే ఒక షష్టిక ధాన్యం, ఒక కైండ్ ఆఫ్ రైస్. ఈ ధాన్యం 60 డేస్కే పక్వానికి వస్తుంది. సో దీన్ని మేము అన్నంలాగా కుక్ చేసి దీన్ని పోట్లీలాగా కట్టుకొని పాల కషాయం తయారు చేసి దాంట్లో డిప్ చేసుకుంటూ దీన్ని మసాజ్ చేస్తాం. దీనివల్ల కండరాలు బలహీనత, దీర్ఘకాలిక వాత వ్యాధులకు పక్షవాతం, ఇవిట్లో బలం మరియు పోషణ అందిస్తుంది.
1: ఆయుర్వేదాన్ని కూడా ఖచ్చితంగా మనకి మనము ఎక్కడో విని ఎవరో చెప్పింది చేయడం కాకుండా ఒక సర్టిఫైడ్ డాక్టర్ దగ్గర అడ్వైస్ తీసుకుని చేయడమే మంచిది.
0: ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ఈజ్ ఎ యూనిక్ పర్సన్. కొందరులో వాత దోష డామినెంట్గా ఉంటుంది, అంటే అది ఒక వ్యాధి కాదు, బై బర్త్. ఇప్పుడు ఆకారంగా చూస్తే కొందరు చాలా సన్నగా ఉంటారు, కొందరు మధ్య రకంగా ఉంటారు, కొందరు బొద్దుగా ఉంటారు.
1: ఇట్స్ లైక్ ఫింగర్ ప్రింట్స్.
0: అంతే. సో జన్మతః వచ్చింది, ఇది వాళ్ళకేం ప్రాబ్లం చేయదు. వాళ్ళు వాళ్ళ రకంగా ఆహార విధానాలు కానీ వాళ్ళ దినచర్యలు కానీ పాటిస్తే వాళ్ళకి ఏ రోగాలు రాదు. సో ఈ వాత పర్సన్ చేసే హెల్దీ హ్యాబిట్స్ ఇఫ్ కఫ పర్సన్ ఫాలోస్ దెన్ ఇట్ విల్ బి ఏ ప్రాబ్లం ఫర్ హిమ్. బికాస్ వాతానికి ఎప్పుడు బృంహణం అంటే అది అండర్ నరిష్మెంట్ ఉంటుంది. సో నరిష్మెంట్ కావాలి. కఫ ఓవర్ నరిష్ సో హీ డజంట్ రిక్వైర్ దట్ మచ్ ఆఫ్ నరిష్మెంట్. సో ఇది సింపుల్ ఎగ్జాంపుల్. అలాగే ఆ పర్సన్కి వ్యాధి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, సెలెక్షన్ ఆఫ్ మెడిసిన్ అన్నీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇట్ కెనాట్ బి యూనివర్సల్ ఫర్ ఎవ్రీవన్.
1: డాక్టర్ గారు, ప్రస్తుత ఆధునిక జీవన శైలి కారణంగా వాత రోగాలు పెరుగుతున్నాయా?
0: ఆధునిక జీవన శైలిలో గంటల బడి కూర్చొని పనిచేసే విధానం అండ్ కంప్యూటర్, మొబైల్, అధిక వినియోగం, వ్యాయామం లేకపోవడం, రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవడం, సమయానికి భోజనం చేయకపోవడం, ఫాస్ట్ ఫుడ్, ఇవన్నీ కాకుండా మానసిక ఒత్తిడి, ప్రెషర్, సో ఆల్ దిస్ కాంట్రిబ్యూట్స్. దీనివల్ల సహజంగానే వాత వ్యాధులకి కారణమే.
1: మైండ్ ఎక్సెస్ గా చేస్తున్నాం, చేయవలసిన చేతులకు కానీ కాళ్ళకు కానీ బాడీ మూవ్మెంట్,
0: ఎగ్జాక్ట్లీ
1: వీఆర్ డిప్రైవింగ్ అవర్ బాడీ ఆఫ్ ఎక్సర్సైజ్. ప్రస్తుతం ఉన్న ఈ జీవన శైలికి, ఈ వాత రోగాలు నివారణకి మీరేం సూచనలు ఇస్తారు? వాత రోగం రాకుండా ఉండడానికి ఎటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకోవాలి?
0: ఆహారం అన్నప్పుడు వాతహర ఆహారంలో వాతం శీత గుణానికి పెరుగుతుంది, రూక్ష గుణానికి. రూక్ష అంటే డ్రై ఫుడ్, ఇప్పుడు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, రెగ్యులర్గా డీప్ ఫ్రైడ్ ఫుడ్, డ్రై ఫుడ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మర్మరాలు, పోహా, ఇలాంటి డ్రైగా ఉండేది, ఇది వేపుడు ఫామ్లో ఎక్కువగా తీసుకోవడం, డీప్ ఫ్రైడ్ ఫామ్లో తీసుకోవడం, ఉప్పు కారం మరీ ఎక్కువగా తీసుకోవడం, ఇలాంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా వాతం పెరుగుతుంది. సో దీనికి విరుగుడా యూ టేక్ వార్మ్ ఫుడ్, వేడిగా తాజాగా వండిన ఆహారం తీసుకోవడం చాలా ప్రశస్తమైనది.
1: ముఖ్యంగా సీజనల్ చేంజ్ లో ఇంకా అవసరం,
0: డెఫినెట్గా. అధికంగా చల్లగా ఈ కోల్డ్ ఫుడ్స్, రెఫ్రిజరేటెడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, లైక్ ఇన్స్టెంట్ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ ఇన్క్లూడ్ లిటిల్ బిట్ ఘీ అండ్ ఘృతం అంటాం, గోఘృతం ఇస్ కౌ ఘీ ఈజ్ లైక్ ఉత్తమం దీంట్లో, అండ్ దాట్ క్యాన్ బి ఇన్క్లూడెడ్ ఇన్ యువర్ డయట్ డైలీ, సో దట్ యు గెట్ సమ్ నరిష్మెంట్, స్నిగ్ధత శరీరంలో, స్నిగ్ధత పెరగడానికి. ఇప్పుడు అభ్యంగం ఇవన్నీ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్, ఇంటర్నల్ గా యు ఆర్ గివింగ్ దట్ నరిష్మెంట్ త్రూ దీస్ కైండ్ ఆఫ్ ఫుడ్. నేను చెప్పేదంతా ఆరోగ్యకరంగా ఉండే పర్సన్ యాజ్ ఎ ప్రివెంటివ్ గా చెప్తున్నాను. మీకు హెల్త్ ఇష్యూ ఉంటే
1: మీ వైద్య పరిస్థితిని బట్టి తీసుకోవాలి. మీరు చెప్తుంది ఒక
0: నార్మల్ పర్సన్ కి. సో ఇలాంటి వెజిటేబుల్స్ ప్రకారంగా వస్తే వాత వ్యాధి అంటే వాత రోగాలలో వాటర్ కంటెంట్ ఉండే వెజిటేబుల్స్ బెటర్, సో దట్ ఇట్ డజంట్ ఇంక్రీజ్ ద డ్రైనెస్. అన్ని గాడ్స్ అండి, ఈ బీరకాయ, సొరకాయ, దొండకాయ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు అలాంటి ప్రాబ్లమ్స్ ఉండిన వాళ్ళు. కారం తగ్గించాలి, డీప్ ఫ్రైడ్ ఫుడ్ తినొద్దు, వాటర్ గోరు వెచ్చగా తీసుకోవడం చాలా మంచిది, బ్లోటెడ్నెస్ కూడా రెడ్యూస్ అవుతుంది అండ్ ఇంటర్నల్ సర్క్యులేషన్ జీర్ణక్రియకు హెల్ప్ అవుతుంది. రోజు కొద్దిసేపు యోగా ప్రాణాయామాలు చేయండి, అట్లీస్ట్ 7 to 8 hours ప్రాపర్ స్లీప్, దానివల్ల కూడా బాడీ రిజ్యూనేట్ అవుతుంది.
1: మన శరీరానికి కావలసినంత నిద్ర, మన శరీరానికి సరిపడే ఆహారం చాలా ముఖ్యం ఒక మనిషి ఆరోగ్యానికి. ఈ వాత రోగాల గురించి, దానికి సంబంధించి ఆ వాత రోగాన్ని ట్రీట్ చేయడానికి చేసే పంచకర్మ చికిత్స గురించి చాలా ముఖ్యమైన విషయాలు మా శ్రోతలందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడానికి మీరు చేసిన ఈ ప్రయత్నానికి చాలా ధన్యవాదాలు మేడం. సుభద్ర నవీన్ గారు.

0: ఇంతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో వాత రోగాలు పంచకర్మ చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ సుభద్ర నవీన్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ కె సందీప్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

కమ్మని పాటల కార్ఖానా జనరంజని శ్రోతలు కోరిన సినికితలు భువనగిరి అర్బల్ కాలనీ నుండి కవిత, కల్పన, కళ్యాణి, క్రాంతి, సత్యం, కృష్ణా జిల్లా నుండి పెడ నుండి అప్పలరాజు, ఇంకా వైజాగ్గా ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ గారి కోసం, అలాగే కరీంనగర్ జిల్లా అమ్మనగిరి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, ఇంకా జాష్వా, యశ్వంత్, మహేష్, దీపక్, చక్రిక, సుహాని, సన్విత, రాఘవేందర్, అజయ్ కుమార్, వినోద్ కుమార్, మసకుంట నుండి మెసేజ్ చేస్తున్న ఒక మంచి పాట వినిపించమని, అలాగే కీసర్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య, అలాగే భువనగిరి రాయగిరి నుండి మాదాసు సత్యనారాయణ కవిత గారి కోసం వచ్చేస్తుంది. అక్క చెళ్లలో చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆల్పించిన గీతం, ఆత్రేయ రచన కివి మహాదేవన్ సంగీతం.

0: శాస్త్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: జనరంజని శ్రోతలు కోరిన సినిగీతాలు వింటున్నారు. అల్మాస్ కూడా రవికుమార్ వడ్లమాలి, ఇంకా చౌటుపల్లి నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, ఇంకా గనగలూరు రామకృష్ణారెడ్డి, ఆర్యన్ శిల్ప, హరీష్, మురియత్తమ్మ కర్ణాటక రాష్ట్రం నుండి, అలాగే నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్నతుములగడ గ్రామం నుండి శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య, ఇంకా హైదరాబాద్ వనస్థలిపురం నుండి దొర్నాల రేణుక, బాలాజీ, బద్రిహరిణి, లోకేష్, ఇంకా మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దొర్నాల సుదర్శన్, అవిష్విత్ బాబు, రాఘ్విభాస్, విభు, అలాగే హైదరాబాద్ నుండి ఉజ్వల, శ్రీనివాస్, లక్కీ, మికీ, అన్విక్, శ్యామలదేవి, విజయకుమార్, ప్రణవ్, వెంకట్, స్వరూప్ అందరి కోసం వచ్చేస్తుంది. గూడు పుఠాణి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆల్పించిన గీతం, దాశరథి రచన, ఎస్పీ కోదండపాణి సంగీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ

డి మానస, మాధురి, మాలక్ష్మి, మాధవి, ఇంకా హైదరాబాద్ చందానగర్ శ్రోతలు సిహెచ్ విజయ్ కుమార్, అలాగే పాపిరెడ్డి కాలనీ శ్రోతలు సిహెచ్ హనుమంతరావు, ఇంకా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీ శాంగ్ బండి శివాజీగౌడ్, జోగనర్సయ్య, ఆనంద్, అలాగే వనపర్తి నుండి ఎం రామయ్య కార్తిక్, యామిని, భవ్యశ్రీ, సుందరరామయ్య, జైత్రికశ్రీ, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యుల కోసం కోదంకుంట గ్రామం బండి కృష్ణగౌడ్, మలేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్ బృంద, చిన్నమంతలు వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు.

మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమా.
1: మా శ్రోతలకు గమనిక, ఈరోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఇంకొడు గుంతలు నిన్నవిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు, దూర ప్రాంతాల వారైతే 040 ఇజ్రేడి కోడ్ జత చేస్తూ 2324 0852, 2324 0853, మరో నంబరు 2955 0923 ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు. జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు.

0: నీరాజనం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విన్నారు. డాక్టర్ సి నారాయణరెడ్డికి రచన ఓపినయర్ సంగీతం. ఈ పాటను భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్, ఎలగందల పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, అలాగే మాధవి తడకాంజనేయులు గారి కోసం వినిపించాం. ఇంకా చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ శశాంక్, గాయత్రి విశ్రుత, మహాజ్యోతి, సాయిమన్విత, గీతానగర్, హైదరాబాద్ శ్రోతల కోసం ఆ పాటను వినిపించాం.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మా శ్రోతలకు గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఇంకుడు గుంతలు నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కేంద్రం హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఐఏఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు, దూర ప్రాంతాల వారైతే 040 ఎస్టేట్ కోడ్ జత చేస్తూ 23240852 23240853 29 55 92 ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం జనరంజని శ్రోతలు కోరిన సినిగీతాలు విన్నారు. మరిన్ని సినిగీతాలు ఈ ఉదయం 8:15 ప్రసారమయ్యే జనరంజన్లో వినవచ్చు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభా ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 8:15 దాటి 55 సెకండ్లైంది.

మా శ్రోతలకు గమనిక. ఈరోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఇంకుడు గుంతలు నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు దూర ప్రాంతాల వారైతే 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324 08 52, 2324 08 53, 2955 09 23 నంబర్లకు ఫోన్ చేసి ఇంకుడు గుంతలు, ఇంజెక్షన్ బోర్స్, ఇంకా బోర్ రీఛార్జ్ల గురించి జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి గారిని అడిగి నేరుగా మాట్లాడవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు. జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. పటాన్చెరువు నవ్యాది గ్రాండ్ కాలనీ శ్రోతలు స్వరాగిణి రవికుమార్, స్వరూప, శృతి, శ్వేత, సిరివేద, ఇమ్మడి నాగరాజు, లతా, నిహాలింగమశ్రీ, విశ్వనాథ్, శ్రీకాంత్, కుష్విక్ రెడ్డి, చార్విక్, సూర్య, శేఖర్, శాంతి, శిఖర, కిటు, స్వాతి, బాలకృష్ణ, భువన, సంధ్య, మహేష్ రాజు, అనుష, ఇంకా పటేల్ నగర్ గౌరీపుర నుంచి లక్ష్మణ్ యాదవ్, బాలమణి, రమాదేవి, చాణిక్య, రామ్ యాదవ్, నితిన్ రామ్ యాదవ్, అలాగే కూచన్ శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నందర్, నిజామాబాద్ శ్రోతలు వీరందరి కోసం వచ్చేస్తుంది. మంచి మిత్రుల చిత్రం కోసం ఘంటసాల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఎస్పీ కోదండపాణి సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎనిమిది గంటల 30 నిమిషాలు దాటి 45 సెకండ్లైంది. జనరంజని శ్రోతలు కోరిన సినీగీతాలు వింటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి శ్రోతలు బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్ రేవతి, రశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, అలాగే మాకోసం మంచి పాట వినిపించగలరు అంటూ రంగారెడ్డి నుంచి కార్తీక్, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే కొత్తగూడెం డిస్టిక్ ఇల్లంద నుండి రాజేష్ ఖన్నా, చిన్నపాసి, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా అమ్మి అందరి కోసం వచ్చేస్తుంది. శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం చిత్రం కోసం మహమ్మద్ రఫీ పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, సి రామచంద్ర సంగీతం.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి

0: గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ది ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
2: జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. కీసర మండలం చీర్యాల నుండి శ్రోతలు గోపాలరావు గారు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, ఇంకా మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్ శ్రోతలు, సాయిపుర కాలనీ శ్రోతలు వనమా శేఖర్, రేఖా, లక్కీబాబు, నవీన్ కుమార్, అశోక్ బిస్లీ, ఇంకా వాళ్ల స్నేహ బృందం, అలాగే సఫిల్గూడ నుండి దుర్గా సారథి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అవేద, ఆయిష, అలాగే బిఎన్ రెడ్డి చైతన్య నగర్ నుంచి జగన్నాథ్ కోసం చేస్తుంది పాట. కూతురు కోడళ్ళు చిత్రం కోసం పి సుశీల బృందం ఆలపించిన గీతం, సిఎన్ రెడ్డి రచన, కివి మహాదేవన్ సంగీతం.

0: ఎన్నెన్నో వింతలున్నాయి చూడ.
1: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
3: మా శ్రోతలకు గమనిక. ఈరోజు ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఇంకుడు గుంతలు నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం, ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేసిన మా ఫోన్ నంబర్లు, దూర ప్రాంతాల వారైతే 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324085 2324085 3 2955 9923 నంబర్లకు ఫోన్ చేసి ఇంకుడు గుంతలు, ఇంజెక్షన్ బోర్స్, ఇంకా బోర్ రీఛార్జ్ల గురించి జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి గారి అడిగి నేరుగా మాట్లాడవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఆకాశవాణి నిలయంలో. సమయం 8:41 దాటి 38 సెకండ్లైంది. జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. ఎద్దుమలారం శ్రోతలు దేవునూరి వీరయ్య ఇంకా వాళ్ల కుటుంబ సభ్యుల కోసం, అలాగే దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియ, ప్రొద్దుటూర్ కడప జిల్లా శ్రోతల కోసం, ఇంకా పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్, అలాగే విల్సన్ గాడ్లర్ బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, మూర్తి మంగమ్మ, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది ఆత్మగౌరవం చిత్రం కోసం. ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం విందాం. దాసరిది రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

0: 4949494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: హైదరాబాద్ నల్లకుంట శ్రోతలు మీనా అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, పార్థ్వీ స్కంద గౌడ్, నితిష, సాయి కిరణ్ గౌడ్ కోసం, అలాగే రుద్రవెల్లి రమేష్ కుమార్, అనిత, భరత్ కుమార్, అమృతమ్మ, బోయిన్పల్లి నుంచి ప్రహ్లాద్, అపూర్వ, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం శ్రోతలు దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, అలాగే జయరామ్, రాధా, మహేష్ బాబు, శ్రావణి, సౌజన్య, వీరేష్, వినోద్ కుమార్, రోహాన్, విధాన్స్, కోడుమూరు కర్నూలు జిల్లా కోసం, కర్నూలు జిల్లా శ్రోతల కోసం, అలాగే గజ్వేల్ నుండి శైల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, రామ్ చరణ్, రఘునాథపురం గ్రామం శ్రోతలు హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాంక్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది బంగారు గాజులు చిత్రం కోసం ఘంటసాల పీసుసీలు అల్పించిన గీతం, దాశరథి రచన, టి చలపతిరావు సంగీతం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శ్రోతలకు గమనిక, ఈ రోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఇంకుడు గుంతలు నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు, దూర ప్రాంతాల వారైతే 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 23240852 2945052 5923 ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి ఇంకుడు గుంతలు, ఇంజక్షన్ బోర్స్, ఇంకా బోర్ రీఛార్జ్ల గురించి జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. గుర్తుంచుకోండి, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు. జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. కామారెడ్డి జిల్లా భవానీపేట గ్రామం శ్రోతలు మహమ్మద్ ఇనాయతుల్లా, అలాగే కర్ణ సరస్వతి, ఈశ్వర్ భానుమూర్తి, రామ్ శంకర్ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, మంచి పాట వినిపించండి అంటూ. హైదరాబాద్ ముసరాంబాగ్ నుండి వసుంధర గారు, అలాగే చోటుపల్లి నుండి గుండురాజు, అనూష, సాయి, కార్తిక్, ఉత్తేజ్ కృష్ణ, ఇంకా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్, అశ్విన్, ఆనంద్, మన్విత్, ఇంకా భూదాన్ పోచంపల్లి శ్రోతలు భోగ మార్కండయ్య, అనిత, సాయి, యశ్వంత్, విజయకుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్వికశ్రీ, హరితేజ్, హర్షద్ తేజ్, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది. ముత్యాల పలకి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పీసీసీ లాల్పించిన గీతం, మల్లెమాల రచన, సత్యం సంగీతం.

0: ఈ పాటను శ్రీకాకుళం వజ్రపుకొత్తూరు రవికుమార్ గారి కోసం, అలాగే బుధన్ పోచంపల్లి మాధవరెడ్డి చౌరస్త నుండి బావండ్లరాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ నాగమణి, ఇంకా జోగులాంబ గద్వాల జిల్లా కె ఆనందరావు, చాగవరపు ప్రదీప్ కుమార్, నల్లబోతల జ్ఞానేశ్వర్, రూపా, రీతు, ఇంకా సుజాత గారి కోసం వినిపించడం జరిగింది.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: మా శ్రోతలకు మరోమారు గుర్తు చేస్తున్నాం. ఈరోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఇంకుడు గుంతలు నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు, దూర ప్రాంతాల వారైతే 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 23204852 ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి ఇంకొడు గుంతలు, ఇంజక్షన్ బోర్స్, ఇంకా బోర్ రీఛార్జ్ల గురించి జలమంజలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిలయంలో సమయం 9 గంటలు, ముంబై ప్రసారాలు విందాం.
2: ఇత్నా భీ నహీ సమజ్తే, అరే 3 బజే హమ్ సబ్ మిల్కర్ సున్తే హై సఖీ సహేలీ.
3: श्रोताओं, अब वक्त है कार्यक्रम चित्रलोक में एक छोटे से अंतराल का.

0: मोहम्मद रफी की याद में ये था विशेष फीचर तुम मुझे यूं भुला ना पाओगे। शोध आलेख और संपादन यूनुस खान, स्वर यूनुस खान और ममता सिंह, प्रस्तुति शकील बख्शी।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు తెలుగులో వార్తా ముఖ్యాంశాలు విందాం.

0: రాష్ట్రంలోని థలసేమియా, సికిల్సెల్ ఎనిమియా బాధితులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులను గుర్తించి 15వ తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖపై మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రహదారులు, వంతెనల పరిస్థితిపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, కోతకు గురైన రోడ్లు, కల్వర్ట్లు, లో కాజువేల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి రెవెన్యూ, పోలీస్, విద్యుత్, నీటిపారుదల శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నకిలీ, నాసిరకం డీఏపీ ఎరువుల విక్రయాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ సూచించింది. రంగారెడ్డి, సూర్యాపేట, కరీంనగర్, నగర్ కర్నూలు, వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసిన ఘటనలపై కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలియజేసింది. రైతులు తప్పనిసరిగా లైసెన్స్ పొందిన ఎరువుల డీలర్ల వద్ద నుంచి ఎరువులు కొనుగోలు చేసి బిల్లు తీసుకోవాలని సూచించింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోర్లో సిపాయి జనరల్ డ్యూటీ, సిపాయి క్లర్క్ ఎస్డీ పోస్టుల భర్తీకి పదవీ విరమణ పొందిన ఈఎంఈ కోర్ మాజీ సైనికుల కోసం ప్రత్యేక రీఎన్రోల్మెంట్ ర్యాలీ రేపటి నుంచి సికింద్రాబాద్లోని వన్ ఈఎంఈ సెంటర్లో నిర్వహిస్తారు. పదవీ విరమణ పొందిన 2 ఏళ్లలోపు దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు చెప్పారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 7 అక్టోబర్లో నిర్వహించనున్నట్లు టాస్క్ డైరెక్టర్ ప్రకటించారు. పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ రేపు ప్రారంభమవుతుంది. అపరాధ రుసుము లేకుండా 17వ తేదీ వరకు, ఆ తర్వాత దశల వారీగా అపరాధ రుసుముతో 29వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. తత్కాల విధానంలో 2 సెప్టెంబర్ వరకు అవకాశం కల్పించారు. రాబోయే 158 గంటల్లో గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తీవ్రమైన వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. ఈరోజు 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.
1: ఆకాశవాణి నిలయంలో సమయం 10:03 దాటి 30 సెకండ్లైంది. ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఇంకుడు గుంతలు నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఇప్పుడు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి శ్రీ అశోక్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రమేష్. ఒకసారి మా శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్లు, దూర ప్రాంతాల వారైతే ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324-0852, 2324-0853, 2955-09923 ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు.
2: శ్రోతలకు నమస్కారం. నీరు ప్రకృతి ప్రసాదించే అద్భుతమైన వరం. ప్రతి నీటి బొట్టు భావితరాల భవిష్యత్తుకు పునాది. మరి ఆ నీటిని మనం సక్రమంగా వినియోగించుకుంటున్నామా? ప్రతి వర్షపు నీటిని మనం ఒడిసిపడుతున్నామా? జల సంరక్షణ కోసం మన బాధ్యతను ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం? భూగర్భ జలాలను పెంచుకునేందుకు మన కర్తవ్యం ఏమిటి? ఆల్రెడీ ప్రస్తుతం మనం చూస్తున్నాం, సూపర్ ఎల్నినో కారణంగా వర్షం కోసం కళ్ళు కాయలు కాచేటట్లు దేశమంతా ఎదురు చూస్తుంది. అయినా వర్షాలు ఆశించిన స్థాయిలో లేవు. మరి ఇందుకోసమే ప్రభుత్వాలు నీటి కొరతను నివారించేందుకు ప్రతి ఇంటా వర్షపు నీటి సంరక్షణ కోసం ఒక ఇంకుడు గుంతను తవ్వండి అని అంటున్నాయి. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సైతం క్యాచ్ ద రెయిన్, వర్షపు నీటిని ఒడిసిపట్టండి అనే నినాదాన్ని ఇచ్చారు. మరి ఇంకుడు గుంతల యొక్క ప్రాధాన్యత ఏంటో మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి మన హైదరాబాద్ జలమండలి వారు కూడా వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల ప్రాముఖ్యత గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. మరి ఈ సందర్భంగా వర్షపు నీటిని ఒడిసిపడదాం, ఇంకుడు గుంతను తూవుదాం, భూగర్భ జలాలను పెంచుకుందాం అనే అంశం గురించి మనతో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి కె అశోక్ రెడ్డి గారు ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-09-5923 ఈ నెంబర్లకు కాల్ చేసి ఇంకుడు గుంతల గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. నమస్తే సార్, వెల్కమ్ టు ఆకాశవాణి స్టూడియోస్.
3: నమస్తే అమ్మా.
2: సార్, వర్షపు నీటిని వృధా కాకుండా ఒడిసి పట్టడం ఎందుకు అవసరం సార్?
3: దీనికి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, మానవ నాగరికత మొత్తం నదీ పరివాహక ప్రాంతంలో ఏర్పడ్డది. అది చారిత్రకంగా మనం అందరికీ తెలుసు. అట్లాగే

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితిని, వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు తీసుకుంటున్న చర్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కేబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ సమావేశంలో సమీక్షించారు. పౌరుల ప్రయోజనాలు పరిరక్షించే చర్యలు వేగంగా అమలు చేసేందుకు, అన్ని పరిణామాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక ఏకీకృత సమన్వయ యంత్రాంగం ఏర్పాటు చేయాలని మోదీ పిలుపునిచ్చారు.

0: హైదరాబాద్ నగరం అనేది కూడా మూసీ నది ఒడ్డున ఏర్పాటు చేయబడింది. హైదరాబాద్కి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, హైదరాబాద్కి సముద్ర మట్టానికి హైదరాబాద్ ఒక 400 మీటర్ల హైట్లో ఉంటుంది. అంటే మనకి మూసీ నది ఒక ప్రవాహం తప్పితే మిగతా నదులు ఏవి ఉండవు. అది కూడా చాలా చిన్న రివర్, 100, 200, 300, 400 సంవత్సరాలుగా ఆ ఓల్డ్ సిటీ కోర్ సిటీకి క్యాటర్ చేసే అంత ఉండేది. కాలక్రమేణా నగరం పెరగడం, పట్టణీకరణతోటి మూసీ అనేది డ్రింకింగ్ వాటర్ సోర్స్ నుంచి మనకి పొల్యూషన్ కావడం, రెండవది 130 లక్షల జనాభాకి పెరిగిపోయింది ఇప్పుడు హైదరాబాద్. ఒక రకంగా ఆ రివర్ అనేది పెరినియల్ రివర్ కాకుండా అయ్యి మూసీ పొల్యూషన్ కావడం, రెండవది సిటీ ఎక్స్పాండ్ కావడం, పాపులేషన్ పెరగడం, తర్వాత మనం 200-150 కిలోమీటర్ల దూరంలో మనకి డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఉన్నాయి నదులు, అక్కడి నుంచి మనము సముద్ర మట్టానికి 400 మీటర్లు పంపింగ్ చేస్తూ తీసుకొస్తున్నాం. సో ఇది హైదరాబాద్ ప్రత్యేకత. కాబట్టి డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్కి మనం సఫిషియెంట్ కావాలంటే ఎన్ని ప్రాజెక్టులు చేసినా సరిపోదు. ఒక్కటే ఒకటి, మనం ప్రకృతి ఇచ్చే వర్షపు నీటిని సంరక్షిస్తే తప్పితే కొత్తగా ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చినా మనకి సఫిషియెంట్ వాటర్ని ఇవ్వడం అనేది సాధ్యం కాదు.
1: సో ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత అనేది మీరు చెప్పిన దాని ప్రకారం చాలా అవసరం. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాట్లాడండి.
2: వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు అంటే మామూలుగా ఇంట్లో చూస్తాం కదా, కొన్ని కొన్ని గ్రామాలలో ఇంకుడు గుంత ఇలా రోడ్డు పై గుంతల్లో నీళ్లు ఉంటాయి కదా, ఆ గుంతలు ఎందుకు అంటే ఆ ఇంకుడు గుంతలకు ఉపయోగం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నాక.
0: అంటే మీరు చెప్తున్నది రూరల్ కు సంబంధించి చెప్తున్నారు. ఇంకుడు గుంత అనేది రూరల్ అయినా అర్బన్ అయినా తర్వాత ఎనీ ప్లేస్లో ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, మనకి సంవత్సరంలో అట్లీస్ట్ వాటర్ అంటే రెయిన్ నుంచి వాటర్ వచ్చే రోజులు 50 నుంచి 60 రోజులు 70 రోజులు ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. మిగతా 300 రోజులు కూడా మనము నీటిని గ్రౌండ్ నుంచి డ్రా చేస్తూ ఉంటాం, అంటే గ్రౌండ్ వాటర్ని బోర్ల ద్వారా తీసుకుంటూ ఉంటాం. వర్షపు నీరు భూమి లోపలికి వెళ్తే మాత్రమే మనం మళ్ళీ 300 రోజులు భూమి నుంచి తీసుకొని వాడుకుంటాం. ఇప్పుడున్న పరిస్థితులలో వర్షపు నీరు భూమి లోపలికి వెళ్ళాలి, గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ కావాలంటే చాలా దిక్కుల సిమెంట్ రోడ్లు, తర్వాత అర్బన్లో అయితే సిమెంట్ రోడ్లు, అసలు ప్లేస్ లోపలికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. అలాంటి సందర్భంలో ఇలాంటి వెల్స్ ఏదైతే మనం చేస్తామో దాని నుంచి గ్రౌండ్ వాటర్ తొందరగా రీఛార్జ్ అవుతుంది. సో వర్షపు నీరు రాగానే నార్మల్గా అయితే 10% వెళ్తుంది, మనము ఈ ఇంకుడు గుంతలు కనుక చేస్తే 90% మనకి భూమి లోపలికి వెళ్ళి గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకనే మనము ఇంకుడు గుంతలు అనేది కంపల్సరీ.
1: సార్ అసలు ఇంకుడు గుంత అంటే ఏంటి సార్? అసలు అది ఎలా తవ్వాలి, దానికి ఉన్న ప్రొసీజర్ ఏంటి, అది మనకి ఎలా యూజ్ అవుతుంది?
0: యా, సో ఇంకుడు గుంత అనే దానికి యాక్చువల్గా ఒక స్పెసిఫిక్ డైమెన్షన్ ఏం లేదండి. మనకున్న ఏరియాను బట్టి అర్బన్లో అయితే 200 స్క్వేర్ మీటర్స్ ఉన్న దగ్గర వాళ్ళకు బోర్వెల్ ఉంటుంది. ఆ బోర్వెల్కి మనం ఇల్లు కట్టేది 200 మీటర్లలో 200 మీటర్లు ఇల్లు కడతాం. యాక్చువల్గా ఎక్కడ కూడా ఖాళీ ప్లేస్లు వదిలేయం. ఒకవేళ సెట్ బ్యాక్ వదిలేసినా కానీ అక్కడ కూడా సిమెంట్ తోటి మంచిగా ఒక్క గడ్డి మొలక కూడా రావద్దని సిమెంట్ తోటి మొత్తం క్లోజ్ చేస్తాం. ఎప్పుడైతే వర్షం వస్తుందో ఆ వర్షం నీళ్ళు మొత్తం కూడా టోటల్గా బిల్డింగ్ మీద పడతాయి, లేదంటే బిల్డింగ్ చుట్టుపక్కల పడ్డాయి కూడా రోడ్డు మీదకి వచ్చేసి రోడ్డు మీద నుంచి మళ్ళీ డ్రైనేజీలకు వెళ్ళి మూసీలోకి వెళ్ళిపోతున్నాయి హైదరాబాద్ అయితే. సో ఎక్కడ కూడా ఒక చుక్క కూడా భూమి లోపలికి ఇంకే పరిస్థితి లేదు. మన బోర్వెల్ చుట్టూ కూడా మనం మంచిగా ప్లాస్టరింగ్ చేసేసి అసలు ఏమి పోకుండా చేస్తాం. ఇప్పుడు మనం రిక్వెస్ట్ చేసేది అంటే ఇంటి లోపల 200 గజాల వల్ల బోర్వెల్ చుట్టుపక్కన 1 మీటర్ డయాతోటి కనుక వెడల్పు చేసేసి 4 మీటర్లు 5 మీటర్ల లోతుకి బోర్వెల్ పక్కన తీసి కంకర ఇసుక అంటే కొంత మడ్ కనుక లోపలికి వెళ్ళకుండా పొల్యూషన్ కాకుండా టెక్నికల్గా పెద్ద కంకర చిన్న కంకర దొడ్డు ఇసుక వేసి కనుక చేసి బిల్డింగ్ పైన పడిన వాటర్ అంతా కూడా ఒక పైపు ద్వారా తీసుకొచ్చి అక్కడ కనెక్ట్ చేయగలిగితే అది కూడా ఫ్రెష్ వాటరే. వర్షపు నీరు బిల్డింగ్ మీద నుంచి పడి వచ్చేదంతా కూడా ఫ్రెష్ వాటరే. అదంతా వచ్చేసి బోర్వెల్ ద్వారా భూగర్భంలోకి వెళ్తుంది, 90% లోపలికి వెళ్తుంది. సో దానివల్ల ఏంది, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యి నెక్స్ట్ 300 రోజులకు సరిపడేంత వాటర్ స్టోరేజ్ గ్రౌండ్లో ఉంటుంది. ఇది ఒకటి చిన్న ఇళ్ళకి సంబంధించి. అట్లాగే మీరు అన్నట్టుగా పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయి, పెద్ద హౌసెస్ ఉంటాయి, అక్కడ పెద్ద పెద్ద వెల్స్ను కూడా మనం తవ్వి వీటిని ఏర్పాటు చేయవచ్చు.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు

0: హరిశంకర్, నేను మలక్పేట హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి.
0: నమస్తే అండి.
1: చెప్పండి.
2: నమస్తే అండి. చెప్పండి.
0: ఇది యాక్చువల్గా ఇంకొకటి ఉంటారంటే కొంచెం ఎక్స్పర్టైజ్ కావాలి కదా కన్స్ట్రక్షన్కి, అంటే కొన్ని లేయర్స్ లేయర్స్ కింద వేయాలని నేను చదివాను. హలో.
2: ఎస్ ఎస్ కరెక్ట్ అండి.
0: అది అంటే మన వాటర్ వర్క్స్ నుంచి ఏమన్నా మనకు సపోర్ట్ ఉంటుందా, అంటే మీ ఎక్స్పర్టైజ్ అంటే యూ కెన్
2: తప్పకుండా అండి. యాక్చువల్గా మేము వాటర్ బోర్డ్ నుంచి మాకు ఒక స్పెషల్ వింగ్ ఉంది గ్రౌండ్ వాటర్ రీఛార్జ్కి సంబంధించి. మాకు దగ్గర ఒక ఓఎస్డి సత్యనారాయణ గారు అని ఉంటారు, ఆయన పేరు కూడా జల సత్యనారాయణ అని మీరు విని ఉంటారు. అది కాకుండా మేము ఒక 18 ఎన్జిఓస్ని కూడా ఏరియా వైజ్ను ఎంగేజ్ చేశాము. సో ఈ ఎన్జిఓస్ కూడా గత కొన్ని సంవత్సరాలుగా మాతో కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ స్టాఫ్ ఎన్జిఓల దగ్గర ఉంది, అంటే మా డిపార్ట్మెంటు సపోర్ట్తో పాటు 18 ఎన్జిఓలు కూడా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మా వాటర్ బోర్డు వెబ్సైట్లో రెగ్యులర్గా ఉంది. రెగ్యులర్గా కూడా మేము కూడా ప్రచారం చేస్తున్నాం.
0: వెబ్సైట్లో ఉన్నాయి డీటెయిల్స్?
2: డెఫినెట్గా ఉన్నాయండి. రెండవది టెక్నికల్గా గైడెన్స్ మీరు అన్నారు, అది మరీ టూ మచ్ టెక్నికల్గా ఏం కాదండి. గుంత తీయడము, దాని లోపల లోపల దొడ్డు కంకర ఎంత వేయాలి, సన్న కంకర ఎంత వేయాలి, దొడ్డు ఇసుక ఎంత వేయాలి, సన్న ఇసుకేసి పైన ఒక చిన్న క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ను వేయాలి. ఇది జనరల్గా చేసేది. ఇప్పుడు మనం రూరల్ అయితే ఏం చేస్తాం, పెద్ద పెద్ద వెల్స్ తవ్వుతాము, అందులో వాటర్ స్టోర్ చేస్తాము వర్షాకాలము, మిగతా అది గ్రౌండ్ వాటర్లకు వెళ్తుంది, తర్వాత మనకి రీఛార్జ్ అవుతుంది. ఇవేమో ఇంటి లోపల అయితే కొద్దిగా వాటర్ పొల్యూషన్ కాకుండా కొద్దిగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం అంతే, ఎందుకంటే మనం డ్రింకింగ్ వాటర్ వాడతాం కాబట్టి. సో ఇది మరీ టూ మచ్ టెక్నికల్గా ఏం లేదండి. దీనికి సంబంధించి మేము మీకు అందరికి కూడా పాంప్లెంట్స్ ప్రింట్ చేస్తున్నాము, దీనికి సంబంధించిన క్యాచ్ ద రెయిన్ అని చెప్పేసి అవన్నీ కూడా మేము ప్రతి ఇంటికి కూడా మెసేజెస్ రూపంలో పంపిస్తాము. అవసరమైతే ఈ పాంప్లెంట్స్ కూడా చేసి పంపిస్తాము. ఇది మీరు చదువుకుంటే అర్థమవుతుంది, మామూలు మేస్త్రి కూడా ఇది చేస్తారు ఇంట్లో. సో మా ఎన్జిఓలు కూడా మీకు సపోర్ట్ చేస్తారు.
0: ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు మనకు సిటీలో కొన్ని చోట్ల వాటర్ లాగింగ్ అయిపోతుంటాయి రోడ్స్ మీద.
2: అవునండి.
0: అయితే నేను ఐ రెడ్ సమ్వేర్ సమ్ ఆర్టికల్ ఇంజెక్షన్ బోర్వెల్స్ అని ఏదో చేస్తారట, సో దట్ దే విల్ అలౌ ద వాటర్ టు గో ఇంటు ద డెప్త్.
2: అవునండి. మీరు అన్నట్టుగా ఒకటి, మనం ఇంటి ఆవరణలో మొత్తం సిమెంట్ చేసాం కాబట్టి రోడ్డు మీదకి నీళ్ళు వస్తున్నాయి. రోడ్డు మీదకి వచ్చిన నీళ్ళు స్ట్రీట్లకు వచ్చేసి స్ట్రీట్లో మొత్తం టోటల్గా మనకి ఇన్యుండేషన్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు గత 2 సంవత్సరాల కింద ఈ ఎక్కడైతే ట్రాఫిక్ అంతరాయం కలిగి వాటర్ ఎక్కువ అవుతుందో ఆ చౌరస్తాలో, అది మనకి ఒక 146 ప్లేసెస్ని ఐడెంటిఫై చేసాం సిటీలో. ఈ 146 ప్లేసెస్లో కొద్దిగా వాటర్ వచ్చినా కానీ సడన్గా వాటర్ వచ్చి అక్కడ ఆగుతుంది, ట్రాఫిక్ అంతా అంతరాయం కలుగుతుంది. సో ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ప్రయోగాత్మకంగా ఒక 4-5 ప్లేసెస్లో ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. వర్షం రాగానే ఒక పెద్ద ఒక 20 లక్షలు 50 లక్షలు లీటర్లకు సంబంధించిన పెద్ద వెల్స్ తవ్వేసి అండర్గ్రౌండ్లో, పైన కావాలంటే మీరు మళ్ళీ స్లాబ్ వేయండి, దాని మీద ఒక గార్డెన్ పెట్టండి అని చెప్పారు. దాని మూలంగా మనము రాజ్భవన్ రోడ్లో ఒకటి, అట్లాగే ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా తాజ్కృష్ణ డౌన్లో ఒకటి, సెక్రటరేట్ ఎదురుగా ఇట్లా ఒక 10-12 పెద్ద ఈ వెల్స్ చేశాం. జిహెచ్ఎంసి చాలా చక్కగా చేశారు. మనకి కొద్దిగా వాటర్ రాగానే ఇమీడియట్గా ఈ ప్రాబ్లం రాకుండా అవన్నీ డైరెక్ట్ ఆ వెల్లోకి వెళ్తున్నాయి. ఓవర్ ఏ పీరియడ్ ఏమవుతుందంటే అవి లోపలి గ్రౌండ్ వాటర్లోకి వెళ్తాయి, లేదంటే తర్వాత పంపింగ్ చేసేసి మళ్ళీ డ్రైనేజ్లోకి లేటర్గా చేయడానికి చేస్తున్నాం. ఇది ఒక పద్ధతి. సో మిగతా 146 ప్లేసెస్లో కూడా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు సీఎం గారు. అది జిహెచ్ఎంసి అమలు చేస్తుంది మీరు అన్నది. దానివల్ల 2 లాభాలు, ఒకటి గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది, రెండవది ఏంటంటే ఇమీడియట్గా ట్రాఫిక్ అనేది ఆగకుండా అవుతుంది. సో ఈ రెండింటి గురించి ప్రయోగాత్మకంగా అమలు చేశాము, దానివల్ల సత్ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మిగతాయి కూడా చేయడానికి జిహెచ్ఎంసి సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా దీని మీద ఫోకస్ చేసి రివ్యూ చేస్తున్నారు.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు శ్రీనివాస్ అండి, ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను.
2: నమస్తే అండి శ్రీనివాస్ గారు.
3: నమస్తే సార్. సార్, మా బోర్ చుట్టూ హార్వెస్టింగ్ పిట్ చేసుకోవచ్చా అండి?
2: అదే అండి, 100%. మనము ఇప్పుడు మీరు ఒక డేటా చెప్తాను మీకు. గత ముందు సంవత్సరంలో చూస్తే ఒక 40,000 మంది మాత్రము బోర్వెల్ డ్రై అయిన తర్వాత ట్యాంకర్స్ బుక్ చేసేవాళ్ళు మొత్తం సిటీలో. ఈ సంవత్సరము అది ఇంకా పెరిగి గ్రౌండ్ వాటర్ తగ్గి 1,02,000 మంది అట్లీస్ట్ 1-2 సార్లు ట్యాంకర్

0: బుక్ చేశారు అంటే వాళ్ళ గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయ్యి బోర్ డ్రై అయింది. మీరు అన్నట్టుగా ఈ 10 లక్షల ఇళ్లలో ప్రతి ఇంటికి బోర్వెల్ పక్కన గనక ఒక సివేజ్ మన వాటర్ హార్వెస్టింగ్ చేసి మీ బిల్డింగ్ పైన నుంచి వచ్చే వాటర్ని దాని గనక కనెక్ట్ చేయగలిగితే అసలు గ్రౌండ్ వాటర్ ప్రాబ్లమే రాదు. ఒక 2 సంవత్సరాలు గనక మనం ఇది కనుక చేస్తే అసలు ట్యాంకర్ బుకింగ్ అనేది హైదరాబాద్ ట్యాంకర్ ఫ్రీ సిటీ అవుతుందండి 100%. ఎందుకంటే మనకి దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. మా దగ్గరికి రెగ్యులర్గా వచ్చేసి 2 సంవత్సరాల కింద మేము 100 ట్యాంకర్లు బుక్ చేశాం సార్. లాస్ట్ ఇయర్ మేము 50 చేసాము వాటర్ హార్వెస్టింగ్ చేసిన తర్వాత, ఈ సంవత్సరం 30 చేసాం. ఉదాహరణకి మీకు కావల్ కుమార్ వెంకటగిరి యూసుఫ్ గుడలో ఒకటి చేశారు, అద్భుతంగా మాకు ప్రయోగమైంది సార్, ఈ సంవత్సరం మేము ట్యాంకరే బుక్ చేయలేదని. పవన్ కుమార్ అని క్లాసిక్ అపార్ట్మెంట్ బాచిపల్లి, కరుణాకర్ రెడ్డి అనుహార్ అపార్ట్మెంట్ మణికొండ, రవీందర్ రెడ్డి ఏఎస్ రత్న పిర్ల అపార్ట్మెంట్ రాక్ టౌన్ కాలనీ, రంగారావు బొమ్మరిల్లు రెసిడెన్సీ, ఇవన్నీ మా దగ్గర డేటా ఉంది. అంటే వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మేము 2 ఏళ్ల కింద సఫర్ అయ్యే వాళ్ళమండి, మీరు చెప్పిన తర్వాత మేము వాటర్ హార్వెస్టింగ్ చేసాము, ఈ సంవత్సరం మేము ట్యాంకర్ బుకింగ్ 90% మాకు తగ్గింది, మా ఖర్చు కూడా తగ్గింది అని వారు చెప్తున్నారు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ప్రతి ఇంట్లో బోర్వెల్కి వాటర్ హార్వెస్టింగ్ అనేది కంపల్సరీ కనుక చేసుకోగలిగితే మీతో పాటు మీ ఇంటి పక్క వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. దానికి కావాల్సిన మీకు సపోర్ట్ మేము పంపిస్తాం టెక్నికల్.
1: సార్ మంచి రిఫరెన్సెస్ ఇచ్చారు. సార్ ఇంకో చిన్న డౌట్
0: చెప్పండి
1: సార్, ఇది ఇప్పుడు బోర్ పాయింట్ చుట్టూ చేస్తే లూజ్ సాయిల్ ఏమన్నా అది జారి లోపల పడిపోయి?
0: లేదండి, అంటే మనము సాయిల్ని బట్టి దానికి ఏ విధంగా ట్రీట్ చేయాలనేది మన దగ్గర టెక్నికల్ ఉంది. మనం ఏం చేస్తామంటే అందులో తీసిన తర్వాత దొడ్డు కంకర వేస్తాము, దొడ్డు కంకర తర్వాత సన్న కంకర ఉంటుంది, తర్వాత దొడ్డు ఇసుక ఉంటుంది. ఆ టెక్నికల్గా మీకు ఉంటాయి. మీరు బిల్డింగ్ పైన వచ్చే వాటరు అది ఫ్రెష్ వాటరే కదండి, మన బిల్డింగ్ మీద నుంచి వచ్చేది పైప్ ద్వారా వచ్చేసి అక్కడికి వస్తుంది, అది స్ట్రీట్ల నుంచి పోయే వాటర్ కాదు కదా, కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, బోర్వెల్ కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు. ఓకే
1: ఓకే,
0: థ్యాంక్ యూ,
1: ఇన్ఫర్మేషన్ ఇచ్చారు,
0: థ్యాంక్ యూ.
2: మీరు వింటున్నారు ఇంకుడు గుంతను నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసి పడదాం, జలరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. హైదరాబాద్ జల్మండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఐఏఎస్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఆకాశవాణి స్టూడియోస్లో సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955-09-23 ఈ నంబర్లకు కాల్ చేసి ఇంకుడు గుంతకు అలాగే ఇంజెక్షన్ బోర్స్ ఇంకా బోర్ రీఛార్జ్ గురించి మీకేమైనా సందేహాలుంటే జలమండలి ఎండి అశోక్ రెడ్డి గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. ఇంకుడు గుంతను నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసి పడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి మీరు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. హలో,
3: హలో,
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం అండి, నా పేరు శ్యామ్ సుందర్ అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను.
0: నమస్తే అండి శ్యామ్ సుందర్ గారు, చెప్పండి
3: సార్. ఈ బోర్కు వాటర్ బోర్కు ఈ ఇంకుడు గుంతకు ఎంత డిస్టెన్స్ ఉండాలి సార్? ఇది
0: డిస్టెన్స్ ఏం లేదండి, మినిమం డిస్టెన్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు బోర్ చుట్టూ కూడా మనము తీసేయచ్చు. డీఫంక్ట్ బోర్వెల్స్ అయితే మనం బోర్ చుట్టూ చేసి చేస్తాము. మన డ్రింకింగ్ వాటర్కు సంబంధించింది అయితే నియర్ బై అంటే 1 మీటర్ దూరంలో కనుక మనం చేసుకోగలిగితే సరిపోతుంది. సో దానివల్ల ప్రమాదం ఏం లేదు. అంటే మీరు ఇందాక అన్నట్టుగా బోర్వెల్ ఏమన్నా వాటర్ ఎక్కువైపోయి కొలాప్స్ అవుతుందేమనో భయం, లూజ్ సాయిల్ ఉన్న దగ్గర కొద్దిగా దూరం పెట్టుకోవాలి, ఆ హార్డ్ సాయిల్ రాక్ సాయిల్ అట్లాంటివి ఉన్న దగ్గర కొద్దిగా నియర్ బై అయినా కానీ మనకి ప్రమాదం ఏం లేదు.
3: ఎంత దూరం వేసుకోవచ్చు సార్?
0: మినిమం 1 మీటర్ దూరం అయితే సరిపోతుందండి, 1-2 మీటర్ దూరంలో
3: వేసుకోవడానికి.
0: అంటే అది సైజును బట్టి, మీ ప్లాట్ సైజు కనుక పెద్దగా ఉంది, ఏరియా ఎక్కువ ఉంది అంటే కొద్దిగా వాటర్ పైనుంచి ఎక్కువ వస్తుంది అనుకుంటే కొద్దిగా పెద్ద సైజ్ చేసుకోవాలి. మీరు 2 మీటర్ x 2 మీటర్ సైజ్ కనుక చేసుకోగలిగితే చాలా వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది చిన్న సైజు ఉంటే. పెద్ద సైజు ఉంటే 4x4 మీటర్ అయితే ఇంకా మొత్తం టోటల్ వాటర్ కూడా 90% మనకి భూమిలోకి వెళ్ళిపోతుంది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్కారం అండి, శ్రీకాంత్ రెడ్డి అండి, బాచిపల్లి నుంచి.
0: శ్రీకాంత్ రెడ్డి గారు నమస్తే అండి, చెప్పండి.
4: సార్ నమస్తే సార్.
0: యా
4: సార్, అది మాది బాచిపల్లిలో ఒకటి 90 ఫ్లాట్స్ ఉన్న సెమిగేటెడ్ అపార్ట్మెంట్ సార్.
0: ఓకే అండి.
4: సో అప్పుడు మాకు బిల్డర్ ఇచ్చినప్పుడు ఏంటంటే జస్ట్ ఏదో చిన్నగా బోర్ పక్కన చిన్న ఇంకుడు కొంత మాదిరి ఇచ్చారు, కానీ అది అంత వర్కౌట్ అవ్వట్లేదు అనమాట మాకు. సో రీసెంట్ గా ఏం చేసామంటే మీరు ఇందాక ఒక రిఫరెన్స్ ఇచ్చారు బాచుపల్లి పవన్ గారు అని.
0: సో
4: మాకు మన సత్యనారాయణ గారిని కలిసాం అనమాట.
0: సిఎస్ఆర్ క్లాసిక్ అపార్ట్మెంట్
4: సార్ వచ్చి మాకు కావాల్సిన టెక్నికల్ గా అన్ని డీటెయిల్స్ అని ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసాం మేము ఇక్కడ కొంత అంటే మాకు బోర్డు పక్కన ఇంజెక్షన్ బోర్డు మీద అని చెప్పారు.

0: ఉంటారు. సో దాని ప్రకారం మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇంకొకటి మాకు ఒక కాల్ ఒక ఎంటీ స్పేస్ ఉంది సార్, అక్కడ ఒక 10x5 వాటర్ అంతా కూడా అందులో స్టోర్ చేసుకుందాం అని చెప్పేసి అది కూడా సార్ ట్రై చేశారు. అది కూడా చేస్తున్నాము. సో హోప్ఫుల్లీ దాని రిజల్ట్ ఇంకో నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ మేము కూడా
1: డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏంటంటే గతంలో మనము కంపల్సరీ ఇంకుడు గుంత అనేది మనము యాక్ట్లో పెట్టేశాము. జిహెచ్ఎంసీ ప్రకారం ఏంటంటే ఇంకుడు గుంత ఉంటేనే మీకు అక్యుపెన్స్ సర్టిఫికేట్ ఇస్తామని మనం చట్టం చేసాము. రూల్స్ ఉన్నాయి. చాలామంది ఏం చేస్తున్నారు, చిన్న గుంత తీసేసి ఓ ఫోటో తీసేసి ఓసీ తీసుకుంటున్నారు, అంటే మా కోసం తీసుకుంటున్నారు. అంటే అది మీకు పనికొస్తుంది మన అపార్ట్మెంట్కి అనే బాధ్యత లేకుండా ఊరికే ఒక చిన్న సర్టిఫికెట్ కోసం తీసుకుంటున్నాము, మా పని అయిపోయింది అని అనుకుంటున్నాము. దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఓసీ అనేది ఓన్లీ చట్టం ప్రకారం మీరు ఒక తీసుకోవాల్సింది. అలా కానీ 90% వాటర్ మీ గ్రౌండ్ వాటర్లకు వెళ్ళాలి అంటే మీరు ఒకటి కాదు, అవసరమైతే ఏరియాను బట్టి 4 నుంచి 5 వాటర్ హార్వెస్టింగ్ని చేయాలి. అపార్ట్మెంట్లు అయితే 4-5, అంటే మీరు చుట్టుపక్కల ఏదైతే సెట్ బ్యాక్ ఉందో వాటి అన్నింటిలో కనుక చేసి ఇంజెక్షన్ బోర్వెల్సా లేకపోతే వాటిని ఒక 5-6 కనుక చేసుకోగలిగి బిల్డింగ్ మీద ఉన్న వాటర్ అంతా వాటికి కనెక్ట్ చేయగలిగితే ఇవాళ రేపు ఏముంది మనం పైన స్లాబ్ కూడా వేసుకోవచ్చు మొత్తం వాటర్ని లోపలికి పంపించేసి. సో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఎందుకంటే చాలామంది 2 ఇయర్స్లో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కదా, 90% మా ట్యాంకర్స్ తగ్గింది సార్, 2 లక్షలు మాకు మిగిలింది, 1 లక్ష మిగిలిందని. సో థ్యాంక్ యూ అండి మీరు కోఆపరేట్ చేస్తున్నందుకు.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నేను నరసింహారెడ్డి మేడం, ప్రేమాతిపేట రాజేంద్ర నగర్.
1: నమస్తే అండి నరసింహారెడ్డి గారు.
0: నమస్కారం సార్. సార్ ఇప్పుడు మనం కొత్త ఇల్లు కడతాం కదా సార్?
1: అవునండి.
0: దీనికి ఏమన్నా నిబంధనలు సార్? ఇంకో గుంట కంపల్సరీ ఉండాలని చెప్పేసి
1: 100% ఉందండి. అది ఉంటేనే మీకు అక్యుపెన్సీ సర్టిఫికెట్ వస్తుంది. అక్యుపెన్సీ సర్టిఫికెట్ కనుక రాకపోతే మీకు వాటర్ ఛార్జ్, ఎలక్ట్రిసిటీ ఛార్జ్ అవన్నీ కూడా 3 రేట్లు ఛార్జ్ అవుతా ఉంటాయి. మేము ఫ్యూచర్ లో అదే మేము ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఇంకుడు గుంత లేని వాళ్ళకి ట్యాంకర్ బుక్ చేస్తే అవసరమైతే 2 రెట్లు అంటే 3 టైమ్స్ మీరు ట్యాంకర్ ఛార్జెస్ పెంచండి అని కూడా చెప్పారు. అది మేము కొద్దిగా ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము, సపోర్ట్ చేస్తున్నాము. ఫ్యూచర్ లో కనుక ఇది ఇంప్లిమెంట్ కాకపోతే వాటర్ ట్యాంకర్ను కూడా 2 ఇంతలు చేయడానికి మేము ఆలోచిస్తున్నాము.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు వింటున్నారు ఇంకుడు గుంత నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపడదాం, జలరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఐఏఎస్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఆకాశవాణి స్టూడియోస్లో సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్కు కాల్ చేసి ఇంకుడు గుంతల మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. సార్ ఇప్పుడు ఒక కాలర్ అడిగారు, అంటే 100 ఫ్లాట్స్ ఉన్నాయని, అంటే డిపెండ్స్ ఆన్ దట్ ఫ్లాట్స్ అండ్ ఏరియా సైజ్ను బట్టి ఇంకుడు గుంత నిర్మాణం ఉంటుందా?
1: ఉంటుందండి. మేము లాస్ట్ 2-3 సంవత్సరాలుగా ట్యాంకర్స్ ఎవరు ఎన్ని బుక్ చేస్తున్నారనేది ఒక డేటా తీసాం. హయ్యెస్ట్ ట్యాంకర్స్ బుక్ చేసిన ఆ అద్భుతమైన ఇల్లు ఏంటి అనేది నాకు ఒక ఆలోచన వచ్చింది. సో నేను మా డేటాబేస్ని అంతా చూసి మా ఏఐని ఉపయోగించి, మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా డేటాబేస్లో, హూ ఇస్ దట్ గ్రేట్ పర్సన్ హయ్యెస్ట్ ట్యాంకర్స్ బుక్ అనగానే ఒక నెంబర్ వచ్చేసింది. అది 630 ట్యాంకర్లు బుక్ చేశారు 1 ఇయర్లో. అసలు ఎందుకు 630 ట్యాంకర్లు బుక్ చేశారు అనేది తెలుసుకోవాలని నేను ప్రత్యక్షంగా వారి ఇంటికి వెళ్ళిపోయాను. నేనే వెళ్ళిపోయాను. ప్రగతి నగర్ ఆ ఏరియాలో ఉంటుంది అది, కుకట్పల్లి దాటిన తర్వాత. వెళ్ళి చూస్తే అక్కడ 48 ఫ్లాట్స్ ఉన్నాయి, మొత్తం రాక్ మీద కన్స్ట్రక్షన్ చేశారు. సో అంతకుముందు వేసిన 4 బోర్వెల్స్ కూడా డ్రై అయినాయని వాటి మీద కూడా సిమెంట్ తోటి క్లోజ్ చేసేసారు. సో ఆ పక్కకి రాక్ మధ్యలో నుంచి కూడా వాటర్ వస్తుంది, కొంత రాక్ మధ్యలో నుంచి కూడా వాటర్ వస్తుంది, అది కూడా డ్రైనేజ్కి వెళ్తుంది. సో అది చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే వాళ్ళు టోటల్గా గ్రౌండ్ వాటర్ 0 ఉంది కాబట్టి మేము రెగ్యులర్గా ఇచ్చే వాటర్తో పాటు 600 ట్యాంకర్లు ఎవ్రీడే 2 బుక్ చేస్తున్నారు. అప్పుడు మేము వారికి కూర్చునిపెట్టేసి చెప్పాం, మీరు కనుక మీ పాత డ్రై అయిన బోర్వెల్స్ని ఓపెన్ చేయండి, బిల్డింగ్ మీద నుంచి వాటర్ దానికి కనెక్ట్ చేయండి, ఇంజెక్షన్ బోర్వెల్స్ ఇంకా ఎక్స్ట్రా చేసి మీరు కనుక చేయకపోతే మీరు సంవత్సరాల తరబడి వాటర్ బోర్డు మీద ట్యాంకర్ల మీద ఆధారపడలేరు. సో లాస్ట్ ఇయర్ మేము అవేర్నెస్ చేశాము. అట్లా 500 ట్యాంకర్లు 400 ట్యాంకర్లు బుక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 5000 అపార్ట్మెంట్లు లాస్ట్ ఇయర్ రెగ్యులర్గా ట్యాంకర్ బుక్ చేసేది, ఈ సంవత్సరం 12000 అపార్ట్మెంట్లు డ్రై అయినాయి. వాళ్ళందరికీ కూడా మేము నోటీసెస్ ఇస్తున్నాం, మీరు కంపల్సరిగా ఒకటి కాదు

0: మీ ఏరియాను బట్టి 4 నుంచి 5, 10 వాటర్ హార్వెస్టింగ్ కనుక ఇంజక్షన్ బోర్వెల్స్ కనుక చేసుకోగలిగితే 2 సంవత్సరాల్లో మీకు ట్యాంకర్ బుకింగ్ అనేది 0 అవుతుంది. అది మా బాధ్యత, మేము మీకు వచ్చి చూపెడతామని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నాం. సో కాబట్టి ఓసీ కోసం తీసుకునే ఒక వాటర్ హార్వెస్టింగ్ 1 మీటర్ది సరిపోదు. వీలైనంతవరకు ఎంత స్థలం ఉంటే అంత ప్రతి అపార్ట్మెంటు 3 నుంచి 4 వాటర్ హార్వెస్టింగ్ కనుక చేయగలిగితే అది పెద్ద ఖర్చుతో కూడుకున్నదేం కాదు. వాళ్ళు 1-2 నెలల్లో ట్యాంకర్ బుకింగ్ ఖర్చు ఎంత అవుతుందో అంతకంటే ఎక్కువ కాదు. సో 5-10 సంవత్సరాలు వాళ్ళు ట్యాంకర్ బుకింగ్ ఛార్జెస్ అన్ని కూడా సేవ్ చేయొచ్చు.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో సార్, ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ బస్తీలలో చాలా చిన్న చిన్న ఇల్లులు 50-60 గజాలు 30-40 గజాలలో కూడా ఇల్లులు ఉంటాయి. ఆ ఇంటికి బోర్స్ ఉంటాయి, కానీ అలాంటి వాళ్ళు ఇంకుడు గుంతని తవ్వాలంటే ఏం చేయాలి?
0: ఇది ఎంత ఏరియా ఉంది అనేది కాదండి. ఒక 60 గజాల్లో ఇల్లు కట్టినైనా కూడా పైన మీకు 500 SFT 600 SFT స్లాబ్ ఏరియా వస్తుంది. సో స్లాబ్ ఏరియా మీద పడ్డ వర్షము కిందికి ఒక పైపు ద్వారా వచ్చి స్ట్రీట్లకి రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది. ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోయేది వాళ్ళ బోర్వెల్ దగ్గరికి తీసుకెళ్తే సరిపోతుంది, అంతే. కొద్దిగా ఓపెన్ చేసేసి దాన్ని జాగ్రత్తలు తీసుకొని, దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకు సిటీలో వచ్చే ఫ్లడ్డింగ్ అంతా తగ్గిపోతుంది. గ్రౌండ్లకి మనం కనుక 50-60% తీసుకెళ్తే రోడ్ల మీద కూడా మనకి ఇనండేషన్ తగ్గిపోతుంది. అది కాకుండా మనకి పబ్లిక్ ప్లేసెస్లో దాదాపు 7,500 బోర్వెల్స్ ఉన్నాయి. వాటిని అన్నిట్లలో 3,500 డ్రై అయినాయి, అవి మేము టేకప్ చేస్తున్నాం. సో కాబట్టి స్లమ్లలో ఉన్న బోర్వెల్స్ని మేము చేస్తున్నాం పబ్లిక్ ప్లేసెస్.
1: ఓకే, హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు మల్లికార్జున్ అండి, నేను మల్లాపూర్ నాచారం నుంచి మాట్లాడుతున్నా.
0: నమస్తే అండి.
2: నమస్కారం సార్. సార్ ఫస్ట్ మీకు కింద స్థాయి ఎంప్లాయీస్ నుంచి మీ వరకు శతకోటి పాదాభంది ఉన్నారు సార్. ఇన్ని కోట్ల మందికి మీరు నీళ్లు అందిస్తున్నారు, అలాగే మీరు తీసుకున్న చర్యలు ఇంకా కఠినంగా ఉండాలని కోరుకుంటున్నా సార్. ఇంకడి గుంతల గురించి చాలా మంది గేటెడ్ కమ్యూనిటీలు కొంతమంది లెక్కల్లో చూపిస్తున్నారు తప్ప అవి చేయట్లేదు సార్. అవి వాటి మీద కొంచెం కఠిన నిబంధనలు పెట్టి అవసరమైతే వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కోరుకుంటున్నా సార్.
0: థ్యాంక్ యూ అండి. అంటే మీరు అన్నది 100% కరెక్ట్, బట్ మేము గవర్నమెంట్ పరంగా వాటర్ అనేది కొద్దిగా సెన్సిటివ్ సబ్జెక్ట్ మీకు తెలుసు కదా. సో అంత కఠినంగా ఉంటే కూడా కొద్దిగా ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని మేము కొద్దిగా సెన్సిటివ్గా ఉంటాము. కానీ మీరు అన్నట్టుగా తప్పకుండా 1 సారి నోటీస్ ఇస్తాము, 2 సారి నోటీస్ ఇచ్చి 3వ సారి చాలా కఠినంగా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ.
2: థ్యాంక్ యూ సార్. మాది శ్రీ తిరుమల మిలియనియం అని దగ్గర దగ్గర 700 ప్లాట్స్ ఉంటాయి సార్. అందులో ఎన్ని గుంతలు ఉన్నాయో ఏంటో మాకు సరైన లెక్క లేదు వాటి మీద. కొంచెం ఎవరినైనా మీ అధికారులు ఎవరైనా పంపించి అవి నిజంగా సరిపడి ఉన్నాయా లేదా కొంచెం తనిఖీ చేయించగలని కోరుచున్నాను సార్.
0: నెక్స్ట్ 30 రోజులలో మా వాళ్ళు వచ్చేసి మోటివేట్ చేసి చేపిస్తారు, చేయకపోతే పెనాల్టీ కూడా వేయమని చెప్తాను మా వాళ్ళకి. ఓకే,
2: థ్యాంక్ యూ సో మచ్ సార్.
0: థ్యాంక్ యూ అండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను ఇక్కడ శ్రీదేవి అని ఎల్లారెడ్డి కూడా నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: నమస్తే అండి శ్రీదేవి గారు. నమస్తే అండి.
3: హలో, నమస్తే సార్.
0: చెప్పండి అమ్మా.
3: సార్, ఇక్కడ మేము అపార్ట్మెంట్ లో ఉంటున్నాము, 20 ఫ్లాట్స్ ఉన్నాయి మా దగ్గర. బిల్డర్ గారు ఆల్రెడీ ఒకటి వాటర్ హార్వెస్టింగ్ ది చేశారు,
0: ఓసీ కోసం
3: ఉంది,
0: ఓసీ కోసం చేశారు.
3: మేము రీసెంట్ గా వచ్చాం అనమాట ఇక్కడ. అయితే 2 ఇయర్స్ నుంచి వాటర్ ట్యాంకర్స్ మీదే డిపెండ్ అవుతున్నాం సమ్మర్ లో.
0: ఓకే,
3: లాస్ట్ ఇయర్ 1 ఇయర్ ఉండింది ప్రాబ్లమ్, ఈసారి ఇయర్లీ 3 మంత్స్ ఉన్నాయి. లాస్ట్ వీక్ వరకు కూడా మేము ఇంకా ఇప్పటి వరకు కూడా ట్యాంకర్స్ తెప్పించుకుంటున్నాం.
0: కరెక్ట్ అండి.
3: సార్, ఇప్పుడు ఇన్న ఉన్న ప్రెసెంట్ వాటర్ హార్వెస్టింగ్ ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఎలా చేయాలి? దీన్ని ఇంకా పెద్దగా చేయాలి అంటే ఎలా, ప్రొసీజర్ ఎలా ఉంటుంది? మాకు ఇక్కడ మున్సిపాలిటీ నుంచి ఏమైనా సపోర్ట్ వస్తుందా సార్? టెక్నికల్ సపోర్ట్? ఒకవేళ టెక్నికల్ సపోర్ట్ వస్తే ఈ ఏరియాలో ఎవరిని కన్సల్ట్ అవ్వాలనేది ఐడియా లేదు సార్, అందుకని కాల్ చేశాను.
0: ఇప్పుడు మీ నంబర్ మేము తీసుకున్నామండి. ఓకే, ఒక నంబర్ చెప్తా, నోట్ చేసుకోండి మీరు.
3: ఓకే,
0: 9989 85 105 102 102. ఎవరైనా ఈ నంబర్ కి గనక కాల్ చేస్తే మా ఎన్జిఓ ద్వారా గానీ మా ఆఫీస్ నుంచి గానీ వస్తారు. మీరు అన్నట్టుగా ఒకటి కాదు, మీ బిల్డర్ చేసింది ఏంటంటే ఒక 50,000 తోటో 40,000 తోటో ఒకటి కంప్లీట్ చేసేసుకుని మీకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతారు బిల్డర్ జనరల్ గా. కానీ అది మాకు పర్పస్ సరిపోదు. ఓకే, సో 2-3 చేసుకోవాలంటే వాళ్ళు చేయరు, వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చేస్తుంది అప్పటికే. కాబట్టి మన కోసం అనుకుంటే మనం 3-4 చేసుకోవాలి. మా వాళ్ళు వస్తారు మీ ఇంటికి, సపోర్ట్ చేస్తారు. మీరు కూడా మీ అసోసియేషన్ నుంచి మీరు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మీకు ట్యాంకర్ లేకుండా చేస్తారు. ఒకటి, మీరు అన్నట్టుగా 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. సో ఈ రోజు 3 రోజులు ఫుల్ వర్షాలు పడినా ఈ రోజు కూడా ట్యాంకర్ బుక్ చేసే వాళ్ళ

0: సంఖ్య
1: నిన్న
0: ఆరు వేలు
1: నిన్నటి వరకు బుక్ చేశాం.
0: 6,000 మంది ఈరోజు కూడా బుక్ చేశారు. అంటే ఈ
1: ఓకే
0: మూడు
1: సార్.
0: రోజుల వర్షాలతో 10,000 నుంచి 6,000కి తగ్గింది. మీరు ఆలోచించండి, గ్రౌండ్ వాటర్ ఎంత ఇంపార్టెంట్. సో
1: అవును సార్.
0: ఎండాకాలంలో అయితే 16,000 బుక్ అయింది. సో
1: సార్ వీళ్ళు టెక్నికల్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు, టెక్నికల్
0: 100%
1: ప్రొవైడ్ చేస్తారు.
0: డెఫినెట్గా వస్తారు, మీకు దగ్గరుండి చెప్పిస్తారు. ఓకే,
1: ఓకే ఓకే
0: థ్యాంక్ యూ అండి.
1: ఓకే థ్యాంక్
0: థ్యాంక్
1: యూ,
0: యూ.
1: థ్యాంక్ యూ సార్.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి
3: హలో
2: మాట్లాడుతున్నారు?
3: నమస్తే సార్.
0: నమస్తే అండి.
3: సరే, మా ఫాదర్ కూడా వాటర్ డిపార్ట్మెంట్ సార్.
0: మీ పేరండి?
3: సరే, ఇంకొన్ని కొంతలకు వచ్చి సార్, ఇప్పుడు మా ఏరియాలో
0: చెప్పండి,
3: అంటే ఈ రోజు మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 2 టైమ్స్ వస్తాయండి వాటర్.
0: ఓకే,
3: అంటే మొత్తం కంప్లీట్ గా వాటర్ అంతా, అంటే ఎక్కడ ట్యాప్స్ లేవు ఎవరింటికి కూడా. అక్కడ ఒకటి గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్స్ అదేని, అందులో వాటర్ అంతా పోతూనే ఉంటదండి. అంటే మేజర్ గా పబ్లిక్ కి అవేర్నెస్ లేదండి దీని గురించి సంబంధించి, ఇంకుడు గుంతల గురించి. ఆ చుట్టుపక్కల మొత్తం అంతా కాంక్రీట్ అయిపోయి ఇప్పుడు ఆ రోడ్స్ కూడా అంతా కాంక్రీట్, ఎక్కడ చేసే ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ లేదు. ఇంతకుముందు మీరు వేరే కాల్ కి చెప్పినట్టు ఒక 60 ఇయర్స్ ఇల్లున్నా కూడా వాళ్ళు బోర్స్ ఉన్నా పక్కన చేసుకుంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి సార్ మీ సైడ్ నుంచి.
0: మేము అదే పని చేస్తున్నాము. మీరు అన్నట్టుగా అవేర్నెస్ లేక కాదు, బాధ్యత లేక. అవేర్నెస్ అందరికి ఉంది, బాధ్యత లేదు. అయితే బాధ్యత ఉండాలి, లేకపోతే భయం ఉండాలి. అంటే కొన్ని ఉంది, అవేర్నెస్ ఉంది, బాధ్యత లేదు. మేము కొద్దిగా వాటర్ తక్కువ ఇస్తే రోడ్డు మీదకి వచ్చేసి గొగ్గోలు పెడతారు, వాటర్ ఎక్కువ ఇస్తే రోడ్ల మీద వదిలేస్తారు. ఈ రెండు జరుగుతున్నాయి. సో వాటిని బ్యాలెన్స్ ఎట్లా చేయాలన్న దాని మీద మేము కూడా కొద్దిగా కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ ఎంత సఫర్ అవుతున్నారు వాటర్ లేక మీరు చూస్తున్నారు కాబట్టి మేము కూడా కొద్దిగా కఠినంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను మహేందర్ మేడం, హైదర్ కూడా రాజేంద్ర అత్తాపూర్ రాజేంద్ర నగర్.
0: నమస్తే మహేందర్ గారు.
4: సార్ సార్, మా దగ్గర ఇన్కుడుగుంత మా ఏరియాలో ఒకటి ఉంది సార్, అది
0: ఓకే.
4: అది కూడా దాన్ని క్లీనింగ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు సార్. అది ఫుల్ గా మట్టితో చెత్తతో నిండిపోయింది సార్ మా దగ్గర.
0: ఓకే,
4: సో దాన్ని మేము మా డివిజన్ వాళ్ళకి ఎంత చెప్పినా గానీ కూడా పట్టించుకోరు. డ్రైనేజ్ వ్యవస్థ మాత్రము మరీ దారుణం సార్.
0: ఎందుకైందంటారు దారుణం?
4: నిండిపోతా సార్.
0: దారుణం ఎందుకైందంటారు? ఏమన్నా మీరు కారణం చెప్తారా?
4: పైప్ లైన్ చిన్న పైప్ లైన్ సార్. మేము
0: పైప్ లైన్ చిన్నది కాలేదు, పైప్ లైన్ చిన్నది కాలేదు బాబు. పైప్ లైన్ వేసినప్పుడు పెద్దదే, బిల్డింగ్లు పెద్ద అయిపోయి పైప్ లైన్ చిన్నగా అయింది. ప్రాబ్లం పైప్ లైన్ చిన్నది కాదు, బిల్డింగ్లు పెద్ద అయినాయి, దీనివల్ల అది అవుతుంది. అంటే ఏమవుతుంది మన దగ్గర, మనం 20 సంవత్సరాల కింద 10 ఇళ్ళు ఉన్నాయి, ఒక ఫ్లోర్ సింగిల్ ఫ్లోర్ ఉంది కాబట్టి మనకు 100 mm సైజ్ అయితే సరిపోతుంది అని వేశారు 20 ఏళ్ల క్రితం. మరి సింగిల్ ఫ్లోర్లన్నీ 5 ఫ్లోర్లు కట్టేశారు మీరు, 100 ఫ్యామిలీస్, 500 ఫ్యామిలీస్ అయ్యాయి. మరి 100 mm సరిపోదు కదా. సో అట్లా 5,000 కిలోమీటర్ల లైను మేము అనుకున్న దానికంటే 3 అంతలు 4 అంతలు బిల్డింగ్లు పెరిగాయి. అవన్నీ మార్చాలి, అవన్నీ మార్చాలి అని అంటే టైం పడుతుంది. సో ఇవన్నీ ప్రాబ్లం ఏంటంటే, సో
4: అదేంట్ల నుంచి మేము అడుగుతున్నాం పెద్ద పైప్ లైన్ ఏమని, కానీ ఒక్క రోజు కూడా వచ్చి చూసింది లేదు.
0: నేనేం మీరు అన్నది కరెక్ట్, మీ దగ్గర ఒక దగ్గర కాదు, సిటీ మొత్తంలో ఇలాంటి సమస్య ఉంది, చేసుకుంటూ వస్తున్నాము. దానికి ఒక 4 నుంచి 5,000 కిలోమీటర్ లైన్లు మార్చాలి. అది ఒక రోజుతో అయ్యే పని కాదు, ఫేజ్డ్ మేనర్ గా చేసుకుంటూ వస్తున్నాము. మీది కూడా ఎగ్జామిన్ చేస్తాం. థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
5: నమస్తే మేడం, మంగా భాస్కర్ కింద నుంచి మాట్లాడుతున్నాను, సార్ తో మాట్లాడుతున్నాను.
0: నమస్తే అమ్మా, చెప్పండి.
5: నమస్తే సార్. ఇప్పుడు మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ 133 అలా 130 ఉన్న ప్లాట్ లో ఇప్పుడో కట్టుకుని ఇండివిజువల్ హౌసెస్ అనమాట. మరి అప్పుడు ట్రై చేసాము, పక్కన కాంపౌండ్ వాళ్ళ దగ్గర చిన్న ప్లేసే ఉంది, అక్కడ రాదు అన్నారు. ఇంకొడుగుంటా బోర్ అయితే ఉంది, దాని పక్కనే సంప్ ఉంటుంది, ఏమైనా చిన్న హెల్ప్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఇస్తారని.
0: తప్పకుండా అమ్మా. ఇప్పుడు మీకు ఇంకొడుగుంత చేసే అంత ప్లేస్ లేకపోతే మీరు ఇంజక్షన్ బోర్వెల్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక నంబర్ చెప్పాను కదా, ఆ నంబర్ కి ఫోన్ చేస్తే మన వాళ్ళు వచ్చేసి మీకు గైడ్ చేస్తారు. నంబర్ ఉందా మీ దగ్గర? మళ్ళీ చెప్పనా? 999
5: చెప్పండి.
0: రాసుకున్నారమ్మా? 9 8 9 8 5 1 0 2

0: ఓకే సార్,
1: 85102. ఆ నంబర్కి
0: థ్యాంక్ యూ.
1: కాల్ చేస్తే మీకు వచ్చి చెప్తారు.
0: ఓకే సార్,
1: థ్యాంక్ యూ అమ్మా.
2: మీరు వింటున్నారు ఇంగుడు గుంత నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసి పడదాం, జలరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో జలమండలి ఎండీ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి గారు ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి ఇంకుడు గుంతలు అలాగే ఇంజెక్షన్ బోర్స్ గురించి మీకు ఏమైనా సందేహాలుంటే నేరుగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి గారిని అడిగి మీరు సమాధానాలు పొందవచ్చు. సార్, మీరు మనం ఇందాక చాలామంది లిజనర్స్ అడిగిన దానికి ఎన్ఓసీ లేకుండా పర్మిషన్స్ ఇవ్వరు, ఎన్ఓసీ ఉండాలి, ఇంకుడు గుంత ఖచ్చితంగా ఉండాలని అంటున్నారు. సో ఏదో బిల్డర్లు ఎన్ఓసీ కోసం ఒక చిన్న గుంత తీసి ఎన్ఓసీ తీసుకుంటున్నారని కూడా అంటున్నారు, కానీ దానికి ఏమన్నా పర్టికులర్ గైడ్ లైన్స్ లేవా సార్? ఎంత లోతులో తీయాలి, ఎన్ని ఫ్లాట్స్కి ఎంత ఉండాలి అనే గైడ్ లైన్స్ ఏం లేవా? అలాంటివి ఎన్ఓసీ మీరు జారీ చేసే ముందు అలాంటి చెక్కింగ్స్ ఏమి ఉంటున్నాయా?
1: తప్పకుండా ఉంటుందండి. సో 100 స్క్వేర్ యార్డ్స్లో అట్లీస్ట్ 6 క్యూబిక్ మీటర్కి సంబంధించిన పిట్ ఉండాలి అనేది ఉంటుంది. అంటే వాళ్ళు తీసే అప్పుడు చేస్తారు, అంటే ఏదో ఒక రకంగా, అంటే మినిమంతో చేస్తారు, అంటే గైడ్ లైన్స్ ఎంత ఉంది అంతవరకు చేసేసి. ఇప్పుడు మనం పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఎంత డెప్త్ తీశారు, ఎంత వెడల్పుతో తీసి ఏమేమి మెటీరియల్ ఇచ్చారు అనేది మళ్ళీ క్రాస్ చెక్ మెకానిజం ఉండదు. అది నార్మల్గా ఏంటంటే ఇండివిజువల్ హౌసెస్ అయితే మనం దగ్గర ఉండి చేసుకుంటాం, బట్ అపార్ట్మెంట్స్ ఏంటి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఎవరైతే అమ్మి వాళ్ళు కొనుక్కొని వచ్చే లోపున అవన్నీ పూర్తి అయిపోతాయి, కాబట్టి ఓనర్స్కి తెలీదు అది ఎంత డెప్త్ వేరు, ఏం చేశారు, ఎంత వెడల్పు అనేది తెలీదు. జనరల్గా ఏంటంటే అది కంప్లీట్ అయిన తర్వాత అక్యుపెన్స్ సర్టిఫికెట్ ఒక ఫోటో తీసేసి కన్సర్న్డ్ జిహెచ్ఎంసీ ఆఫీసర్ చూసి ఓకే అని అక్యుపెన్స్ సర్టిఫికెట్ ఇస్తారు. ఒకటి, స్టాట్యుటరీగా ఓసీ తీసుకోవడానికి కావాల్సింది ఎనఫ్ కాదు మనకి, ఎందుకంటే మనకు ఉన్న గ్రౌండ్ వాటర్ రిక్వైర్మెంటు చాలా ఎక్కువ. ఇప్పుడు మనం ఎవరీ ఆల్టర్నేటివ్ డే వాటర్ ఇస్తున్నాం, పర్ పర్సన్ పర్ డే 120 లీటర్స్, 125 లీటర్స్ అని ఇస్తాం. సో అది డొమెస్టిక్ పర్పస్కి సరిపోతుంది, కానీ అడిషనల్గా వాటర్ ఒక 50% వాళ్ళు గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడతారు. సో మేము ఇచ్చే వాటరు వర్షాకాలంలో ఎంత ఇస్తామో సమ్మర్లో కూడా అంతే ఇస్తాం, బట్ సమ్మర్లో ట్యాంకర్లు 15,000 ఎందుకు బుక్ అవుతాయి, బోర్ వాటర్లు డ్రై కావడం వల్ల. సో ఆ డిమాండ్ మాకు అడిషనల్గా వస్తుంది కాబట్టి మేము ట్యాంకర్ సప్లై చేస్తున్నాం. సో అదే కనుక ఉంటే మనకు ట్యాంకర్స్ డిమాండే అవసరం లేదు. సో కాబట్టి అపార్ట్మెంట్ సైజును బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఎక్స్ట్రా వాటర్ ఎంత కావాలి అంత అన్ని వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ చేస్తే వాళ్ళకి ట్యాంకర్ అవసరం పడదు.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు జగన్మోహన్ రెడ్డి అండి, నేను తెలాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. సార్, ఇంకుడు గుంతల గురించి చెప్పాడు, కానీ ఇప్పుడు మనకు వాటర్ సేవ్ గురించి చెప్తున్నాం. కానీ కాక చాలా సార్లు వాటర్ అంటే చాలా మంది వాటర్ వేస్టేజ్ గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్తున్నాను.
1: థ్యాంక్ యూ జగన్ గారు, చాలా థ్యాంక్ యూ జగన్ గారు మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. మీరు అన్నట్టుగా
3: సార్, ఇప్పుడు చాలా విల్లాస్ గానీ ఇండివిజువల్ హౌసెస్ గానీ వాటర్ మీరు ఇది ఎక్స్పెన్సివ్ వాటర్, వాళ్ళు కార్లు గడగడానికి చుట్టుపక్కల గడగడానికి దానికి ఆ పెనాల్టీస్ ఏదైతే ఉన్నదో ఆ పెనాల్టీస్ ఐ థింక్ ఐ మీన్ వి షుడ్ ఇంక్రీజ్ దట్ పెనాల్టీస్ సార్. అది అవేర్నెస్ అండ్ అకౌంటబిలిటీ అనేది ఇంక్రీజ్ చేయాలి సార్, అప్పుడే ఐ థింక్ వి కెన్ డూ సమ్ డెవలప్మెంట్ సార్.
1: థ్యాంక్ యూ అండి. ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచి మీరు చూసే ఉంటారు, మేము కార్లు కడిగిన దగ్గర, మోటార్లు యూజ్ చేసిన దగ్గర, మిస్యూజ్ చేసిన దగ్గర పెనాల్టీ చేస్తున్నాము. అంతకుముందు 100 రూపీస్ ఉన్నదాన్ని 10,000కి పెంచేశాము, మీరు ఈ మధ్యన గమనించి ఉంటారు పేపర్లో కూడా, వేస్ట్ చేసిన దగ్గర 10,000 రూపాయలు పెనాల్టీ వేస్తున్నాము. 850 మందికి లాస్ట్ ఇయర్ మేము పెనాల్టీ వేసాము, 33 లక్షలు, ఫస్ట్ టైం అసలు బోర్డు చరిత్రలో 800 మందికి 33 లక్షల పెనాల్టీ వేయడం అనేది లాస్ట్ 1 ఇయర్లో చేశాము. మీరు అన్నట్టుగా బాధ్యత అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అంటే అవేర్నెస్ లేక అని మీరు ఏదైతే అన్నారో నేను దాన్ని ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇంత చదువుకున్న మనము, ఇంత నాగరికత, ఇంత అడ్వాన్స్డ్ అయిన మనము, మనకు అవేర్నెస్ లేకపోవడం కాదు, ఏమవుతుందిలే అనే బాధ్యత రాహిత్యం అని నేను అంటాను. మీరు అన్నట్టుగా కఠినంగా గనక వ్యవహరిస్తే
3: చేసే వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ చేస్తున్నారు.
1: ఎగ్జాక్ట్లీ.
3: సో దానికి మనం ఏదైనా కంప్లీట్ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టేసి కంప్లైంట్ ది అవేర్నెస్ నెంబర్స్ ఎక్కువ చేస్తే ఐఎమ్ షూర్ ఐ థింక్ ఇట్ విల్ అట్లీస్ట్ కట్ ఇట్ సమ్ ఎక్స్టెంట్.
1: థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మేము మా 200 మంది మా ఇంజనీర్లను మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము దీన్ని. మీరు 2,000 కిలోమీటర్లలో 130 లక్షల జనాభాలో మా 200 మంది మేము రోడ్ల మీద ఎక్కడైతే కనపడుతుందో అక్కడ చేస్తున్నాము నాతో పాటు. కానీ మీరు అన్నట్టుగా

0: పబ్లిక్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళే కనుక బాధ్యత తీసుకుంటే అవుతుంది అనేది మేము 6 నెలల కింద గమనించాం. మేము మా వెబ్సైట్లో ఒక లింక్ ఇచ్చాం మీకు, ఇది వాటర్ సేవ్ వాలంటీర్స్ అని చెప్పేసి ఒక లింక్ ఇచ్చాం. మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు ఒక యాప్ ఇస్తాం, ఆ యాప్ డౌన్లోడ్ అవుతుంది మీ ఓటీపీతో. ఒక్కసారి డౌన్లోడ్ అయితే ఆ యాప్తో మీ ఇంటి పక్కన ఎక్కడి పోయినా ఒక ఫోటో కొట్టి కనుక పంపిస్తే విత్ ఏరియా జీపీఎస్ లొకేషన్తో పాటు మాకు వస్తుంది, మేము పెనాల్టీ వేసిస్తాం. ఓ 5,000 మంది వాలంటీర్లను తయారు చేయాలని ఫేజ్ 1 కింద ఈ సంవత్సరం మేము టార్గెట్ పెట్టుకున్నాము. మీరు మొదటి వాలంటీర్ అయితే వీ విల్ బి వెరీ హ్యాపీ, విల్ స్టార్ట్ విత్ యూ. డెఫినెట్గా యాప్ మీకు పంపిస్తాను నేను. మీకు యాప్ పంపిస్తాను నేను, ఫస్ట్ మీతోటే స్టార్ట్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే మన అలవాట్లు 30% నీటిని వృధా చేస్తున్నాయండి. ఒకటి వెహికల్ కడగడం అనేది మనకి రోడ్డు మీద కనపడుతుంది, ఫ్లోర్ కడగడము, రోడ్డు కడగడం. మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక బ్రష్ చేసిన ట్యాప్ ఆన్ చేసేసి బ్రష్ కంప్లీట్ అయ్యే లోపల 5 లీటర్ల నీళ్ళు వేస్ట్ చేస్తాడు. ఒక మగ్తో చేసుకోవాల్సింది ఒక ట్యాప్ ఆన్ చేసేసి బ్రష్ చేస్తూ ఉంటారు. రెండవది ఒక సేవింగ్ చేసుకున్నట్టయన, అంటే మనకు బేట్ చేసుకున్నట్టయన, పొద్దున ఉదయము సేవింగ్ చేసుకున్నట్టయన ఆన్ చేసేసి చేస్తూ ఉంటాడు. సో చిన్న చిన్నవి కానీ 20-30% అడిషనల్గా మనము వేస్ట్ చేస్తున్నాం వాటర్ని. అది కనుక సేవ్ చేస్తే ఒక గోదావరి ఫేస్ 1తో సమానమైన నీళ్ళని మనము సేవ్ చేయొచ్చు. సో చిన్న చిన్న మన అలవాట్లను మార్చుకుంటే ఒక 20-30% వాటర్ని మనం సేవ్ చేయొచ్చు. దీని మీద కూడా మేము క్యాంపెయిన్ స్టార్ట్ చేయబోతున్నాం.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు రామకృష్ణ మేడం, సార్తో మాట్లాడాలి.
0: నమస్తే రామకృష్ణ గారు.
2: నమస్తే సార్,
0: చెప్పండి.
2: ఇప్పుడు మీకు ఇక్కడ కొంత ఆల్రెడీ తీసుకున్నామండి, 2018-19 కట్టాం ఇల్లు.
0: ఓకే,
2: ఆ తర్వాత మధ్యలో ఒకసారి తీయించాం. ఎట్లా దాన్ని మెయింటైన్ చేయాలి, ఏంటండి అది, ఏమన్నా చెప్తారా సార్?
0: సింపుల్ అండి, ఒక దాని మీద ఒక క్లాత్, అంటే మీకు ఇప్పుడు మేము ఫోన్ నెంబర్ చెప్పినా ఆ నెంబర్కి కాల్ చేస్తే మన వాళ్ళు చెప్తారు. ఒక పైన ఒక క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ ఎవ్రీ 1-2 ఇయర్స్కి ఒకసారి మీరు తీసి క్లీన్ చేసేసి ఎవ్రీ సీజన్ తర్వాత దాన్ని క్లీన్ చేసి మళ్ళీ వాడవచ్చు. సో మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ, కాకపోయే ఏంటంటే 2-3 సంవత్సరాలు మనం మొత్తం మెయింటైన్ చేయకపోతే అది సిల్టప్ అయిపోతుంది. ఆ క్లాత్ని కనుక మనం తీసి మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ అదే క్లాత్ని వాడుకోవచ్చు. అది ఎక్స్పెన్సివ్ ఏం కాదు, దానికి సంబంధించిన డీటెయిల్స్ మా వాళ్ళు మీకు పంపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి.
2: సరే సార్, అదే దాన్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి తెలిసి సరిపోతుంది సార్? ఆల్రెడీ ఉంది మాకు, తీసుకున్నప్పుడే ఇల్లు కట్టేటప్పుడే.
0: వీల్ సపోర్ట్,
2: దానివల్ల నాకు బోర్ కూడా పనిచేస్తుంది సార్. అది
0: మీ నంబర్ ఉంది, మీ దగ్గర పంపిస్తాను నేను, మీకు సపోర్ట్ చేస్తారు. ఓకే,
2: అలాగే సార్,
0: థ్యాంక్ యూ. అలాగే సార్, థ్యాంక్ యూ.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో,
0: నమస్తే. హలో,
3: నమస్తే సార్,
0: చెప్పండి.
3: ఇంకుడు గుదల గురించి మీరు చెప్పారు కదా?
0: అవునండి,
3: కదా సంరక్షణ గురించి.
0: ఎస్,
3: అదే మా బోర్ బావిలో కూడా మోటార్ లోపల పడిపోయింది.
0: ఓకే,
3: హలో
0: చెప్పండి.
1: వింటున్నారు, చెప్పండి. మీ బోర్ బావిలో మోటార్ లోపల పడిపోయింది, మీరు వింటున్నారు ఇంకుడు గుంత నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసి పడదాం, జలరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి గారు, ఐఏఎస్ ఆఫీసర్ ఆకాశవాణి స్టూడియోలో శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-09-00923 ఈ నెంబర్కు కాల్ చేసి ఇంకుడు గుంతలు, ఇంజెక్షన్ బోర్స్, ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్తే
0: అండి, చెప్పండి
2: సార్. నమస్తే సార్, మాది సాయిరామ్ ఎక్లేవ్ అమీన్పూర్ సార్ మాది.
0: నమస్తే, చెప్పండి.
2: ఓకే, అంటే యాక్చువల్ గా మేము ఆల్రెడీ నాది ఇండిపెండెంట్ హౌస్ సార్, మేము ఆల్రెడీ ఈ ఇంకుడు గుంతలు తవ్వించడం జరిగింది.
0: గుడ్
2: మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సార్, అప్పుడు ఒకసారి నేను 2 ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు ఈ ప్రోత్సాహకం కింద 7,000 ఇస్తారు అని అన్నారు. అది పాలసీ ఉందా, నిజమా, ఇట్స్ అపోహ?
0: లేదండి, అలాంటి పాలసీ ఏమి లేదు. మేము ఓన్లీ టెక్నికల్ సపోర్ట్ చేస్తాము, ఇంకోటి పబ్లిక్ ప్లేసెస్లో మాత్రం గవర్నమెంట్ మేము చేస్తున్నాము డిపార్ట్మెంట్, బట్ ఇండివిజువల్ హౌసెస్లో మాత్రం ఓన్లీ టెక్నికల్ సపోర్టు గైడెన్స్ మేము చేస్తాము. మిగతాదంతా కూడా మెటీరియల్ అంతా కూడా కన్సర్న్డ్ ఇండివిజువల్ ఓనరు చేసుకోవాలి. దానివల్ల మీకు ఫ్యూచర్లో వచ్చే ఎక్స్పెండిచర్ అంతా తగ్గుతుంది అండి, సో
2: అవును సార్, అఫ్కోర్స్ మేము ఆల్రెడీ నేను చేసుకున్నాను. యాక్చువల్ గా మా కాలనీకి జనరల్ సెక్రటరీని అయితే మేము అవేర్నెస్ పెంచుతున్నాము. ఇప్పుడు రోడ్డు మీద కూడా మేము ఒక రెండు ఇంకుడు గుంతలు అంటే సేఫెస్ట్ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుని

0: అక్కడ తువ్వించుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాము. బట్ ఇండిపెండెంట్ వాళ్ళకి అవేర్నెస్ కోసం అని ఇట్లా ఏమైనా పాలసీ ఉందా అని కనుక్కుందామని చేశాను.
1: అంటే అలా ఇన్సెంటివ్ అట్లా లేదు. బట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ నాగోల్లో ఉంటుందండి. ఓకే, వాళ్ళు 2012 నుంచి స్టార్ట్ చేశారు. 80% హౌసెస్ని కంప్లీట్గా చేసేసారు. అసలు ఈ రోజు వరకు కూడా ఆ ఏరియా ఎప్పుడు కూడా వాటర్ బోర్డు మీద ఆధారపడి ఉండరు, ట్యాంకర్స్ మీద కానీ. ఈ రోజు వరకు మీరు కావాలంటే మీ కాలనీ వాళ్ళను ఇద్దరు ప్రెసిడెంట్ సెక్రటరీ వెళ్ళి, కోఆపరేటివ్ కాలనీ నాగోల్లో ఉంటుంది, వెళ్ళి ఒకసారి చూసి వాళ్ళతో మాట్లాడరండి. సో ఎక్కడైతే ఒక 5-10 సంవత్సరాల కింద ముందు జాగ్రత్తగా వాళ్ళు చర్యలు తీసుకున్నారో ఈరోజు వాళ్ళు సేఫ్గా ఉన్నారు. ఎవరైతే నెగ్లెక్ట్ చేశారో ఈరోజు మనం సఫర్ అవుతున్నాము. ఇప్పుడు డిపార్ట్మెంట్ నుంచి మాకు సరిపడేంత వాటర్ రావాలి అనేది సాధ్యం కాదు. 130 లక్షల జనాభా, 2050 స్క్వేర్ కిలోమీటర్స్లో 130 లక్షల జనాభాలో 16 లక్షల హౌసెస్

0: ఎవరైతే నెగ్లెక్ట్ చేశారో ఈరోజు మనం సఫర్ అవుతున్నాము. ఇప్పుడు
1: అవును
0: డిపార్ట్మెంట్ నుంచి మాకు సరిపడేంత వాటర్ రావాలి అనేది సాధ్యం కాదు. 130 లక్షల జనాభా, 2,050 స్క్వేర్ కిలోమీటర్స్లో, 130 లక్షల జనాభాలో 16 లక్షల హౌజెస్కి ఎవ్రీ డే కావాల్సినంత వాటర్ ఇవ్వడం అనేది, నాగార్జున సాగర్ గోదావరి నుంచి తీసుకొచ్చి ఇవ్వడం అనేది చాలా కాస్ట్తో కూడుకున్నది. మనం చేయాల్సింది వర్షపు నీటిని 100% మనం గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ చేసుకోవాలి. మన అలవాట్లను మార్చుకొని 30% వాటర్ని సేవింగ్ చేయాలి, అంటే తగ్గించుకోవాలి, అది వేస్ట్ చేసేదాన్ని. ఈ రెండింటి వలన మనకు అసలు వాటర్ సమస్యే రాదు. ఈ సంవత్సరం ఎల్నీలో ఉంది, మీకు తెలుసు కదా, ఈ రోజు వరకు వర్షాలు లేవు. మీరు నమ్మరు, ఈరోజు కూడా మనకి మల్కాజ్గిరి ఏరియాలో ఫస్ట్ టైం ట్యాంకర్స్ బుకింగ్ స్టార్ట్ అయింది, అది వర్షాకాలంలో. ఇన్ని వర్షాలు పడుతున్నా ఈరోజు 6,000 ట్యాంకర్లు బుక్ అయ్యాయి. సో సమ్మర్లో ఎలా ఉంటుంది మీరు ఊహించుకోండి. ఈ 100 రోజులలో వచ్చే వర్షాలని కనుక గ్రౌండ్ వాటర్ వెళ్ళకపోతే, నెక్స్ట్ సమ్మర్లో మీరు ఎన్ని ట్యాంకర్స్ పెట్టినా కానీ మేము సప్లై చేయడం అనేది సాధ్యం కాదు. ప్రతి ఇంటికి ట్యాంకర్ సాధ్యం కాదు కదా, ఎవరో ఒకరికి లేదు అంటే ఓకే,
1: అదే ప్లాన్ చేస్తున్నాము. ఇంకొకటి సార్, అంత అంటే ఇంకోటి, యాక్చువల్ ఇది ఇంకోటి గుంతలది కాదు, ఈ వాటర్ కొత్త లైన్ల గురించి సార్, అంత ముందుకు భగీరథ మిషన్ భగీరథ గురించి అప్పుడు లైన్లు ఫ్రీగా వేశారు కదా, ఇప్పుడు కొంచెము లైన్లకు మీన్ మనమే వేసుకోవాలి అని ఒక రూల్ వచ్చింది, ఇప్పుడు అవి బడ్జెట్ లేదు అని అన్నారు.
0: రెండు విషయాలు, ఒకటి అంటే మాకు కొత్త ఏరియాస్ వాటర్ బోర్డులో యాడ్ అయిన కొద్దీ మిషన్ భగీరథ నుంచి వాటర్ బోర్డుకు వస్తుంది. ఇప్పుడు కొత్తగా హౌసెస్ కట్టిన దగ్గర, కొత్త కాలనీస్ వచ్చిన దగ్గర ఇంప్రూవ్మెంట్ ఛార్జెస్ అని ఉంటుంది, అది వాటర్ బోర్డ్ నామ్స్ ప్రకారము. గతంలో వేసిన లైన్లు సరిపోవు, ఇప్పుడు ఎన్హాన్స్మెంట్ కావాలి, ఇంప్రూవ్మెంట్ కావాలి. కొత్త ఏరియాస్లో కొత్త కాలనీస్ వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ వస్తున్నాయి, పెద్ద బిల్డింగ్స్ వస్తున్నాయి, కాబట్టి పాత లైన్లు సరిపోవు. కాబట్టి వాటి కొత్త లైన్లు వేయాలి, ఎన్హాన్స్ చేయాలి అని అంటే కొంత ఛార్జెస్ని మేము ఇండివిజువల్స్ మీద వేస్తూ ఉంటాము, అది బోర్డు నామ్స్ ప్రకారము. మిషన్ భగీరథ అనేది ఒక చిన్న విలేజ్ ఉన్నప్పుడు వేసిన లైన్లు. సో ఇప్పుడు మనకి పెరిగిన ఏరియా, పెరిగిన అవసరాలను బట్టి ఎన్హాన్స్ చేసినప్పుడు తప్పకుండా డెవలప్మెంటల్ ఛార్జెస్ కట్టాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: విజయరెడ్డి గారు, నమస్తే అండి. చెప్పండి విజయ్ గారు.
3: నాది చిన్న కంప్లైంట్ సార్ అబౌట్ వాటర్ వేస్టేజ్ గురించి. మనము ఇళ్లలో వేస్ట్ చేస్తున్నాం, ఓకే ఫైన్, అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనకు రోడ్ వేస్ట్ ట్యాంకర్స్ వెళ్తుంటాయి కదా సార్, వాటర్ ట్యాంకర్స్, ఇవి ఈ వేస్టేజ్ ఎక్కువ సార్, వాటర్ ట్యాంకర్ నుంచి వచ్చే వేస్టేజ్. వాళ్ళు ట్యాప్ ఆఫ్ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ, బట్ అది వెళ్లే రూట్ అంతా, ఆ రోడ్ అంతా మాక్సిమం వాటర్ తో నిండిపోతుంది సార్, మొత్తం లీకేజ్ అయిపోతూనే ఉంటుంది. అది వాళ్ళు చూడరా, ఆఫ్ చేయరా, మరి అది డెస్టినేషన్ రీచ్ అయ్యే లోపే వాళ్ళకి వాటర్ మొత్తం, అది మొత్తం రోడ్ పాలైపోతుంది కదా. ఇది కొంచెం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి సార్, ట్యాప్ బాగా కట్టేయమని చెప్పి. ట్యాంకర్ సార్, వాటర్ ట్యాంకర్
0: తప్పకుండా అండి, అంటే పైన క్యాప్ ని వాళ్ళు కనుక టైట్ చేయకపోతే వాటర్ రోడ్డు మీద ఎక్కువ వస్తుంది అనేది మీ కంప్లైంట్. మేము తప్పకుండా అండి అవేర్నెస్ క్రియేట్ చేస్తాము, ట్యాంకర్ ఓనర్స్ కి అందరికి కూడా డ్రైవర్స్ కి ఒక ట్రైనింగ్ ఇస్తాము, ఇలాంటివి జరగకుండా మేము ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్తే అండి, నా పేరు మురళీకృష్ణ అండి, మాదాపూర్ నుంచి కాల్ చేస్తున్నాను.
0: నమస్తే మురళి గారు.
4: అశోక్ రెడ్డి గారు నమస్తే అండి.
0: నమస్తే అండి.
4: సార్, మంచి ప్రోగ్రాము ఇలాంటివి మీకు సీజనల్ గా కాకుండా అప్పుడప్పుడు కొద్దిగా కండక్ట్ చేస్తే బాగుంటుంది. అలాగే నేను మీ టైం ఎక్కువ తీసుకోను, మీరు ఇంతకు ముందు వాలంటీర్ అనేది ఒకటి మీరు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు.
0: ఎస్ అండి.
4: సార్, ఆ వాలంటీర్ది నేను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఒకసారి చెప్పండి. అలాగే మీరు ఇప్పుడు మనకి మెయిన్ మీరు అన్నట్టు ఇంతకుముందు ఈ హైరేజ్ బిల్డింగ్స్ ఒకటి, తర్వాత తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ బిల్డింగ్స్ కట్టడము, ఆ ఒత్తిడి వల్ల మీరు అన్నట్టు ఆ పాత పైప్ లైన్లు కానీ మన వాటర్ లైన్లు కానీ సోవరేజ్ లైన్లు కానీ ఇబ్బంది జరగడం అనేది జరుగుతూ ఉంటుంది.
0: అవునండి.
4: కాకపోతే మీరు పర్మిషన్ ఇచ్చేటప్పుడు సార్ ఈ ఫీజిబిలిటీ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తారు, మీరు దానికి డిపాజిట్ అది కూడా సేకరిస్తారు. అది చేసేటప్పుడే ఆ పర్టికులర్ ఏరియాలో మీరు బిల్డింగ్ సైజును బట్టి మీరు ఎంత విస్తే ఎంత డయామీటర్ ఉన్న పైప్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ గానీ డ్రైన్ ఇవ్వాలి అనే దాన్ని బేస్ చేసుకుని మీరు ఛార్జెస్ చేసుకుంటారు కదా.
0: అవునండి.
4: సో దాన్ని ఆ పర్టికులర్ బిల్డింగ్ కంప్లీట్ అయ్యే లోపల వాళ్ళకి అకౌంటబిలిటీ అది ఇచ్చి ఆ పర్టికులర్ లైన్ వేసేయడము, దాన్ని రిస్టోర్ చేసేయడము, కొత్త లైన్ వేయడం అలాంటివి ఏదైనా వీలవుతుంది అనేది కూడా ఒకసారి మీరు ప్రభుత్వం మిగతా వర్గాలతో సమన్వయం చేసుకుని చేస్తే బాగుంటది అనేది. ఇంకొకటి మేజర్ గా సార్ మనకి మెయిన్ వాటర్ లాక్ పాయింట్ లో మనకి డ్రైనేజ్ కూడా కొద్దిగా తీవ్రమైన ఒత్తిడి గురి కావడానికి మెట్రో లైన్ దాని పక్కన కింద రెండు వైపులా ఫుట్పాత్లు అనేవి చేస్తారండి అది.
0: ఓకే.
4: సో వాటర్ అక్కడ రైన్ వాటర్ ప్రాపర్ గా వెళ్ళడానికి ఛానల్ అనేది లేకుండా టోటల్ గా డ్రైన్స్ బ్లాక్ అయిపోవడం మేజర్ గా.

0: నాకు అర్థమైందండి.
1: ఇదంతా కూడా
0: యా
1: ఉంటుందని దాని మీద ఒకసారి
0: మీకు
1: చూసి
0: క్విక్గా
1: సారిస్తే.
0: క్విక్గా ఒక నిమిషంలో చెప్తాను. మీరు అన్నట్టుగా డెవలప్మెంటల్ ఛార్జెస్ కొత్తగా వచ్చే వాటికి ఫీజిబిలిటీ ఇస్తున్నాము, హై రైజ్ బిల్డింగ్స్కి లైన్స్ ఇంప్రూవ్ చేస్తున్నాము. నేను ఈ మధ్యకాలంలో కుక్కటపల్లిలో నన్ను పిలిచారు, వాటర్ హార్వెస్టింగ్ మా కాలనీ మొత్తం చేశాం, మీరు రండి సార్ అని పిలిచారు, ఓ పార్క్లో చేశామని. అక్కడికి వెళ్తే వాళ్ళందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు, అందరూ ఒక 100 మంది వచ్చారు, పార్క్లో చేశారనమాట. మా అన్నీ కూడా 100-120 స్క్వేర్ మీటర్స్లో గజాల్లో ఉన్నాయి సార్, ఏదో కాలనీ సార్, వెనకట క్వార్టర్స్ ఉండేది అని. నేను ఒకటే వాళ్ళకి అడిగాను, అన్నీ 100-120 గజాలే కదా, 4 ఫ్లోర్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరన్నా ముందుకు వస్తే నేను ఇక్కడ సన్మానం చేస్తాను మీకు అని చెప్పాను నేను. ఆ 250 హౌజెస్ వాటికి పర్మిషన్లు ఉండవండి, 100 గజాల్లోపటి వాటికి పర్మిషన్లు ఉండవు. బట్ 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు 4 5 ఫ్లోర్లు ఎప్పుడైతే కడతారో అక్కడ ప్రెషర్ బిల్డప్ అవుతుంది. మీరు అన్నట్టుగా మా పర్మిషన్లు ఉండవు, మా సంబంధించిన ఏది ఉండదు. ఇప్పుడు నేను ఆ కాలనీ 150 హౌజెస్, 4 ఫ్లోర్లు, ఒక ఫ్యామిలీ ఉండేది, 4 ఉంటున్నాయి, వాళ్ళందరినీ నేను ఐ కెనాట్ డినై మై సర్వీసెస్, రైట్? సో అక్కడ స్ట్రెస్ బిల్డప్ అవుతుంది. ఓకే, అది వాటర్ స్ట్రెస్ కావచ్చు, సీవేజ్కి సంబంధించిన స్ట్రెస్ కావచ్చు. సో ఈ రెండింటి మీద ఎప్పుడైతే మనకి స్ట్రెస్ బిల్డప్ అవుతుందో ఓవర్ఫ్లో అవుతుంది, వాటర్ షార్టేజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, అంటే మనము రెగ్యులేట్ చేయగలిగినవి ఉన్నాయి, రెగ్యులేట్ చేయలేనివి కూడా ఉన్నాయి. సో రెగ్యులేట్ చేయలేని దగ్గర సీరియస్గా యాక్షన్ తీసుకోలేము కొన్నిసార్లు. ఎందుకు తీసుకోలేమంటే హ్యూమన్ యాంగిల్ వస్తుంది మనకి. సో ఒక్కరంటే యాక్షన్ తీసుకోవచ్చు, 100కి 100 మంది అలాగే వయలేషన్ చేశారు, డివియేట్ చేశారంటే ఈ 100 మెంబర్స్ నేను హౌ కెన్ ఐ రెగ్యులేట్ అండ్ ఐ కెన్ టేక్ యాక్షన్ అనేది ఇంకొక క్వశ్చన్. సో మీరు అన్నట్టుగా హై రైజ్ బిల్డింగ్స్ పెద్ద ఎన్హాన్స్మెంట్ మేము చేస్తున్నాము, వాటి గురించి యాక్షన్ తీసుకుంటాము. మీరు అన్నట్టుగా వాటర్ హార్వెస్ట్, రెయిన్ వాటర్ వెళ్ళేది, సీవేజ్ వెళ్ళేది కొన్ని దిక్కులు జాయింట్గా వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయంటే 2 సపరేట్ లైన్స్ లేవు ఒక 30% ఏరియాస్లో. సో ఎయిదర్ వాటర్ లైను సీవేజ్ లైను జాయింట్గా వెళ్తున్న దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ సెపరేట్ చేయడానికి మేము మాస్టర్ ప్లాన్ చేస్తున్నాము. జిహెచ్ఎంసి మేము కలిసి జాయింట్గా మాస్టర్ ప్లాన్ చేస్తున్నాము.
1: అంటే పబ్లిక్ కూడా పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ మనం అనేది లేకపోవడం అనేది ఒకటి. తర్వాత మనం ఏదైనా ఆరోపణలు చేసుకుంటే మనం ఒకరి మీద ఒకరు చేసుకున్నట్టే ఉంటాం సార్. డిపార్ట్మెంట్ల మధ్య కూడా స్టిల్ ఈనాటికి కూడా ఆ కోఆర్డినేషన్ లేదనేది నా ఫీలింగ్. ఎందుకంటే మీరు అన్నట్టు పాత రోజుల్లో ఎప్పుడు కట్టేసుకున్నారో అది వదిలేయండి, ఇప్పుడు కట్టే వాళ్ళు కూడా మీరు ఆ 120 గజాల్లో 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు ఎలా కడుతున్నారు,
0: దీని మీద
1: ఇప్పుడు కూడా సమస్య అవుతుంది.
0: ఇప్పుడు ముఖ్యమంత్రి గారు శాఖ మంత్రి కాబట్టి మేమందరం ఆల్ హెచ్ఓడీస్, ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్గా పనిచేస్తున్నాము, మాస్టర్ ప్లాన్ కూడా చేస్తున్నాము. సో ఎలాంటి సమస్య లేకుండా, కోఆర్డినేషన్ సమస్య లేకుండా మేము పనిచేస్తున్నామండి. థ్యాంక్ యూ.
2: హలో,
3: నమస్తే అండి.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు సంపత్ కుమార్ అండి, నేను కాచిగూడ నుంచి మాట్లాడుతున్నాను.
0: నమస్తే అండి సంపత్ గారు, చెప్పండి. యా
3: సార్, ఫస్ట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇనిషియేటివ్.
0: యా థ్యాంక్ యూ అండి.
3: సార్ ఇది ఇప్పుడు మేము ఒక 400 స్క్వేర్ యార్డ్స్ల 4 ఫ్లాట్స్ కడుతున్నాం సార్.
0: ఓకే,
3: అయితే జస్ట్ వాంటెడ్ టు నో ఆ డెప్త్ మినిమం మనం ఎంత చేయాలి సార్? అది రెయిన్ హార్వెస్టింగ్ పిట్ది.
0: నేను మీ దగ్గరికి ఒక టీమ్ను పంపిస్తాను, మీ నంబర్ మా దగ్గర రికార్డ్ అయ్యింది ఇప్పుడు. ఓకే, సో మీకు మా లోకల్ ఇంజనీర్ వస్తారు, మీకు గైడ్ చేస్తారు ఎంత వెడల్పు, ఎంత లోతు ఉండాలి, ఏమేమి మెటీరియల్ వాడాలి అనేది. మీ రూఫ్ వాటర్ నుంచి వచ్చే కనెక్షన్ ఎట్లా తీసుకెళ్ళి దాన్ని కనెక్ట్ కావాలి, మీకు ఇబ్బంది కలగకుండా అవన్నీ కూడా మీకు ఆ లొకేషన్ బట్టి, మీ సైట్ని బట్టి వాళ్ళు చెప్తారు. ఓకే
3: ఓకే సార్. ఏంటంటే నేను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ చేస్తాను సార్. నేను ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లో ఎక్కడ చేశాను సార్, 100 ఫీట్ వి ఒక 60 బోర్డ్స్ చేయించాను సార్, ఆ స్ప్రెడ్ అవుట్ ఏరియాలో.
0: వెరీ గుడ్,
3: 1.5 ఏకర్ల, 100 ఫీట్ రెయిన్ హార్వెస్టింగ్ వాటర్ బయటికి వెళ్లకుండా ఆ మొత్తం ఏరియాలో ఒక ఇల్లు కట్టేసి సరౌండింగ్ అంతా ఒక 100 ఫీట్ వి ఒక 60 బోర్స్ చేయించి దాంట్లో చేయించామన్నమాట, టు స్టోర్ ద వాటర్.
0: ఓకే గ్రేట్ అండి, థ్యాంక్ యూ.
3: చూసి మన మున్సిపాలిటీ వాళ్ళు కూడా వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు సార్.
0: థ్యాంక్ యూ. మీ కాదు, మీ పక్క వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది.
3: అదే సార్, అదే సార్. అంటే మన వాటర్ ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చాలా మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ సార్ మాది,
0: మీకు ఎక్కువ తెలుసు ప్రాబ్లం.
3: 7-8 కిలోమీటర్స్ పోయి నీళ్ళు తీసుకొచ్చే వాళ్ళం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం నమస్కారం అండి.
0: నమస్తే, మీ పేరండి?
4: సార్ నా పేరు గణేష్ అండి.
0: గణేష్ గారు చెప్పండి.
4: కాలేజ్ నుండి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి గణేష్ గారు.
4: సార్ ఇది మాది 165 యార్డ్స్ ల్యాండ్ సార్.
0: ఓకే,
4: అయితే 350 స్క్వేర్ ఫీట్ లో బోర్ వేయించాను సార్.
0: ఓకే,
4: లాస్ట్ టైం అంతా వర్షం బాగా పడిన వల్ల లోపల దిగబడి పోయింది సార్, మోటార్ తీయడానికి ప్రయత్నిస్తే రాలేదు.
0: ఓకే,
4: దాని గురించి ఏమన్నా మనకు ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతుంది సార్?
0: అంటే మీరు దాన్ని మళ్ళీ మోటార్

0: పైకి తీసి చేయడం ఒకటి, లేదంటే దాన్ని ఇంజెక్షన్ బోర్వెల్ కింద మీరు మార్చుకోండి. ఓకే, అదే బోరు మీరు మీకు పని చేయాలంటే మీరు టెక్నికల్గా మన వాళ్ళు వస్తారు, మీకు గైడ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.
1: మామూలుగా టెక్నీషియన్ పిలిపించాను సార్, బాగా ట్రై చేశాడు, వైరు ప్లస్ పైప్ తీసాడు కానీ మోటార్ రాదండి, ఇంకా వేస్ట్,
0: మీరు దాన్ని
1: లోపలి
0: దాన్ని ఇంజెక్షన్
1: దిగబడుతుంది.
0: బోర్వెల్ కింద మార్చండి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. ఇంకా
1: ఓకే,
0: అడిషనల్గా
1: అది
0: ఇంకో
1: మనకి
0: బోరు
1: మన
0: సపరేట్
1: ఫోన్ నంబర్
0: చేసుకోండి.
1: కానీ మన ఎవరిని కలవాలి సార్?
0: మీ నంబర్ ఉంది, మా వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. ఓకే,
1: ఓకే సార్.
0: థ్యాంక్ యూ.
2: సార్, ఇప్పుడు ఈ జల సంరక్షణ ఉద్యమంలో ముఖ్యంగా అందరినీ భాగస్వామ్యం చేయడానికి, ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఇంకుడు గుంతను తవ్వడానికి మీరు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు?
0: ఓకే, ఒకటి అవేర్నెస్ అవగాహన కార్యక్రమం అనేది ఒక పార్ట్. ఓకే, మనం ఉన్నది హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ, ఒక రకంగా కాస్మోపాలిటన్ సిటీ. నాకు తెలిసి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది పడుకున్న వాళ్ళని నిద్రలేపడం లాంటిది, వాళ్ళకి తెలియక కాదు. నిద్ర నటించిన వాళ్ళని నిద్రలేపడం కష్టం, నిద్రపోయిన వాళ్ళని లేపొచ్చు. అవేర్నెస్ లేక కాదు, బాధ్యతని గుర్తించి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ని అవగాహన చేసుకొని ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు కావడమే మిగిలింది. మేమేదో పాంప్లెంట్స్ చేసి ర్యాలీలు తీసేసి ప్రజల్ని ఇందులో భాగస్వామ్యం చేసి వాటర్ లేకపోతే మనకు ప్రాబ్లం అవుతుంది అని మనం చెప్తే అర్థం చేసుకుని వచ్చేంత సిచ్యువేషన్ కాదు ఇది. అందరికీ తెలుసు అన్నీ, ఒక్కటే మనం యాక్షన్లోకి దిగాలి. మనంతట మనం వాలంటరీగా వచ్చి మన కార్యక్రమాలను చేసుకోవాలి, మన వాటర్ని మనం సేవ్ చేసుకోవాలి. లేదు, ఒకవేళ చేసుకోకపోతే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతే ప్రభుత్వ పరంగా సపోర్ట్ ఉంటుంది, టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది. మేము ప్రతి ఇంటికి నోటీసులు ఇస్తున్నాము, వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నాము. అయినా చేసుకోకపోతే వాళ్ళ మీద పెనాల్టీ సిస్టమ్, అంటే వాటర్ ట్యాంకర్ రేటు పెంచడమా లేకపోతే ట్యాంకర్ బుకింగ్ అప్పుడు మనం ఇన్సిస్ట్ చేయడమా, ఇవన్నిటి మీద కొంత మనము చర్యలు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి ఏ సమస్య ఉన్నా మాకు 155-313 మా కాల్ సెంటర్ ఉంటుంది. ఎనీ టైం 155-313కి కనుక కాల్ చేసి మీకు ఏ సపోర్ట్ కావాలన్నా కానీ మా టీం రెడీగా ఉంది వచ్చి హెల్ప్ చేయడానికి. ఒక్కటే ఒకటి, మన అలవాట్లను మార్చుకొని మనం వాటర్ని సేవ్ చేయడం వల్ల ఒక ప్రాజెక్టు నీళ్ళని మనము అదనంగా తీసుకోవచ్చు. రెండవది, పడిన ప్రతి వర్షపు చుక్కని మనం నీటిలోకి గనక భూమిలోకి గనక తీసుకోగలిగితే నెక్స్ట్ ఇయర్ అసలు ట్యాంకర్ డిమాండ్ అనేది అసలే ఉండకుండా మనం మేనేజ్ చేయవచ్చు. ఈ 90 రోజులలో, నెక్స్ట్ 80-90 రోజులలో వచ్చే ప్రతి వర్షపు నీటిని మనం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయగలిగితే ఎల్నినో నుంచి బయటపడవచ్చు. రెండవది, మనం ట్యాంకర్స్ మీద ఆధారపడే వ్యవస్థను కూడా మనము తగ్గించుకోవచ్చు. సో ఇదంతా కూడా దయచేసి మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరి సపోర్ట్ను కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.
2: థ్యాంక్ యూ సార్, చాలా ధన్యవాదాలు సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఇంకెవరికైనా ఇంకుడు గుంతను తవ్వాలనుకుంటే, మీరు ఇంకుడు గుంతని ఎలా తవ్వాలో మీకు తెలియకున్నప్పుడు మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే జలమండలి వారి నంబర్ 9989985102, 9989985102 ఈ నెంబర్కి కాల్ చేస్తే జలమండలి వారు మీకు కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ని అందిస్తారు. చాలా ధన్యవాదాలు సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు మా స్టూడియోకి వచ్చి. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి.
3: ఇంతవరకు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఇంకుడు గుంతలు నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం ఈ అంశం గురించి హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి శ్రీ అశోక్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమ అనుసంధానం శ్రీమతి కె నీలిమ, సహకారం శ్రీ జె ప్రభాకర్. ఆకాశవాణి నిలయంలో సమయం 11 గంటలు దాటింది. తెలుగులో వార్త ముఖ్యాంశాలు విందాం.
4: అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి జిల్లాల వారీగా టీచర్లు ఆయాలతో సదస్సులు నిర్వహించి వారి సూచనల ఆధారంగా కార్యాచరణ రూపొందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి పోలీస్ శాఖలో స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ 7 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ 20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 27 ఖాళీలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. రాహుల్ గాంధీకి లోక్సభలో ఏం మాట్లాడాలో కనీస అవగాహన లేదని బీజేపీ సీనియర్ నాయకుడు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. లోక్సభలో రాహుల్ ప్రసంగం ప్రతిపక్ష నాయకత్వ హోదాకి అవమానమని విమర్శించారు. భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక అనుమతి కేంద్రం ప్రణాళికాబద్ధంగా అంతరిక్ష వస్తువుల పునఃప్రవేశానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు చేపట్టే

ఆస్తి పునఃప్రవేశంలో ప్రాణనష్టం ప్రమాదం 10,000లో 1 కంటే తక్కువగా ఉండాలి. భారత భూగాన భాగంలో కానీ విదేశాల్లో కానీ ఏ భారతీయ సంస్థ అంతరిక్ష వస్తువును పునఃప్రవేశం చేయాలన్నా ఇన్స్పేస్ అనుమతి తప్పనిసరి అని ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధిలో బోధనేతర ఉద్యోగుల పాత్ర కీలకమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ ఎల్ విజయకృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల బోధనేతర సంఘం తొలి కార్యనిర్వాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పాకిస్తాన్ భద్రతా బలగాలు ఈ వారం ప్రారంభంలో పౌరులపై జరిపిన అణచివేత కారణంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో 40 మందికి పైగా మరణించడంతో నిరసనలు కొనసాగుతున్నాయి. రావల్కోట్ మీర్పూర్లో పెద్ద సంఖ్యలో అణచివేతకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న మహిళా నిరసనకారులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. చైనా, టిబెట్, నేపాల్ ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున వరుస భూకంపాలు సంభవించాయి. చైనాలో రిక్టర్ స్కేల్పై 4.5 తీవ్రతతో భూకంపం నమోదైంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:04. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమాన్ని వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఏ సినిమాని గుర్తు చేసుకోబోతున్నామో తెలుసా? ఒక కొత్త ఫార్ములాని సరికొత్తగా ముస్తాబు చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ఇది.

ఒక కెమెరామ్యాన్ని నిర్మాతగా మారిన వైనం.

భలే భలే, చాలా వెరైటీగా అనిపిస్తున్నాయి కదా క్లూస్. ఇంతకీ ఏ సినిమాని గుర్తు చేసుకుంటున్నావో తెలుసా? ఈ పాట వినండి, గుర్తుపట్టగలుగుతారేమో చూద్దాం.

0: సరే చెప్పేస్తాను. ఈరోజు మనం గుర్తు చేసుకుందాం 1977లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం యమగోలని. నవ్వేస్తున్నారా? అవును మరి, ఇదొక సోషియో ఫ్యాంటసీ కామెడీగా తెరకెక్కిన చిత్రం. సరే, ఇంతకీ మీరిందాక అన్నారు కదా కొడుకుని హీరోగా పెట్టి తీద్దామనుకుంటే తండ్రి చేసిన చిత్రం అని, ఆ విశేషం చెప్పరు అంటారా? అంటూనే ఉండండి, చెప్పే ముందర ఒక మంచి సంభాషణ వినిపిస్తాను, దాని తర్వాత మాట్లాడుకుందాం.
1: కాకి కాల్చి పారేశాను, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాహలకూడదుగా. మరి
2: వాళ్ళకి మనకి అంత విరోధమని పాపం ఈ కాకి ఏం తెలుసు?
1: తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు నిప్పే కదమ్మా, ఊరుకుంటదా కాల్తదా? మరి
2: సత్యంబాబు చాలా మంచిది, ఏదో కుర్రతనం ఇంట్లో చెప్తే పెద్దవాళ్ళ అతను తొందరపడ్డాడే అనుకోండి.
1: కుర్రతనం గనకే వాత కొంచెం లోతుగా పడాలి, మానయ్యా కొంగుద్దా మరి మొక్కగా ఉన్నప్పుడే వంచాలి. నువ్వు నోరు ముయ్యరా, ఈ ఏడ ఆడంతో నాంతో తేలిపోవాలి.
3: మన ఇంటి మీద కాకి వాళ్ళ ఇంటి మీద వాళ్ళిందని కాల్చేశాడు రుద్రయ్య. ఇప్పటికి వాడికే కాదు నాకు కూడా ఉంది. ఆయనంతో మనంతో ఈ దెబ్బతో తెలాల్సిందే.
4: చెప్పుతే ముందుగా అంతే
1: నారిగా రా. పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చిందంటావబ్బా?
3: ఏమిట్రా ఇది బొచ్చు బాబు, కోడి బొచ్చు.
1: మన కోడి బొచ్చులాగే ఉండేవిట్రా?
2: ఏమిట్రా ఇది
1: కనపడ్డంలా బొచ్చు, కోడి బొచ్చు. మన కోడి బొచ్చే కోడినాడు కూరండుకు తినేసి బొచ్చు మనకు పార్టీ చేసి పంపాడు రిజిస్టర్ పార్టీ.
2: ఎవరండి?
1: ఇంకెవడో ఆ సత్తిగాడే పొగరెక్కిపోయి కళ్ళు పొగలగందని.
2: అవును, నువ్వు కాకిని కాలిస్తే అతను కోడిని చంపాడు.
1: కాకి గాల్లో ఎగిరేది ఈ అబ్బగాడు సొమ్మ, ఈ కోడి నాది. జీడిపప్పు బాదం పిస్తా పెట్టి నా ప్రాణంతో సమానంగా పెంచుకున్నాను. ఎందుకు లేని ఊరుకుంటుంటే ఈ కురణాయాల కలుసైపోయాను. యువజన సంఘం ఒకటి పెట్టి అచ్చోసినాంబోతుల్లాగా ఈదుల్లో పడి దోసుకు తింటున్నారు.
2: వాళ్ళేం దోసుకు తింటలేదు, ఊరిని బాగు చేస్తున్నారు. పంచాయతీ ప్రెసిడెంట్గా ఉన్న నాళ్ళు నువ్వేం చేశావు? సత్యంబాబు ప్రెసిడెంట్ అయ్యాక ఈ 4-5 ఏళ్లలో హై స్కూల్ కట్టించాడు, లైబ్రరీ పెట్టించాడు, ఊరికి కరెంటు తెప్పించాడు, హరిజనులకు ఇల్లు కట్టించాడు.
0: క్రూరత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా రావు గోపాలరావు గారు, రుద్రయ్యగా మనకు వెండి తెరపై కనిపిస్తే సత్యంగా ఎన్టీ రామారావు గారు, సావిత్రిగా జయప్రద, యముండా అంటూ సత్యనారాయణ గారు, చిలిపి చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్య గారు ప్రధాన పాత్రధారులు ఈ సినిమాలో. మరి సినిమా ఎక్కడ ఎలా మొదలైందంటే, అప్పట్లో అంటే 60ల దశకంలో ఎన్టీ రామారావు గారిని హీరోగా పెట్టి యముడిగా ఎస్వి రంగారావు గారితో దేవాంతకుడు సినిమా తీశారు. బావుందే ఈ కొత్త కాన్సెప్ట్ అని ప్రేక్షకులందరూ కనెక్ట్ అయ్యారు. దీన్ని చూసి సి పుల్లయ్య గారు యమగోళ అనే టైటిల్ పెట్టి సినిమా తీద్దామని నిర్ణయించుకుని రచయిత ఆదుర్తి నరసింహమూర్తితో కలిసి కథ కొంచెం తయారు చేసుకున్నారు. అనుకోకుండా ఆ కథ సగంలోనే ఆగిపోయింది. కాలం గడుస్తోంది, ఈ యమగోళ కథ పుల్లయ్య గారి కొడుకు సిఎస్ రావు గారి చేతుల్లో పడింది. మరి ఎందుకు ఈ సినిమా ఆగిపోయిందో చూద్దాంలే అని చెప్పి రావు గారు అనుకున్నారు.

0: యమగోళ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో దేవాంతకుడు సినిమా చూసి పుల్లయ్య గారు ఈ సినిమా తీద్దామనుకున్నారు, కుదరలేదు. అటు తర్వాత వారి కొడుకు సిఎస్ రావు గారు ఈ స్క్రిప్టును డి నరసరాజు గారికిచ్చి, చూడండి ఈ స్క్రిప్టును మీరొకసారి చదవండి, మీకు నచ్చిందంటే ఈ సినిమా చేసేద్దామని చెప్పి సలహా అడిగారట. కథ చదివిన నరసరాజు గారు నచ్చలేదు అని చెప్పి చెప్పేశారు. అదేంటి, ఆదిలోనే హంసపాద అనిపిస్తోంది కదా. ఈ కథను తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామనాయుడు గారు కొన్నారు.
1: ఏంటి హింసాకాండ, సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి మన ఫిలాసఫీ, అది నీ ఫిలాసఫీయా? అందుకే నయ్యా అలా రౌడీల పంపించావు. మరి మీరు చేసే పని ఏంటి? ఇది తటసమ్మతం. ఇదిగో నీ సరిహద్దు దాటి 2 గజాలు దేవుడి స్థలం ఆక్రమించి గోడ కట్టావు. ఆ గోడ తీసేయమని నీకు 2 సార్లు నోటీసులు ఇచ్చాం.
2: సరే నేను పైకి అప్పీల్ చేశానుగా.
1: ఏమో నీ అప్పీల్ మాకేం తెలీదు. ఇదిగో ఆ గోడ తీసేయమని పంచాయతీకి ఆర్డర్ వచ్చింది.
2: ఆర్డర్ వచ్చింది సరే, మరి పెద్దవాడిని నాకు మాట చెప్పక్కర్లేదు.
1: చెప్పేది కొంటున్నా.
2: సరే ఈ కోర్టులో పోయిందే అనుకో, ఇంకా పైన కోర్టులేవా?
1: పోరా మిడుకోరా, పోయి గోడ బదులు పెట్టండి రా.
2: ఇదిగో అబ్బాయి, మీరు మరీ ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నారు, దెబ్బతింటారు.
1: నీ చేతలు ఏం చేసుకో. పోరా.
2: అంతేనా?
1: ఏ బెదిరిస్తున్నావా?
2: బెదిరింప, తక్షణం హైదరాబాద్ వెళ్తున్నాను, వెంటనే పోలీసు వారెంట్ వస్తుంది, బొక్కలోకి వెళ్ళాక తెలుస్తుంది.
1: రేయ్ చేతులు గాజులు తొడిగి.
0: రామనాయుడు గారు యమగోళ స్క్రిప్ట్ కొనుక్కున్నాక చదివిన తర్వాత వారికి కూడా అనిపించింది, ఇదేంటి సినిమా పేరు బావుంది, జనంలోకి బాగానే వెళ్తుంది, కాని కథ మాత్రం ఇలా ఉంది, కుదరలేదే అని మారు ఆలోచన లేకుండా స్క్రిప్ట్ కాగితాల్ని పక్కకు పడేశారు. మరి యమగోళ సినిమా ఎలా మొదలైందంటారు? ఒక హుషారైన పాట విందాం, దాని తర్వాత మాట్లాడుకుందాం.

0: రామానాయుడు గారు కూడా కథ ఓకే చేయలేక పక్కకి పడేసిన యమగోల సినిమా పట్టాలు ఎలా ఎక్కింది? కెమెరామెన్ వెంకటరత్నం గారు సొంతంగా పల్లవి ప్రొడక్షన్స్ అనే బ్యానర్ మీద సినిమాలు తీయడం మొదలుపెట్టారు. శోభన్ బాబు గారితో ఈ తరం మనిషి తీసి నష్టపోయారు కూడా. మళ్లీ మరొక్క ప్రయత్నం చేస్తాననుకుని రామానాయుడు గారి దగ్గరికి వెళ్లి 5,000 రూపాయలు పెట్టి ఆ సినిమా టైటిల్ను, స్క్రిప్టును కొన్నారు. స్క్రిప్ట్ పక్కకి పెట్టేశారు. ఆంగ్ల చిత్రం డెత్ టేక్స్ హాలిడే నుంచి ఒక ఐడియా వచ్చి దాన్ని ఆలోచనగా మార్చుకొని దాన్ని తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా డి నరసరాజు గారు సరికొత్తగా అందంగా ముస్తాబు చేసి వెంకటరత్నం గారికి అందించారు. దర్శకుడిగా తాతినేని రామారావు, సంగీతం చక్రవర్తి, ఇలా రాసుకుంటున్నారు నిర్మాత. అప్పుడే విడుదలైన దానవీర సూరకర్ణలో అభిమన్యుడిగా బాలకృష్ణ నటన బావుందని, సత్యంగా బాలకృష్ణ, యముడిగా ఎన్టీ రామారావు గారు బావుంటుంది అని చెప్పి లిస్టు రాసుకున్నారు. రామారావు గారిని కలిశారు కూడా. మరి దాని తర్వాత ఏం జరిగింది?
1: ఇలా రోజుకు ఒక కేసు కూడా డిస్పోజల్ కాకపోతే లక్షలాది కేసులు ఎప్పుడు ప్రభు?
2: కేసుల సంఖ్య కాదు ముఖ్యం, ధర్మము ముఖ్యం. అలా గడ్డి పెట్టండి సార్. ఆ పక్కన ఉండే వాళ్ళే మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని అన్పాపులర్ చేస్తున్నారు సార్. అసలు ముసలాన్ని ఇంకా ఎందుకు సర్వీస్ లో ఉంచారు సార్? వాడికి కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించక
3: ప్రభు.
2: ఈ సంకట స్థితిలో ధర్మ నిర్ణయం కష్టతరం. కనుక సభ నేటికి ఇంతటితో సమాప్తం.
1: చెప్తాము చెప్తాము.
4: నువ్వు పరమ గయ్యాడివి, అందుకే నీకు ఎన్ని శిక్షలు పడ్డాయి.
5: ఆ చిత్రగుప్త తప్పుడు లెక్కలు రాసి నా పాపాన్ని ఖర్చు చేశాడు, కానీ నా పుణ్యం ఒకటి సభలో అయ్యలేదు.
2: ఏంటండి పెద్దవాడి మీద?
6: ఇవిడ మహాపాపి, శిక్షించాల్సింది.
2: శిక్షించాలంటే మగబట్లేనా? ఆడబట్టు లేరు?
6: ఆడబట్టులా?
2: ఆడబట్లేరా? ఏమిలో కొన్నా నాయన ఇది. దీనికంటే మా భూలోకమే నయ్యం. అక్కడ ఆడ పోలీసులు ఉంటారు. నిన్నే వచ్చారత? అవును, నువ్వు ఎప్పుడు తెచ్చావు?
5: బాబు ఆ మాయదారు రోడ్లైనా నాకు కష్టపడ్డా తప్పించేశాడుగా బాబు.
2: వాడే నన్ను తప్పించాడు.
5: అమ్మో అమ్మో ఎంత మంచివాడి.
2: అవునత్త, నీ కొడుకు సుందరం ఉండాలిగా. వాడు ఏమయ్యాడు? నా తాడుకురావాడు.
5: నడిచినప్పుడే అయిపోగా లేకుండా ఇల్లు వదిలిపెట్టి అయిపోయాడుగా.
2: పోయాడక పోయాడు.
0: మీరు వింటున్నారు 1977 విడుదలైన యమగోళ చిత్ర విశేషాలు. కెమెరామెన్ వెంకటరత్నం, ఎన్టీ రామారావు ఒక్కటే ఊరివాళ్లు. సరే అని రామారావు గారిని కలిశారు. బాలకృష్ణ హీరోగా, మీరు యముడిగా అనగానే, నోనో వద్దండి, బాలకృష్ణ చదువుకుంటున్నాడు, మా నిర్మాణ సంస్థలో మాత్రమే ప్రస్తుతానికి పనిచేస్తున్నాడు, అది కూడా సెలవులొచ్చినప్పుడే. ఏం పర్వాలేదు, నేను షూటింగ్కి ఊరు వెళ్తున్నాను, వచ్చాక కథ తప్పకుండా వింటాను అని చెప్పారు. ఉన్న పళ్ళంగా నరసరాజు గారిని కలిసి ఈ సంగతి చెప్పుకున్నారు వెంకటరత్నం. అత్యంత ఉత్సాహంతో నరసరాజు గారు అన్నారట, ఇంకేంటి, రొట్టె విరిగి నేతిలో పడిందనుకో, రామారావు గారి స్టైలే ఇది, సినిమా చేయదలుచుకుంటే కథ వింటాను అంటారు, లేదు నాకు టైం లేదు, కాల్ షీట్స్ లేవు అని చెప్పి ఖరాఖండిగా చెప్పేస్తారు. మరి రామారావు గారు వచ్చాక ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా? ఈ పాట వినండి, దాని తర్వాత చెప్తాను కదా.

0: తెలుగునాట గోలపెట్టేసిన యమగోలకి ఔట్డోర్ షూటింగ్ పూర్తి చేసుకుని రాగానే పచ్చజెండా ఊపేశారు రామారావు గారు. హీరోగా నేనే చేస్తాను అన్నారు. యముడిగా సత్యనారాయణ గారిని పెట్టమని సలహా కూడా ఇచ్చారు. మిగిలిన తారలు అందరినీ ఎన్నిక చేసేశారు. 30 రోజుల షెడ్యూల్తో షూటింగ్ అనుకుంటే 27 రోజుల్లోనే పూర్తయింది ఈ చిత్రం. లైట్స్, యాక్షన్, కెమెరా.
1: ధర్మశాస్త్రం రాసి ఎంతకాలం సార్? కొన్ని కోట్ల సంవత్సరం లేదు. ఏమిటి? కొన్ని కోట్ల సంవత్సరాలైనా ఒక్కక్షరం కూడా మార్చలేదన్నమాట. అసంభవం. అది అతి పవిత్రం. ఏం పవిత్రం సార్? ధర్మం 4 పాదాల మీద నడిచిన కృతయుగానికి, ఒంటి కాలు మీద కుట్టుతున్న ఈ కలియుగానికి ఒకే ధర్మమా? కాలాన్ని బట్టి మారాలి సార్. చైన్ అకార్డింగ్ టు టైమ్స్. అద్భుతం. అపచారం. ఏం అపచారం సార్? 30 ఏళ్ల క్రితం మేము రాజ్యాంగ చట్టం రాసుకుని ఇప్పటికి 42 సార్లు ఎమెండ్ చేశాం. వీల్లేదు వీల్లేదు. అందులో అక్షరం మార్చటకు వీల్లేదు. మార్చకపోతే మీకే ప్రమాదం సార్. అధర్మ శాస్త్రాన్ని అమలు పరిచినందుకు మీకే శిక్ష పడుతుంది.
2: ఎవరు నన్ను శిక్షించేది?
1: ఆ బ్రహ్మదేవుడికే తిక్క తిరిగి మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి పీకేసి ఇంకొకరు నియమిస్తే, ఆ కృతయముడే మీ మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తే.
3: వీడి మాటలకు భయపడకండి ప్రభు. బ్రహ్మదేవుడు అంత పని చేయదు
1: సార్. సార్, ఆ ముసలాడు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నాడు. లోగడ ఇంద్రుడి పోస్టు నరుసుడికి ఇవ్వలేదా అని.
3: నా కేసు వేరు. బ్రహ్మదేవుడు, యమధర్మరాజు గారు ఆంతరంగ మిత్రులు, పర్సనల్ ఫ్రెండ్స్.
1: అబ్బాబ్బా, మీకు సమాధానం చెప్పడానికి తస్తున్నాను సార్. మిగతా దిక్పాలకులాగే మీరు కూడా బ్రహ్మదేవుని కాకాబట్టి మీ పోస్టు పర్మనెంట్ చేసుకున్నా సరే, మీకు వేరే ప్రమాదం ఉంది.
2: ఏమది?
1: ఏముంది సార్? భూలోకంలో మానవులు ఎవరు? మా మానవులు రాకెట్ల ద్వారా ఒక్కొక్క గ్రహాన్ని జయించుకుపోతున్నారు. ఏదో ఒకనాడు మీ నరకలోకాన్ని కూడా జయించడం తథ్యం. అప్పుడు మీ నామినేటెడ్ పోస్టులన్నీ రద్దు చేసి ఎలక్షన్లు పెట్టి తీరుతారు. ఆ ఎలక్షన్ లో గెలుపొందిన ప్రజానాయకుడు ఎవడు ఆ సింహాసనం ఎక్కి తీరుతాడు. అంతేకాదు, ఆ అధర్మ శాస్త్రానుసారం ఇంతవరకు మీరు సాగించిన అధర్మ పరిపాలన పరిశీలించమని ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తాడు. ఆ ఎంక్వైరీ కమిషన్ నివేదిక ప్రకారం మీ ఉద్యోగం ఓడటమే కాకుండా మీకు జైలు శిక్ష తప్పదు.
3: మీరు బెదిరింపులకు మీరు భయపడకండి.
2: లేదు, ఇతను చెప్పిన దానిలో సత్యము లేదు.

0: పోలేదు.
1: ధర్మ ప్రభువులు మీకు తెలీదా సార్? నీతి నిజాయితీ గల న్యాయమూర్తులే కానీ కొంచెం అమాయకులు.
0: ఎముందను అమాయకుండనా?
2: విజయవాహిని స్టూడియోస్ లో సింహభాగం, మరికొన్ని సీన్స్ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసేశారు. మరి ఇంతకీ కథ ఏంటో ఒక్కసారి విహంగ వీక్షణంగా వినేద్దామా? మీదే ఆలస్యం అంటారా? సత్యం కొత్త ఆలోచనలతో గ్రామ అభివృద్ధికి పాటుపడే గ్రామ ప్రెసిడెంట్, గ్రామంలో పెద్ద మనిషిగా పేరున్న రుద్రయ్య. అదేనండి మన రావు గోపాలరావు గారికి ఇది నచ్చదు, ఎప్పట్లాగే అడ్డుపడుతూ ఉంటాడు. ఆ విలన్ రుద్రయ్య కూతురైన సావిత్రి మన జయప్రదనే హీరో సత్యం ప్రేమిస్తున్నాడని తెలుసుకుని చంపించే ప్లాన్ వేస్తాడు రుద్రయ్య. రామశాస్త్రి అనే ప్రొఫెషనల్ని సత్యంని చంపడానికి పిలుస్తాడు. రామశాస్త్రిగా ప్రభాకర్ రెడ్డి గారి నటన ఎంత బావుంటుందో తెరపై మనందరం చూసిందే. మరి రేడియోలో కూడా వినేద్దామా?
1: అప్పా నిందా నూరేళ్ళు మాటలో వచ్చారు. రమన్ రమన్.
3: ఎవరు బాబు?
1: ఇంకెవర్రా, వాడే కారణ జన్ముడు. ఇప్పుడు అనుకుంటున్నావా వచ్చి ఊడిపడ్డాడు? అన్ని అలా కలిసి రావాలి రా టైంకి.
3: రయ్య గారు.
1: అవును.
3: నమో నమ.
1: ఎవరు నువ్వు?
3: ప్రస్తుతం నా పేరు రామశాస్త్రి అండి.
1: ప్రస్తుతం అంటే?
3: ఈనాటి అవతారం అండి. ఒక్కొక్క శుభకార్యానికి ఒక్కొక్క అవతారం అండి. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క నామధేయం అండి. వెరసి నా పేరు సహస్రనామం అండి. అప్పల నర్సయ్య గారు రాసిన లేఖ చదువుకున్నారు కదండి?
1: చదువుకున్నాననుకో.
3: అయ్యా ఇహ చెప్పండి, రేపు రాత్రికే పని పూటవాలి.
1: అలాగే మీరు పెట్టిన ముహూర్తానికి కానిచ్చేయండి.
2: యమగోళ చిత్ర విశేషాలలో చిత్రం కథ చెప్పుకుంటున్నాం కదా. మరి సత్యంని సదరు రామశాస్త్రి చంపడం, రుద్రయ్య గోతిలో పాతిపెట్టడం అయిపోయింది. ఇంకేంటి, యమభటులొచ్చి యమలోకానికి తీసుకువెళ్తారు. ఇక్కడ పండించిన హాస్యం ఇప్పటికీ మనందరం కడుపుబ్బా నవ్వుకునేటట్టు చేస్తుందంటే అర్థం చేసుకోండి స్క్రిప్ట్ ఎంత బావుందో. ముందుగా స్వర్గానికి వెళ్లి ఇంద్రుడితో భేటీ. అక్కడ ఆ మహేంద్రుడితో వాగ్వివాదం కూడా సరదాగా సాగుతుంది సత్యంది. ఇక రంభ, ఊర్వశి మెనకల డాన్స్, ప్రముఖ నర్తకీమణులు మంజుభార్గవి, ఉమాభారతి, మధుమతిలతో పాడిన ఆడవే అందాల సురభామిని పాట రేడియోలో అప్పట్లో ఎంతగా మోగిందో మీ అందరికీ బాగా తెలుసు. సరే, స్వర్గం నుంచి టైం అయిపోయింది కాబట్టి ఇక నరకానికి తీసుకువెళ్తారు రామారావు గారిని. ఇక్కడ మాత్రం నేను మీ అందరికీ ఒక లైన్ చెప్తాను. నరకంలో సూర్యకాంతని కలిసిన ఎన్టీ రామారావు గారు, అత్తా నువ్వెప్పుడు చచ్చావు అనడంతోటే ప్రేక్షకులందరూ నవ్వులతో థియేటర్స్ నింపేశారు. అప్పటి సామాజిక పరిస్థితులకు అద్దం పడుతూ రామారావు గారు చెప్పిన ప్రతి డైలాగ్తో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.

రాశి అపురూప సౌందర్య రాశి ఏడి నీ నయన మనోహర నపద సలాస్యం ఏడి నీ త్రిభువన మోహన రూప విలాసం.

యమగోళ చిత్ర విశేషాలు వింటున్నారు గుర్తుకొస్తున్నాయిలో. నరకంలో మన కథానాయకుడు యమధర్మరాజుని చిత్రగుప్తుణ్ణి ఒక ఆట ఆడిస్తాడు. యమభటులతో స్ట్రైక్ చేయిస్తాడు. అక్కడ కూడా మార్పు రావాలని, కాలానుగుణంగా ఉండాలని నచ్చచెప్పాక వారిని కూడా భూలోకానికి ఆహ్వానిస్తాడు.

భూలోకానికి వచ్చిన అల్లు అల్లరి చూడాల్సిందే. యమధర్మరాజు గారి పాటలకి నవ్వాల్సిందే సుమా. అగ్రిమెంట్ ప్రకారం ఈ ఇద్దరితో సత్యం తిరిగి వెళ్లిపోవాలి. కాని సావిత్రి చేత వీరికి భోజనం, అందులోనూ కొత్త ఆవకాయ పెట్టించి పూల పరదాలతో యముడి కళ్ళు కప్పి సావిత్రిని పెళ్లి చేసుకుని సౌభాగ్యవతి భవ అన్న దీవెనతో కలకాలం హాయిగా ఉండాలి అన్న దీవెన అందుకొని చక్కగా తన అగ్రిమెంట్ని ఎస్కేప్ అయిపోతాడు సత్యం. అటు రుద్రయ్యను సుందరంగా వచ్చి ఆట కట్టిస్తాడు. కథ సుఖాంతమవుతుంది. షో ఇప్పుడేగా మొదలైంది. అదేంటి అంటారా? మరి ఈ కథలో ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఇదంతా సత్యం కళ. ఇంతకీ షో ఇప్పుడే మొదలైంది అని చెప్పి ఎందుకన్నానో తెలుసా? మీకు నేను చెప్పాల్సిన విశేషాలు ఇంకా కొన్ని ఉన్నాయిగా. ఒక పాట వినిపిస్తాను, దాని తర్వాత చెప్పేస్తాను.

0: సినిమా షూటింగ్ 27 రోజుల్లో పూర్తయిందని ఇందాకే చెప్పాను కదా. కానీ చిత్రం విడుదల చేద్దామంటే కుదరలేదు. అదేంటి, షూటింగ్ అయిపోయిన తర్వాత చిత్రం విడుదలకు ఎందుకు కుదరలేదు? ఎందుకంటే అప్పటికే అడవిరాముడు థియేటర్స్లో కలెక్షన్స్తో స్వైర విహారం చేస్తున్నాడు. మరి అదే థియేటర్స్లో విడుదల చేయాలన్నది నిర్మాత వెంకటరత్నం గారి గట్టి పట్టుదల. లక్ష్మీ ఫిలిమ్స్ వారే అడవిరాముడు డిస్ట్రిబ్యూటర్స్. వారితో మాట్లాడితే ఇప్పుడప్పుడే మేము ఆ సినిమా తీసేయము, చిత్రం కనీసం 175 రోజులు ఆడాల్సిందే అన్నారు. 175 డేస్ ఆలోచించండి, అన్ని రోజులా అని చెప్పి మనకనిపిస్తుంది. సరే అని చెప్పి వెంకటరత్నం గారేం చేశారు, 175 రోజులు పూర్తి కాగానే యమగోళ విడుదల చేస్తామని వారితో అగ్రిమెంట్ చేసుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో సినిమా సిద్ధమయ్యాక దాదాపు 2 నెలల పాటు విడుదలవ్వకుండా ఉండడం ఇది తొలిసారే అని చెప్పొచ్చు. మరో విశేషమేంటో తెలుసా? సినిమా విడుదలయ్యే కొన్ని రోజుల ముందే ఒక వారపత్రికలో ప్రకటన కూడా ఇచ్చారు వెంకటరత్నం గారు, ఫలానా రోజు యమగోళ సినిమా విడుదల చేస్తామని. ఇది తెలుగు సినిమా చరిత్రలో తొలిసారిగా జరిగిందే. అబ్బురంగా అనిపిస్తుంది కదా. అవును మరి, అల్లుగారి డైలాగ్స్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, గొళ్ళెం వేసి తిని తాళం మరిచి తిని, నవ్వడం మళ్లీ మొదలు పెట్టండి మరి.
1: అది ముందు మందు వేసిటివి, తర్వాత మైకంలో తాళం వేసిటివి,
2: ఇవన్నీ బంగారమే. వీధి నాటకాల్లో యముడి వేషాలు వేస్తాడు, కోపం వస్తే అలాగే అరుస్తాడు. మరేమి కంగారు పడకండి.
1: అలాగే
2: వీరు రుద్రయ్య గారు, వీరు ఎం ధర్మరాజు, ఈయన సేజ్ గుప్త.
1: మీ సంగీతం వాళ్ళకి పూర్తిగా చెప్పేశాను. మరి వీళ్ళకి పచ్చకర ఏర్పాటు చేద్దాం. ఎక్కడో ఏంటి, మన ఇంట్లోనే వాళ్ళ సంగతి కళ్ళారా చూసే మరో తోట ఉండేస్తానే.
2: మా అమ్మాయి
3: నమస్కారం.
2: చాలా మంచి పేరు. మా అమ్మగారి పేరు చూడండి బావగారు, తమరు అదర్వైజ్ గా అనుకోకపోతే తమకు మగ పిల్లలు
1: ఉన్నారా?
2: అలాగే బావగారు మంచి ఆకల మూడు మీద ఉన్నట్టున్నారు. చూడండి బావగారు, నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళి బిజినెస్ చూసుకొచ్చేస్తాను, ఈలోగా తమరు భోజనాలు కానివ్వండి. అమ్మాయి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. మీరేమీ మొహమాట పడద్దు, ఇది మీ ఇల్లే అనుకోండి. అటులని వెళ్ళొస్తా.
4: పోయే వెళ్ళండి.
1: అద్భుతం. ఏమ్మా పదార్థములన్నీ నీవే తయారు చేసేటివా? నాతో జన్మ జన్మలకి నీ భోజనం మర్చిపోలేనమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రచ్చు, ఆ తర్వాత కూడా అనదు సార్. ఉపభోక్తాభివృద్ధి రచ్చు. అస్సు అస్సు.
2: బాబు అయ్యన్నీ బంగారు నగలేనంటారా?
0: సినిమా అక్టోబర్లో విడుదలైంది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ అద్భుతమైన స్పందన. యముడి డైలాగ్స్, చిత్రగుప్తుడి పాటలు ఒక ఎత్తైతే, కాస్త వయసు మీరిన ఎన్టీ రామారావు తనకంటే వయసులో ఎంతో చిన్నగా ఉన్న జయప్రదతో స్టెప్పులు డాన్సులు చూసి ఆనందించడం మరో ఎత్తు. కొన్ని లక్షలతో తీసిన యమగోళ కోట్లల్లో లాభం ఆర్జించి పెట్టింది. ఇప్పటికీ కూడా యమధర్మరాజంటే మనకు సత్యనారాయణ గారే. అల్లు రామలింగయ్య గారు స్విమ్సూట్ వేసుకుని నడిచిన నడక గుర్తుందా? ఇక చక్రవర్తిని సంగీత దర్శకుడిగా నిలబెట్టిన సినిమా యమగోళ. దేవుళ్లమీదనే సెటైర్స్ వేసిన నరసరాజు కలం అద్వితీయం. ప్రేక్షకులకు మాస్ను క్లాస్తో కలిపి విందు భోజనం లాంటి నవ్వుల గుళిక యమగోళ అందించారు.
1: ఈ రాత్రికి వధూవరులు రహస్యంగా దేవాలయంలోకి వస్తారు. మీ చేతులతో అక్షతలు వేసి ఆశ్చర్యం ఉంటుంది. తర్వాత ఏర్పు గుట్టి ముఖం వేసావా, వాళ్ళ నాన్నకు తెలిసిన ఒక ఏడు గురించి నిద్రపుతా. వాళ్ళేమి చేయగలరు, మేముండగా మళ్ళీ సున్నా. అటులనే అటులనే. ఏమమ్మా ఇప్పుడు నీకు సంతోషమే కదా?
3: సంతోషం.
1: వచ్చిటిమి వచ్చిటిమి. అందుకే కదమ్మా సమయం మించిపోకుండా త్వరపడి వచ్చిటిమి. పహిమాం పహిమాం పహిమాం పహిమాం. చిరంజీవ చిరంజీవ. మంగళధారణ కనుమంది.
5: బాబు బాబు మన తాతా గారిని సత్య గారు గుళ్ళ పని చేసుకుంటున్నాడు. మన చుట్టాలు కూడా అక్కడ ఉన్నారు.
6: మోసం. ఈ మాట చెప్పడం అన్ని సిగ్గులేదంట. మన జనాన్ని ఇక్కడ నరికించి మారేవా? ఇలా వస్తున్నాను బాబు.
1: దీర్ఘ సుమంగళీ పవ ఉత్తర పవిత్రాభివృద్ధి రస్తు నిండు పసుపు కుంకుమలతో నూరేళ్లు వచ్చిల్లు తల్లి.
4: నీ ఆవకాయ గోంగూర జన్మ జన్మలకి మర్చిపోను తల్లి.

0: మరి ముందే చెప్పలేదు.
1: కథలో ఈ మాత్రం సస్పెన్స్ లేకపోతే క్లైమాక్స్ ఫ్లాట్ గా ఉంటుంది సార్.
0: అదిగో కోడి కూర్చున్నది, ఇక మేము పోయి వచ్చదము.
2: వెళ్తారా మాయా?
0: తప్పదమ్మా, వెళ్ళి చేరాలి.
1: వెళ్ళి రండి స్వామి.
0: నీవు కూడా.
1: నేనా? నేనెట్లా వస్తాం సార్.
0: ఎముందా
1: సార్, ఆవేశపడకండి సార్, మళ్ళీ ఆయాసం వస్తుంది. ఇప్పుడే చెప్తారు, మీరు నా భార్యను ఆశీర్వదించారు దీర్ఘ సుమంగళిగా నిండు పసుపు కుంకుమతో నూరేళ్లు వచ్చెళ్ళమని. ఇప్పుడు కనుక నేను మీ వెనక వస్తే మీ దీవెన అబద్ధమవుతుంది సార్.
0: అసాధ్యుడురా, మేధావిరా, మెచ్చనానురా, ఇక నువ్వు మా లోకానికి రానక్కర్లేదు.
3: నేను చెప్పిన ధర్మశాస్త్ర సవరణలన్నీ డ్రాప్ చేయాలంటే నా ఒక్కడి వల్ల కాదు, నేను ఉండి తీరవాలి.
1: మిస్టర్ గుప్తా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఇది యమలోకం కాదు, ఇది మా లోకం, భూలోకం. నువ్వు వరకు వచ్చినా సరే నీ లోకానికి నేను రాను. సార్ సార్, మరేం అనుకోకండి సార్, మీ కన్సల్టేషన్ కావాలంటే అప్పుడప్పుడు ఇక్కడికే రండి సార్. నన్ను మాత్రం ఆ నరకోవడానికి తీసుకెళ్ళదు సార్.
3: రావయ్యా, మగన దారికత్వం మేము పెట్టుకుంటాం, మళ్ళీ కావలసి మేము చెబుతాం.
1: ఇప్పుడు కదా పెళ్ళైంది, మేము హనీమూన్ వెళ్ళదు.
4: కొట్టుడు కొడితే చిన్నదాన పలక మారిపోతావే పడుచుదాన.
5: ఈరోజు యమగోళ చిత్రంలో నాకు తెలిసిన కొన్ని చిత్ర విశేషాలు మీతో పంచుకున్నాను. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ.
6: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
7: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
6: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
8: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
5: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:55. ద గ్రేట్ లెజెండరీ సింగర్, నేపథ్య గాయని కె జమునారాణి గారు పరమపదించారు. ఆవిడ పాడినటువంటి పాటలన్నీ కూడా ఇప్పటికీ సుస్థిరంగా ప్రతి తెలుగువారి గుండెల్లో అలా నిక్షిప్తమై ఉన్నాయి. మరి ఆవిడ్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మిగిలిన కాస్త సమయాన్ని కొన్ని పాటలు మనం వినే ప్రయత్నం చేద్దాం. మధురమైన కంఠం తనది, ప్రతి ఒక్కరిలోనూ బాగా వినిపించేటువంటి గళం తనది. అంటే పాడేటువంటి ప్రతి గాయని మనుల్లో ఆవిడ గొంతుని సుస్పష్టంగా మనం గుర్తుపట్టగలం. పాడిన కొన్ని ప్రసిద్ధమైన పాటల్ని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటూ వింటూ సరదాగా గడపగలం. అటువంటి అద్భుతమైనటువంటి పాటల్ని సినీ కళామ్మ తల్లికి పాడి సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి జమునారాణి గారు ఎప్పటికీ మన మనసుల్లో కూడా పదిలంగా అలాగే ఉండిపోతారు. ఆవిడ్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మీకోసం ఆవిడ పాడినటువంటి పాటల్లో నుంచి ఒక పాటను వినిపిస్తాను. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:06. జమునారాణి గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆవిడ పాటలు ఎంత చక్కగా ఉంటాయి, అంతేకాదు చాలా పెక్యులియర్ వాయిస్. ఏ పాట పాడినా సరే అందులో నిశ్శబ్దంగా అలా కళ్ళు మూసుకొని వింటే ఆ ఫీల్, ఆవిడ వాయిస్, ఆవి హావభావాలు కూడా మనకు కనిపిస్తాయి. అన్నంత అద్భుతంగా సుస్పష్టంగా పాడేటువంటి గాయని మనుల్లో మన జమునారాణి గారు కూడా ఒకరు. ఆవిడ పాడినటువంటి పాటల్లో మన మనసులో అలా స్థిరంగా ఉండిపోయినటువంటి పాటల్లో కొన్ని పాటల గురించి చెప్పాలి అంటే, ఎంత టక్కరి వాడు నా రాజు, అలాగే మంచి మనసులు సినిమాలోని మామా మామా అనేటువంటి పాట ప్రతి సందర్భంలోనూ అలా గుర్తు చేసుకుని సరదాగా స్నేహితులతో ఉన్నప్పుడో లేకపోతే మనవాళ్లతో ఉన్నప్పుడో కూర్చుని పాడుకునేటువంటి సరదా పాటల్లో ఇవి కొన్ని మాత్రమే. ఇంకా ఉన్నాయి అటువంటి పాటలు, మరి వాటిని కూడా విందాం ఈనాటి కార్యక్రమంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ కీర్తి.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జమునారాణి గారు భారతీయ నేపథ్య గాయని. తెలుగు, సింహళ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో దాదాపు 6,000కు పైగా పాటలు పాడినటువంటి గాయనిమని. అంతేకాదు, ఆవిడ 7 వయసులోనే త్యాగయ్య అనే సినిమాకి తొలిసారి గాత్రదానం కూడా చేశారు. 13 వయసు వచ్చేసరికి రాణి, వలయపతి, కళ్యాణి వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలకు గాత్రదానం చేసేటువంటి అవకాశం కూడా వచ్చింది తనకి. అలా తమిళంలో వచ్చినటువంటి గులేబకావలిలోని అసయం ఎన్ నేసమం అనేటువంటి పాట పాడేటువంటి అవకాశం రావడం, అలాగే ఆ పాట హిట్ అవ్వడం కూడా జరిగింది. అది ఆవిడ తొలినాళ్లలో సినిమా వైపు, గాత్రం వైపు, పాటల వైపు వేసినటువంటి చిట్టి చిట్టి అడుగులు.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

చక్కని పాట విన్నారు కదా. మొదటి అంటే తొలినాళ్లలో 1940 ఆ సమయంలో తన చిత్రసీమలోకి తన ఏమంటారు గాత్రదానాన్ని అలాగే పాటలు పాడడాన్ని అంటే డబ్బింగ్ కమ్ సింగింగ్ రెండింటిని మొదలు పెడితే 1950లో తెలుగుతో అంటే తెలుగు కంటే ముందు తమిళ చిత్రసీమలో తనకి ప్రాముఖ్యత రావడం జరిగింది. అది కూడా మ్యూజిక్ డైరెక్టర్ కెవి మహదేవన్ గారు అలాగే కన్నదాసన్ అనేటువంటి కవి ద్వారా అలా తనకి మొట్టమొదటిగా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేసేటువంటి ఆపర్చునిటీని రాబట్టుకున్నారు. ఆ వచ్చిన అందిపుచ్చుకున్న అవకాశానికి 100కు 100% న్యాయం చేసినటువంటి సింగర్లలో మన జమునా రాణి గారు కూడా ఉన్నారు. ఇంతకీ ఆ మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరంటే పెండ్యాల నాగేశ్వరరావు గారు, అలాగే కెవి మహదేవన్ గారు, నాగయ్య గారు, కోదండపాణి గారు, అలాగే సుబ్బయ్య నాయుడు గారు, ఇలా ఎంతోమంది ఇన్క్లూడింగ్ ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్ కూడా అందులో ఉన్నారన్నమాట. ఇంకా ఘంటసాల గారి గురించి ప్రత్యేకించి చెప్పాలా, ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో కూడా ఎన్నో అత్యద్భుతమైనటువంటి పాటలు పాడారు జమునారాణి గారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: చక్కని పాట విన్నారు కదా. ఆవిడ పి సుశీల గారు, లీలా గారు, ఎల్ఆర్ ఈశ్వరి గారు మరియు జిక్కీ గారులతో పాటు మహిళా గాయకులతో యుగల గీతాలు పాడింది. ఇతరుల ఎంతోమంది గాయనిమనులతో, గాయకులతో కూడా పాడింది. అయితే ఇవి కాస్త స్పెషల్ అన్నమాట. తమిళంలోనూ, సింహళ భాషలోనూ, అలాగే తెలుగులో ఆవిడ పాడినటువంటి ఎన్నో పాటలు

అందరికీ చాలా ప్రత్యేకమైనటువంటి పాటలే. అయితే అందులో ముఖ్యంగా తమిళం, తెలుగులో మనకి బాగా అర్థమయ్యేటువంటి భాషలు, వచ్చిన భాషల్లో ఎక్కువగా ఎంజాయ్ చేసినటువంటి సింగర్స్, అలాగే లిజనర్స్, ఫ్యాన్స్ బోలెడంతమంది ఉన్నారు. మరి మరొక పాట విందామా? స్టే ట్యూన్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:30 ఇప్పుడు తెలుగులో వార్తా ప్రసారాలు వింటారు.
1: చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీస్ చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ రేపటికి, లోక్సభ 12 గంటలకు వాయిదా పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల్లో పాల్గొంటారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధ ఉపయోగానికి సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ పురుషుల 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పతకం గెలుచుకున్నారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీస్ చర్యల ఆరోపణలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఇదే అంశంపై లోక్సభ కూడా 12:30 వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు రాజ్యసభ సమావేశమైనప్పుడు పలువురు కేంద్ర మంత్రులు సభలో పత్రాలు సమర్పించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘ నివేదికను కూడా సభలో ప్రవేశపెట్టారు. సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన నకిలీ వార్తలను అరికట్టే మెకానిజం సమీక్షపై కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ 22వ నివేదికలోని సిఫారసుల అమలు స్థితిపైన ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ ప్రారంభించారు. పలువురు సభ్యులు అత్యవసర ప్రాముఖ్యత కలిగిన అనేక అంశాలను ప్రస్తావించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లను కోరుతూ నినాదాలతో నిరసన ప్రారంభించారు. గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను సోమవారం 3వ తేదీ వరకు వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు సభాపతి ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. కానీ విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీస్ చర్య ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని ప్రతిపక్ష సభ్యులందరికీ ఓం బిర్లా అభ్యర్థన చేశారు.
2: आपको जनता ने चुनकर भेजा है संसद में चर्चा संवाद के लिए. आप सदन की पवित्रता को समाप्त कर रहे हैं, उसकी गरिमा को समाप्त कर रहे हैं. मैं आपसे पुनः आग्रह करता हूं कि आप अपनी अपनी सीट पे विराजें.
1: ప్రశ్నోత్తరాలు సభ్యులకే చెందినవని, ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టడానికి ఇది అత్యంత ముఖ్యమైన సమయమని ఓం బిర్లా చెప్పారు. సభలోకి ప్లాకార్డులు, బ్యానర్లు తీసుకురావడం పార్లమెంటు సంప్రదాయాలు, సభా మర్యాదలకు విరుద్ధమని

చెప్పారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఆమోదించింది. బుధవారం లోక్సభ ఆమోదించిన బిల్లును రాజ్యసభ నిన్న ఆమోదించింది. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై 7 గంటల పాటు చర్చ జరిగింది. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో పాటు అనేక ముఖ్యమైన నిబంధనలు చేర్చినట్లు సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కేసుల సత్వర పరిష్కారం జరిగేలా చూసేందుకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చట్టంలో నిర్దేశించారు. చార్జ్షీట్ దాఖలు చేసిన తేదీ నుంచి 3 నెలలలోపు విచారణ పూర్తి కావాలి. ఈ సమస్య భారతదేశంలోని ప్రతి పౌరుడిని ప్రభావితం చేస్తుందని, దేశంలోని ప్రతి పౌరుడితోనూ దీనికి సంబంధం ఉందని జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో పేపర్ లీక్లు నివారించేందుకు, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కూడా ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. మహిళలు, పిల్లల కోసం కీలకమైన హెల్ప్ లైన్ సేవలను త్వరగా పొందేందుకు పౌరులు మిషన్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ఈరోజు విజ్ఞప్తి చేశారు. ఈ యాప్ ఒకే వేదికపై అనేక అత్యవసర సహాయ సేవలను సులభంగా అందజేస్తుంది. మహిళలు, పిల్లల భద్రత, సహాయం, సాధికారత పట్ల ప్రభుత్వ నిశ్చయాన్ని మిషన్ శక్తి యాప్ మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. మహిళల హెల్ప్ లైన్ 1811, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ 112, పోషణ్ ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన హెల్ప్ లైన్ 1515, జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా న్యాయ సహాయం కోసం 1500, టెలిమానస్ 144416, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 వంటి ముఖ్యమైన హెల్ప్ లైన్ సేవలను ఈ యాప్ ద్వారా సౌకర్యవంతంగా పొందవచ్చునని మంత్రి తెలియజేశారు. పౌరులందరూ మిషన్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ ముఖ్యమైన సేవల గురించిన సమాచారాన్ని తమ కుటుంబ సభ్యులకు, పరిచయస్తులకు తెలియజేయాలని కూడా అన్నపూర్ణాదేవి కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఒకరోజు పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్లో భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో 5600 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకల వీలు కోసం రూపకల్పన చేశారు. విమానాశ్రయం ఈ ప్రాంతంలో విమాన కనెక్టివిటీని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు గణనీయంగా ఊపునిస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేస్తున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆయన కర్ణాటకకు ప్రయాణిస్తారు. కర్ణాటకలో కూడా అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండియా ఏఐ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సంప్రదాయ వైద్యంలో పరిశోధనలు, డిజిటల్ ఆరోగ్యం, సామర్థ్యాల పెంపుదల, ఆవిష్కరణలు బలోపేతం చేయడానికి ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పరిశోధనలు, మూలిక మొక్కలు, ఔషధ నిర్వహణతో సహా కీలకమైన ఆయుష్ రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని ఈ భాగస్వామ్యం వేగవంతం చేస్తుందని, అలాగే సాంకేతికతతో కూడిన భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఆయుష్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. స్వాతంత్ర పోరాట అమరవీరుడు షహీద్ ఉధమ్ సింగ్ వర్ధంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుడు ఉధమ్ సింగ్ అంతులేని ధైర్యం, భారత విముక్తి కోసం ఆయన చేసిన త్యాగం భారత చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. దేశం ఆయన త్యాగాన్ని ఎల్లప్పుడూ స్మరించుకోవడంతో పాటు ఆయన నుంచి నిరంతరం స్ఫూర్తి పొందుతూనే ఉంటుందని కూడా రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
భారతీయ సాహిత్య దిగ్గజం మున్షి ప్రేమ్చంద్ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.

0: ప్రేమ్చంద్ తన రచనల ద్వారా సాహిత్యాన్ని సామాజిక మార్పుకు ఒక శక్తివంతమైన సాధనంగా మలిచారని, రైతులు, కార్మికులు, మహిళలు సామాన్య ప్రజల కష్టాలను, ఆత్మగౌరవాన్ని, ఆశలను అత్యంత సున్నితంగా ఆవిష్కరించారని ఓం బిర్లా పేర్కొన్నారు. సామాజిక రుగ్మతలు, ఆర్థిక అసమానతలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రేమ్చంద్ రచనలు ప్రజా చైతన్యాన్ని పెంపొందించాయని, సమానత్వంతో కూడిన సామరస్యపూర్వకమైన సమాజ నిర్మాణానికి ప్రేమ్చంద్ ఆలోచనలు, సాహితీ కృతులు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఓం బిర్లా ప్రశంసించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ భద్రతా బలగాలు ఈ వారం ప్రారంభంలో జరిపిన అణచివేత కారణంగా 40 మందికి పైగా మరణించడంతో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. రావల్కోట్ మీర్పూర్లో ప్రాథమిక హక్కులు డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తున్న మహిళా ఆందోళనకారులపైన ఇప్పుడు లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో నిన్న రాత్రి జరిగిన పోటీల్లో పురుషుల 110 కేజీల విభాగంలో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. మహిళల డిస్కస్ త్రోలో సీమా కలీ రామ్న కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. పోటీల 8 రోజున నిన్న భారతదేశం 17 పతకాలతో పదస్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ రేపటికి, లోక్సభ 12 గంటలకు వాయిదా పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధ ఉపయోగానికి సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: PM జై అబ్ గరీబో కి జై బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరింతవరకు జిక్కి గారు ఆలపించినటువంటి పాటలు, క్షమించాలి, జమునారాణి గారు ఆలపించినటువంటి పాటలు విన్నారు.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ లో సమయం 12:46 అవుతుంది. అండ్ ఫుడ్ గురించి, అలాగే ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ డే ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎవరైనా సరదాగా మనకి సహాయం చేయడానికి రారు. వాళ్ళ మనసులో, మనసు పొరల్లో హెల్ప్ చేయాలి అనేటువంటి ఒక హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళే ఏ చిన్న అవసరమైనా, ఏ చిన్న సహాయమైనా అడగకుండా చేస్తారు. అలాంటి వాళ్ళని న్యాచురల్ హీలర్స్, న్యాచురల్ హెల్పర్స్, అలాగే రేంజర్స్ అంటారు. నిజం, ఆ పదం గుర్తుపెట్టుకోండి. ఒక మంచి పాట వినిపించిన తర్వాత కథ ఏంటో నేను చెప్తా. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీకోసం కొండపొలం సినిమాలో నుండి సత్యయామిని పివిఎన్ఎస్ రోహిత్ పాడినటువంటి ఓబులమ్మ పాట వినిపించేస్తున్నాను. చంద్రబోస్ గారు రచించింది. స్టే ట్యూన్డ్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఎస్, సో రేంజర్స్ సహాయం చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే వాళ్ళు సహాయం చేసేది మనుషులకు కాదు, వైల్డ్ లైఫ్. నిజం, ఫారెస్ట్ ఏరియాలో ఉండేటువంటి వైల్డ్ యానిమల్స్కి చేస్తారు. ముఖ్యంగా ఇవాళ ప్రపంచ రేంజర్స్ దినోత్సవం సందర్భంగా వన్యప్రాణులను సంరక్షించేటువంటి వాళ్ళ అంకితభావానికి, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పనికి, వాళ్ళ సేవలకి వాళ్ళకు మనం ఇచ్చేటువంటి గౌరవం ఏంటంటే, ముఖ్యంగా ఈరోజు వాళ్ళు చేసేటువంటి ఆ గొప్ప పనుల్ని గుర్తు చేసుకోవడమే. అంతేకాదు వాళ్ళ గురించి మిగతా వాళ్ళకి తెలియజేయడం కూడా. ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో లేదా మనం ఉండేటువంటి ఏరియాలోనే ఒక స్నేక్ వచ్చింది అనుకోండి, అప్పుడు స్నేక్ స్నాచెస్కి కాల్ చేస్తాం. వాళ్ళు చాలా కేర్ఫుల్గా వచ్చి దాన్ని ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చక్కగా దాన్ని కవర్ చేసి, బ్రాప్ చేసి, ఆ స్నేక్కి ఎక్కడైతే సేఫ్ ప్లేస్ ఉంటుందో మళ్ళీ అక్కడికి తీసుకుని వెళ్ళి వదిలేస్తారు కదా. సో మనం వాళ్ళకి కాల్ చేయడం మాత్రమే చేస్తాం, కానీ వాళ్ళు మిగతా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఎవరికి ఏ రకమైన డిస్టర్బెన్స్ కాకుండా రాకుండా చేస్తారు. ఇది మచ్చుకు నేను చెప్పిన ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే, కానీ ఇలా వన్యప్రాణుల సంరక్షణలో వాళ్ళ వంతు సహాయం చేసేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో. సో ప్రపంచ రేంజర్స్ దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి, చెప్పి తీరాలి. ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎంతోమందికి ఎగ్జాంపుల్గా నిలుస్తారు. మనిషికి మనిషి సహాయం చేసుకోవడం, అలాగే పెట్ యానిమల్స్కి కూడా, మన రోడ్డుపైన కనిపించేటువంటి జంతువులకు కూడా చేస్తూ ఉంటాం, కానీ వన్యప్రాణులకు చేయడం ఇంకా గొప్ప. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ప్రాణాలు పోయే పరిస్థితి కూడా రావచ్చు కాబట్టి. ఇంకా మాట్లాడుకుందాం మరొక పాట తర్వాత. స్టే ట్యూన్డ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ

govt.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ప్రపంచ రేంజర్స్ దినోత్సవం సందర్భంగా వాళ్ళు చేసేటువంటి సేవల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఈరోజు. అయితే ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ రేంజర్స్ ఫెడరేషన్ వాళ్ళు ఒక థీమ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. రేంజర్స్ పవరింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ కన్జర్వేషన్, అంటే పర్యావరణాన్ని రక్షించేందుకు వాళ్ళు ఒక శక్తిగా నిలుస్తున్నారు. కాబట్టి ఆ పవర్ ట్రాన్స్ఫర్మేటివ్ కన్జర్వేషన్ని, అంటే ఆ రేంజర్స్ని ఎప్పుడూ అంతే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలి అండ్ ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చెప్పడం అన్నమాట. అడవుల్లోనే ఉంటుంది జీవం. అడవులు బాగుంటేనే మనము బాగుంటాం. వన్యప్రాణులకి రక్షణ లేకపోతే ఒక్కొక్క జంతువు కూడా అంతరించిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రకృతిని కాపాడేటువంటి రేంజర్స్ కూడా చాలా చాలా అమూల్యమైన వాళ్లే. ప్రపంచ రేంజర్స్ దినోత్సవం సందర్భంగా వారికి మనం హార్ట్ఫుల్గా గ్రాటిట్యూడ్ చెప్పుకొని తీరాల్సిందే. అంతే కదా మరి. రైట్, ఇంకా మాట్లాడుకుందాం మరొక అద్భుతమైన పాట తర్వాత. స్టే ట్యూన్డ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్కును తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇంతవరకు వరల్డ్ వైడ్ రేంజర్స్ వైల్డ్ లైఫ్ని సేవ్ చేయడానికి పడేటువంటి కష్టాన్ని అంకిత భావం గురించి చాలా క్లుప్తంగా ఇష్టంగా తెలుసుకున్నాం కదా. స్టూడియో క్లాక్లో సమయం 1:10 కావస్తుంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకల్లో పర్యటిస్తారు. విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్లకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేస్తారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో మార్ఫింగ్, అభ్యంతరకర పోస్టులు ప్రచారం చేశారన్న ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈరోజు కేసు నమోదు చేశారు. హెచ్ఎండిఏ నిధుల మళ్లింపు ఆరోపణలకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు 25 ఆగస్టుకి వాయిదా వేసింది. తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గత అర్ధరాత్రి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకల్లో పర్యటిస్తారు. విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్లకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేస్తారు. 5,640 కోట్లతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు రాష్ట తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. కర్నూలు, అనంతపురం పునరుత్పాదక విద్యుత్ ప్రసార ప్రాజెక్టులు, జాతీయ రహదారి పనులను కూడా ప్రారంభిస్తారు. అనంతరం మైసూరులో స్వామి వివేకానంద సాంస్కృతిక యువజన కేంద్రాన్ని ప్రారంభించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో ఆయా కంపెనీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించిన సాగు లక్ష్యాలను కంపెనీలు తప్పనిసరిగా పూర్తి చేయాలని, లక్ష్యాల సాధనలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. రైతులకు అందుతున్న సేవలు, ప్రాసెసింగ్ మిల్లుల నిర్మాణ పురోగతిపై సమీక్షించిన మంత్రి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి జిల్లాల వారీగా టీచర్లు, ఆయాలతో సదస్సులు నిర్వహించి వారి సూచనల ఆధారంగా కార్యాచరణ రూపొందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శాఖపై నిర్వహించిన సమీక్షలో అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని సూచించారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో మార్ఫింగ్, అభ్యంతరకర పోస్టులు ప్రచారం చేశారన్న ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టు డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. కాగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ డిమాండ్ చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో దూషణలు, వ్యక్తిత్వ హననాన్ని సమర్థించలేమన్నారు. చట్టానికి వ్యక్తులు, రాజకీయ పార్టీలు, డిజిటల్ వేదికలు ఎవరు

ఎవరూ అతీతులు కాదని స్పష్టం చేశారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానమిస్తూ, స్వదేశ్ దర్శన్ 2.0 కింద తెలంగాణకు 2 పర్యాటక ప్రాజెక్టులు మంజూరైనట్టు తెలిపారు. భువనగిరి కోట ఎక్స్పీరియన్షియల్ జోన్కు 56.82 కోట్లు, అనంతగిరి ఈకో టూరిజం జోన్కు 38 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో 12 ఏళ్ల విశ్వాసం వికాస్ జన్ కళ్యాణ్ అంశంపై వార్తా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని సీజీఓ టవర్స్లో జరిగిన ఈ సమావేశంలో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్, దూరదర్శన్, ఆకాశవాణి సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. పీఐబి ఏడీజీ శృతి పాటిల్ మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతి పౌరుడికి చేరేలా చూడడంలో సమర్థవంతమైన ప్రజా సమాచార ప్రసారం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇటువంటి సమిష్టి ప్రయత్నాలు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన ప్రచారాన్ని మరింత పెంచుతాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గత అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తన ఆప్తమిత్రుడు, ఉద్యమ సహచరుణ్ణి కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన మరణం పార్టీకి తీరని లోటన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హెచ్ఎండిఏ నిధుల మళ్లింపు ఆరోపణలకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు 25 ఆగస్టుకి వాయిదా వేసింది. కోర్టు సమన్ల మేరకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈరోజు విచారణకు హాజరయ్యారు. కేబినెట్, ఆర్బీఐ అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు దాదాపు 55 కోట్ల రూపాయలు బదిలీ చేశారన్న ఆరోపణలతో ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కేటీఆర్ A1గా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకిచ్చిన హామీల మేరకు 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపులను పూర్తి చేసింది. ఆర్థిక శాఖ గురువారం మరో 2,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీంతో 3 విడతల్లో మొత్తం 6,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించినట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో 3 రోజుల పాటు దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. పాత్వి, శిథిలావస్థలో ఉన్న భవనాలపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు జేసీబీలు, రెస్క్యూ వాహనాలను సిద్దంగా ఉంచాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాలు తగ్గినప్పటికీ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతూ ఉండడంతో నీటి విడుదల కొనసాగుతోంది. కొమరం భీం ప్రాజెక్టు గేట్లు 2 ఎత్తి 11,363 క్యూసెక్కులు, వట్టివాగు ప్రాజెక్టు 2 గేట్ల ద్వారా 21,666 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టులోకి వరద కాలువ ద్వారా ఎల్లంపల్లి జలాలు వస్తున్నాయని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 12,600 క్యూసెక్కుల నీరు వస్తోందని, ప్రస్తుతం ప్రాజెక్టులో 8.856 టీఎంసీల నీరు ఉందని తెలియజేశారు. ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నదీ వరద పెరగడంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతానికి 16.55 మీటర్లకు వరద నీరు చేరడంతో అధికారులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, అక్కడి నుంచి వస్తున్న వరద నీటి కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గోదావరి నీటిమట్టం

0: 33 అడుగులకు పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. జిల్లా ప్రజలను అప్రమత్తం చేసే సూచనలు, సలహాలతో కూడిన కరపత్రాన్ని విడుదల చేశారు. అత్యవసర సహాయం కోసం డైల్ 100కు సమాచారం అందించాలని కోరారు. వాగులు, చెరువుల వద్దకు వెళ్లవద్దని, చేపల వేటకు వెళ్లవద్దని, విద్యుత్ స్తంభాలు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో పర్యటిస్తారు. విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్లకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేస్తారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో మార్ఫింగ్, అభ్యంతరకర పోస్టులు ప్రచారం చేశారన్న ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈరోజు కేసు నమోదు చేశారు. హెచ్ఎండిఏ నిధుల మళ్లింపు ఆరోపణలకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు 25 ఆగస్టుకు వాయిదా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811997 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్లో సమయం 1 గంట దాటి 21 నిమిషం. అలాగే మన షో టైంలో చక్కగా మాన్సూన్ క్వశ్చన్స్ ఈరోజు సరదాగా క్విజ్ కాంపిటీషన్ పెట్టుకుందాం. ఎంచక్క మీరు ఏ క్వశ్చన్కైనా సరే టకటకా సమాధానం చెప్పేయడంలో సూపర్ సూపర్ యాక్టివ్గా ఉంటారు కాబట్టి, సో అందులో నుంచి మీకోసం నేను కొన్ని క్వశ్చన్స్ గ్యాదర్ చేసి అడిగేస్తానన్నమాట. ఫస్ట్ క్వశ్చన్, కాళ్ళు లేవు కానీ ఆకాశం నుండి పరిగెడతాను అని అంటుంది, ఏంటది? సమాధానం చెప్పేయచ్చు 0402324082. కాళ్ళు లేవు కానీ ఆకాశం నుండి పరిగెత్తుకుంటూ వస్తాను. దీనికి సమాధానం చెప్పండి. ట్రికీ ఆర్ పొడుపు కదా, ఆర్ అ క్విజ్, ఎలా అనుకున్నా పర్వాలేదు. ఆన్సర్ మాత్రం వెయిట్ చేస్తూ ఉంటా మీకోసం ఒక మంచి పాట వినిపిస్తూ. స్టే ట్యూన్డ్. శ్యామ్ సింగరాయ్ సినిమాలో నుంచి ఈ అద్భుతమైనటువంటి పాట మీకోసం అనురాగ్ కులకర్ణి పాడినటువంటి పాట. స్టే ట్యూన్డ్.

ఎస్, సో సమాధానం విన్నారు, అలాగే కాదు కాదు సమాధానం పంపించారు. నేను ఇప్పుడు చదివాను, ఆ తర్వాత నేను చెప్పేది కరెక్టా రాంగా మీరు వింటారనమాట. అండ్ 0402324 0852 నెంబర్కి మెసేజ్ చేశారు కదా అందరూ. అండ్ షార్ప్ 1 మినిట్ 26 సెకండ్స్ వరకు స్టాప్ అయిపోతుంది. అండ్ సమాధానాలు చాలా వరకు రైట్ ఆన్సర్సే వచ్చేసాయి. అండ్ కొంతమంది రాంగ్ కూడా, అంటే గెస్, వైల్డ్ గెస్ అది ఉంటుంది కదా, రైట్. రాధా కుమారస్వామి అండ్ లక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. చోడవరపు నాగేశ్వరరావు గారు, శ్రీరామ్ నరేందర్ రైట్ ఆన్సర్, దివాకర్ అబ్బా అదేమిటి, వింత వింత సమాధానాలు కాదు, గెస్ అకార్డింగ్ టు దట్ పంపించండి. సీతారాం బాగ్ నుండి విజయలక్ష్మి గారు, హనుమంతరావు గారు పంపించారు రైట్ ఆన్సర్. సికింద్రాబాద్ నుండి రమణి రైట్ ఆన్సర్. అండ్ వాయిస్ మెసేజెస్ అస్సలు పంపదు. మధుకర్ ఫ్రమ్ నందిపేట్, వైజాగ్ నుండి ప్రతాప్ భీమ్గల్, ఖైరతాబాద్ నుండి కేవీ రావు, అలాగే నరేష్ రోజా, మూసాపేట నుండి అండ్ అనితా గారు పంపించారు రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల నుండి పాలెం పోలయ్య గారు కూడా పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ సుభద్రా మోహన్ రైట్ ఆన్సర్. హాయ్ కీర్తి, బాగున్నావా? ఎస్ బాగున్నాను. అండ్ సమాధానం అరుణ ఇబ్రహీంపట్నం నుండి రైట్ ఆన్సర్. అండ్ మురహరి వీక్లీ బజార్ నుండి, ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్యా, పెడెనా అప్పలరాజు రైట్ ఆన్సర్. బెల్లంపల్లి ఆదిలాబాద్ నుండి సంతోష్ కుమార్ రైట్ ఆన్సర్. హైదరాబాద్ వనస్థలిపురం నుండి బాలరాజు, రాజేందర్ పెడెనా, కనకారావు గారు, చిలుకు నారాయణ గారు, నేమాని గ్రామం నుండి పున్నా వెంకటేశం. అండ్ నందిపేట నుండి వెంకటేష్ రైట్ ఆన్సర్. చిత్రాలయ గ్రామం నల్గొండ జిల్లా నుండి దామోజు వెంకటాచారి, ఫిర్జాదిగూడ శ్రీనివాస్ గారు, నరసంపేట బాలకృష్ణ గారు, అలాగే సూరిబాబు శెట్టి ఫ్రమ్ పెద్దాపురం లంగర్ హౌజ్ నుండి శ్రవణ్ కుమార్. నెక్స్ట్ సాయిలు గారు, పంతాడి శ్రీనివాస్ గారు, భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ గారు, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథన్ కళావతి గారు. అండ్ నెక్స్ట్ అతాపూర్ నుండి ప్రవీణ రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బోయిన్పల్లి నుండి బలరామ్ అండ్ సరోజా రైట్ ఆన్సర్. అండ్ అనంతయ్య ఆల్సో రైట్ ఆన్సర్. అండ్ దిస్ ఇస్ లాస్ట్ మెసేజ్, ఇంకా తర్వాత మేము రివీల్ చెయ్యం, ఐ మీన్ చదవను. ఉమ్మెడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. అండ్ సమాధానం వచ్చేసి వర్షం. చాలామంది మేఘాలు నీళ్లు అని పెట్టారు, వాటిని అగ్రి చెయ్యను. అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో వెరీ మచ్.

కొంచెం ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ కూడా, అండ్ మీకోసం ఇంకొక క్వశ్చన్ కూడా. వర్షాకాలంలో వచ్చేటువంటి న్యాచురల్ బ్రిడ్జ్ ఏమిటి? 0402324082 నెంబర్కి హ్యాపీగా మెసేజ్ చేసేయండి. అండ్ మీకోసం ఇంకొక వండర్ఫుల్ పాట వినిపించే పనిలో నేనుంటాను. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఇస్ సమాధానాలు రెడీగా ఉన్నాయి అండ్ లెట్ మీ రివీల్ అండ్ అడిగిన క్వశ్చన్, వర్షాకాలంలో వచ్చేటువంటి ఒక బ్రిడ్జ్ ఏంటది అని అన్నాను. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఆన్సర్ చేసినందుకు అనుముల మోహన్ అండ్ సుభద్ర గారు, రైట్ ఆన్సర్. హనుమంతరావు గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా నుండి సూరిబాబు గారు, చిత్రాలయ గ్రామం నుండి వెంకటాచారి గారు, బాలాజీ అండ్ సావిత్రి గారు, దివాకర్. భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ, పంతాడి శ్రీనివాస్ గారు, శివ, దీప్తి, మనీష్, రవలి రైట్ ఆన్సర్. రాజన్న పేట సిరిసిల్ల నుండి మరొక మెసేజ్ వచ్చింది. ఎస్, అందరూ చాలా ఈజీగా గెస్ చేసేస్తున్నారు బికాజ్ నార్మల్గా వచ్చేటువంటి బ్రిడ్జ్ గురించి మనకు తెలియదే ఉంటుంది. అండ్ వర్షాకాలంలో వచ్చే స్పెషల్ బ్రిడ్జ్ కోసం వెయిట్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారు అందుకని అన్నమాట. శ్రీపద్ బాబు గారు బీయింగ్ అ డాక్టర్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఏదేదో షేర్ చేశారు హెల్త్ గురించి. ఆరోగ్య సమస్యలు ఈ కాలంలో చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటర్ని నిల్వ ఉండకుండా అలాగే మీరు తాగే వాటర్ని కొంచెం బాయిల్ చేసుకొని తాగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి అంటూ అమరగుర్తి నుండి భూమిదేని లక్ష్మీనారాయణ గారు రైట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్ గారు, అలాగే జ్ఞానేశ్వర్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ అత్తాపూర్. సైనిక్పురి నుండి శివాని గారు రైట్ ఆన్సర్. పోతంగల్ నుండి కూడా సంతోష్ రైట్ ఆన్సర్. దస్తగిరి అండ్ సంధ్య రైట్ ఆన్సర్. నందిపేట నుండి వెంకటేష్ రైట్ ఆన్సర్. ప్రొద్దుటూరు నుంచి కూడా ఒక మెసేజ్ వచ్చింది. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు, పాలెం పోలయ్య, పెడన్న అండ్ అప్పల్ రాజు, మహమ్మద్ జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. ఆర్మూర్ నుండి రాధ రైట్ ఆన్సర్. వీక్లీ నుండి మురహరి యశోద రైట్ ఆన్సర్. వీక్లీ బజార్ నుండి నెక్స్ట్ బాలరాజు ఫ్రమ్ వనస్థలీపురం, సంపత్ గారు రైట్ ఆన్సర్, చిలుకు నారాయణ గారు, బలరామ్ అండ్ సరోజా రైట్ ఆన్సర్. నేమాని గ్రామం నుండి వెంకటేష్ అండ్ కళ ప్రేమ్నాథ్ కళావతి, అడెపు సంతోష్ రైట్ ఆన్సర్. భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ రైట్ ఆన్సర్. కనకారావు పేడ నాయన్ ఖైరతాబాద్ నుండి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. ఆదిలాబాద్ నుండి హర్షిణి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సమాధానం వచ్చింది పేరాల హరీష్ కుమార్ రైట్ ఆన్సర్, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట రైట్ ఆన్సర్, రమణి అండ్ సుబ్బారావు రైట్ ఆన్సర్, సీతాఫల్ మండి నుండి లిల్లీ గారు రైట్ ఆన్సర్, ఎంఎస్ఆర్సి మూర్తి గారు, రాకేష్ ఆల్సో రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆ బ్రిడ్జ్ ఇస్ నథింగ్ బట్ రెయిన్బో, ఒక చక్కని ఇంద్రధనస్సు. ఆ ఇంద్రధనస్సు ఎప్పుడైనా వర్షాకాలంలోనే వస్తుంది, చాలా బాగుంటుంది చూడ్డానికి. 7 రంగుల్లో ఉంటుంది కాబట్టి దాన్ని చూడ్డానికి కూడా భలే ఎంజాయ్ చేస్తాం మనం. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన మీ అందరికీ థ్యాంక్స్ అలాట్. నెక్స్ట్ క్వశ్చన్, నీళ్లు పడంగానే భూమిలో నుండి బయటకొచ్చి

అవ్వుతాను, ఎవరు నేను అని అంటూ తనకు తానే మన క్వశ్చన్ వేస్తుంది. సో నీళ్ళు, భూమిపైన నీళ్లు పడంగానే బయటికి వచ్చి చక్కగా నవ్వేటువంటిది ఏమిటి? చాలా సింపుల్. అండ్ నీళ్లు అనే బదులు వర్షం అంటే బెటర్ ఏమో. సో వర్షం పడగానే భూమిలో నుండి బయటకు వచ్చి నవ్వేటువంటిది ఏంటి? సమాధానం చెప్పండి. 0402324082, మాన్సూన్ క్వశ్చన్స్ అన్నీ ఇలాగ వెరైటీగా అనిపిస్తాయి. స్టే ట్యూన్.

రైట్ ఆన్సర్స్ అన్ని రెడీగా ఉన్నాయి. వర్షం పడగానే చక్కగా భూమిలో నుంచి బయటకు వచ్చి నవ్వుతుంది అని చెప్పాను కదా, సమాధానాన్ని నేను లాస్ట్లో రివీల్ చేయడానికి రెడీ అయిపోయాను. అండ్ మీరు కూడా సమాధానం ఫస్టే పంపించేశారు, దట్స్ సో గుడ్. సో సమాధానం వచ్చేసి మొలక, చిన్న మొలక. అంటే ఒక్క ఏ విత్తనం అయినా సరే మొలక ఎత్తక మానదు. అది వర్షాకాలంలో చక్కగా పచ్చని పైరు, పచ్చని చెట్లు కనిపిస్తూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా. సో అందుకని అన్నమాట. సో ఇది సమాధానం. అండ్ ఆన్సర్ అది ఏదైనా సరే, గరికైనా మొలకైనా ఏదైనా చిన్నగా పెరిగేటువంటి ఆ మొలకే బోల్డ్ అంత ఏమంటారు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మనకు చూడడానికి కూడా. కొమరం భీమ్ నుండి ఎస్ఆర్కే ప్రభాకర్ గారు సమాధానం పంపించారు. అండ్ దివాకర్ గారు వేరుశనగ ఫస్ట్ మొలక ఎత్తుతాయి, వాట్ ఎవర్ ఏదైనా విత్తనం నుండి వచ్చేటువంటి మొలకే, ఒక విత్తనం నుండి వచ్చేటువంటి మొలకలంత సాటిస్ఫాక్షన్ ఇస్తాయి మనకి, అదే చెప్తాను.

చెప్తున్నాను అనమాట. అండ్ కొంతమంది వేరే వేరే సమాధానాలు కూడా చెప్పారు. ఎస్, నో ప్రాబ్లం. మొలక రైట్ ఆన్సర్ పంపించారు ప్రేమ్నాథ్ అండ్ కళావతి. నెక్స్ట్ దోర్నాల సుదర్శన్ గారు రైట్ ఆన్సర్. ఫిర్జాది కూడా నుండి శ్రీనివాస్ గారు కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ కనకారావు ఫ్రమ్ పెడెన రైట్ ఆన్సర్. రాకేష్ గారు ఫ్రమ్ నందిపేట రైట్ ఆన్సర్. తోట సంతోష్ గారు రైట్ ఆన్సర్. సంపత్ అండ్ రవి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కొంతమంది ఫస్ట్ సమాధానానికి ఇంకా చెప్తూ ఉన్నారు. దస్తగిరి అండ్ సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి. నిజామాబాద్ నుండి రాజ్కుమార్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. అండ్ చాలామంది అంటే యాప్ట్గా లేని సమాధానాలు పంపించారు, పంపించినప్పటికీ కూడా అది అగ్రీ చేసేటివి కావన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సమాధానం పంపించినందుకు. అండ్ ఇంకొక క్వశ్చన్ అడిగే ముందు, ఓకే, బాలకృష్ణ గారు ఫ్రమ్ నర్సంపేట కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇక ఈలోపు మరొక మంచి పాట మనం విందాము. అండ్ ఆ తర్వాత ఒరిజినల్ క్వశ్చన్ ఇంకొకటి రివీల్ చేస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలో నుంచి లెహరాయి సాంగ్ వెయిట్ చేసేస్తుంది. స్టే ట్యూన్డ్.

శ్రీరామ్ పాడిన వండర్ఫుల్ పాట విన్నారు కదా, ఆహా వాయిస్ భలే అనిపిస్తుంది కదా. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా పాటలు వినడం అనేది ప్రతిరోజు

పాట విన్నారు కదా, ఆహా వాయిస్ భలే అనిపిస్తుంది కదా. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా పాటలు వినడం అనేది ప్రతిరోజు లైఫ్లో ఒక హాబీ. ఆ హాబీని మార్చడం మాత్రం చాలా కష్టం. అఫ్కోర్స్ మా షో టైంలో మేము క్వశ్చన్స్ అడగడం కూడా మా హాబీని, మరి దాన్ని మార్చడం కూడా కష్టం కదా. అందుకే మీకోసం ఒక లాస్ట్ క్వశ్చన్ రివీల్ చేసేస్తున్నా. నల్లగా ఉండేటువంటి సంచి నీటిని మోసుకొని వస్తుంది. ఇవాళ మాన్సూన్ స్పెషల్గా మనం అడిగేటువంటి క్వశ్చన్స్లో ఇది లాస్ట్ క్వశ్చన్. మీరు సమాధానాన్ని రివీల్ చేసేయండి 0402324 08 52 నెంబర్కి మెసేజ్ చేసి. రైట్, ఇంకా 10 మినిట్స్ ఉంది. చక్కగా మీకోసం ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత మీరు నాకు మెసేజ్ చేసిన సమాధానాలన్నీ రివీల్ చేస్తాను. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: హారిక నారాయణ్ సాహితీ చాగంటి పాడినటువంటి వండర్ఫుల్ పాట విన్నాం కదా. ఇక లాస్ట్ క్వశ్చన్ రివీల్ చేయడానికి రెడీగా ఉన్నాం. అండ్ ఆన్సర్స్ కూడా ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గా పంపించేశారు, ఎందుకంటే ఇచ్చిన క్లూ కూడా అలాంటిదన్నమాట. రైట్, పాలెం పోలయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. షేర్ల వెంకటేష్, శ్రీపతి బాబు గారు, దివాకర్ బాబు ఫ్రమ్ ఉమ్మడ రైట్ ఆన్సర్. నెక్స్ట్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి వెంకటేషన్ శ్యామల కర్ణాటక నుంచి కూడా మెసేజ్ వచ్చింది. ఓకే, తిరుపతి ప్రకాష్ అండ్ శ్యామల గారు రైట్ ఆన్సర్, స్వరూప రైట్ ఆన్సర్, షెట్టి సూరిబాబు గారు రైట్ ఆన్సర్, అనుముల మోహన్, సుభద్ర రైట్ ఆన్సర్, డాక్టర్ కృష్ణస్వామి రైట్ ఆన్సర్, హార్తి పండు రైట్ ఆన్సర్, నందిపేట నుండి వెంకటేష్, జ్ఞానేశ్వర్ గారు రైట్ ఆన్సర్, సిల్వర్ స్టేషన్ గన్పూర్ నుండి పేరు పంపించలేదు, ఓన్లీ అడ్రస్ పెట్టారు. అడుపు సంతోష్ గారు, రామదాసు గారు, జయలక్ష్మి గారు, మురహరి వీక్లీ బజార్ నుండి, అండ్ అడ్వాన్స్ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అంటూ మెసేజ్ కూడా పంపించారు. అరుణ సుబ్రహ్మణ్యం, సారీ, అరుణ గారు ఫ్రమ్ ఇబ్రహీంపట్నం నుండి. కనకారావు పెడన రైట్ ఆన్సర్, రాకేష్ ఫరీద్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, గుడ్ ఆఫ్టర్నూన్ రాధా గారు రైట్ ఆన్సర్ పంపించారు. చిత్రాలయ గ్రామం నుండి దామోజీ వెంకటాచారి, భూదాన్ పోచంపల్లి నుండి మాధవి ఆంజనేయులు, శ్రీనివాస్ రాజనపేట, ఉడా కాలనీ నుండి బుజ్జి, అండ్ నెక్స్ట్ లంగర్ హౌజ్ నుంచి లక్ష్మీ గారు, సంగీత అండ్ శ్రవణ్ గారు రైట్ ఆన్సర్, భూదాన్ పోచంపల్లి నుండి ఇంకొక ఆన్సర్ కూడా వచ్చింది, ఖైరతాబాద్ నుండి వాసన్న, ఓకే, అండ్ చుక్క కేవీ రావు గారు రైట్ ఆన్సర్, బాలాజీ గారు రైట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్, షేర్ల వెంకటేష్ రైట్ ఆన్సర్, వెల్లుల్ల నుండి జాప భూమేశ్వర్, గుప్త నాగనాథ్ గుప్తా గారు రైట్ ఆన్సర్, బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు, మొహమ్మద్ జైనుద్దీన్, తోట సంతోష్, అమ్మనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, అండ్ సుబ్బారావు గారు ఫ్రమ్ సికింద్రాబాద్, పాలెం పోలయ్య రైట్ ఆన్సర్, అప్పలరాజు రైట్ ఆన్సర్, ప్రతాప్ రైట్ ఆన్సర్, నందిపేట నుండి మధుకర్ గారు రైట్ ఆన్సర్, రమణ లంబాద్రి నుండి ఎంఎస్ఆర్సి మూర్తి రైట్ ఆన్సర్, వాణి గారు రైట్ ఆన్సర్, పంతాడి శ్రీనివాస్ గారు అండ్ భోగ మార్కండేయ, ఓల్డ్ బోయిన్పల్లి నుండి హరీష్ కుమార్, చిలుకు నారాయణ గారు, సైనిక్పురి నుండి శివాని, బాలకృష్ణ గారు రైట్ ఆన్సర్, ఆదిలాబాద్ నుండి హర్షిణి, దాసి రామచంద్ర గారు, నేమాని గ్రామం నుండి వెంకటేష్ అండ్ హేమలత గారు రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరూ చక్కగా సమాధానాన్ని పంపించినందుకు. అండ్ ఇది ఇవాళ షో టైం.
1: నీకేమైంది బుజ్జి?
2: మూడ్ లేదు మాస్టర్.
1: నీ మూడ్కేమైంది?
2: ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఓయ్ బంగారాజు, నువ్వు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర నిలయంలో సమయం 2:16 శక్తిశీలి కార్యక్రమంలో ఉన్నాం మనం. నేను మీ కీర్తి. ఈనాటి శక్తిశీలిలో మరి పద్మ పురస్కారాల్లో ఒకటైనటువంటి పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకుని ఎంతోమందికి ఇన్స్పైరింగ్గా నిలిచినటువంటి ఒక గ్రేట్ విమెన్ గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఇలాంటి వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు మనకి చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. మాటల్లో ప్రతిసారి మనం అనుకునేదే, బట్ స్టిల్ ఒక స్థాయి రావాలన్నా, ఒక గుర్తింపు రావాలి అన్నా చేసే కష్టం, దాని వెనక ఉండేటువంటి కఠోరమైనటువంటి దీక్ష చిన్నది మాత్రం అస్సలంటే అస్సలు కాదు. వాళ్ళ లైఫ్ని, వాళ్ళ జీవితాన్ని మొత్తం పెట్టి మరీ దానికోసం స్థిరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వాళ్ళు ఎంచుకున్న బాటలో సాగుతూ ఉంటే అప్పుడు ఇటువంటి గుర్తింపు వస్తుంది. ఇటువంటి గుర్తింపు వచ్చిన తరువాతే అసలు వాళ్ళు ఇనీషియల్ స్టేజ్లో ఏం చేశారు, ఎలా ఉండింది, వాళ్ళు సాధక బాధకాలు ఎలా ఉండేవి, అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఎలా దాన్ని ఏమంటారు భరించారు, అందులో నుంచి మళ్ళీ ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యారు, లాంటివి ఎన్నో తెలుసుకుంటూ ఉంటాం. అలాగే ఇలా అంటే ఇవాళ కూడా ఒక మహిళ గురించి అలాగే తెలుసుకోబోతున్నాం మనం శక్తిశీలిలో. మరి ఎవరా మహిళ, ఏంటి ఆ కథ చెప్తా ఒక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఈనాటి శక్తిశీలి కార్యక్రమంలో భారతీయ హిందుస్థానీ కళాకారిణి, హిందుస్థానీ సంగీతంలో చాలా మంచి నేర్పరి, చక్కగా నేర్చుకుంది కూడా, కానీ లలిత సంగీతంలో ఎన్నో పాటలు పాడి బోల్డ్ అంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకుంది, తన ఉనికిని చాటుకుంది, అటువంటి ఒక గొప్ప ఏమంటారు మహిళ గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఆవిడే శోభ గారు. శోభ గుర్తు ఆవిడ పేరు, అయితే అసలు పేరు మాత్రం అది కాదు, పెళ్లి తర్వాత మారినటువంటి పేరు అది. ఇక తన గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం. సాంప్రదాయ సంగీతంలో సంపూర్ణ ప్రవేశం ఉన్నప్పటికీ లలిత సంగీతం ద్వారానే బాగా ప్రఖ్యాతి చెందినటువంటి కళాకారిణిగా ఈవిడ గుర్తింపు పొందారు. ఇందుకే ఆవిడ సంగీతం ఎవరి దగ్గర నేర్చుకున్నారు చెప్తా, ఇంకో మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

శక్తిశీలి కార్యక్రమంలో ఉన్నాం మనం. 1925లో కర్ణాటకలో జన్మించారు శోభ గారు. తన అసలు పేరు భానుమతి శిరోద్కర్. తనకి తన తల్లే మొదటి గురువు. ఆవిడ బేసిక్గానే క్లాసికల్ డాన్సర్, కానీ జైపూర్లో అత్రౌలి ఘరానా స్టైల్లో పాడేటువంటి గురువైన ఉస్తాద్ అలాదియుర్ ఖాన్ దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఆవిడ నేర్చుకోవడమే కాకుండా కూతురు పుట్టింది కదా, తనకు పెళ్ళై కూతురు పుట్టిన తర్వాత తనకి నేర్పించడం కూడా మొదలుపెట్టిందన్నమాట. అలా చక్కగా సంగీతాన్ని శ్రావ్యంగా ఆలపించేటువంటి విధానాన్ని నేర్చుకున్నారు శోభ గారు. ఇంకా అంతేనా, దాని తర్వాతే కథ మొదలైంది. తను అలా పాటలు పాడుతూ ఉంటే తుమ్రీ క్వీన్ అని పిలిచేవారట అందరూ. అంటే అంత చక్కగా పాడేది. అండ్ తను పాడుతూ ఉంటే తన గాత్రమే నిజంగానే నర్తిస్తుందా అనేలాగా అనిపించేదంట. ఆ గాత్రం ద్వారానే ఆవిడ అభినయం తెలిసేదట. వినేవాళ్ళు మంత్రముగ్ధులైపోయి ఎంత బాగా పాడుతుందో నిజంగా అని మనసు పెట్టి వినేవాళ్ళంట. అటువంటి గ్రేట్ శోభా గుర్తు గారి గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మాట్లాడుకుందాం పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఎన్నో కాన్సర్ట్స్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి శోభా గుర్తు గారి గురించి వాళ్ళు మనం మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. వాళ్ళ అమ్మగారు స్వయంగా ఆవిడకి గురువుగా మారి సంగీతాన్ని నేర్పించడం నిజంగానే ఇంట్రెస్టింగ్. ప్రతి తల్లి వాళ్ళ పిల్లలకి గురువే, కానీ ఇలా నేషనల్ వైడ్ పేరు తెచ్చుకున్నారు కదా హిందుస్థానీ క్లాసికల్ స్టైల్లో. అలాగే లలిత సంగీతాలు కూడా ఇంత చక్కగా పాడుతూ బోల్డ్ అంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నటువంటి శోభా గారి మదర్ కాస్త స్పెషలే కదా. ఆవిడ పేరు మేనకాబాయి శిరోద్కర్. చిన్నతనంలో ఆవిడ డాన్సర్ అయినప్పటికీ, ఆ తర్వాత సంగీతం నేర్చుకున్నప్పటికీ, తన కూతుర్ని కూడా ఆ రకంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఒక డెసిషన్, ఆంబిషన్ ఏదైతే ఉందో అదే శోభా గుర్తు గారు పద్మభూషణ్ అవార్డు అందుకునేలాగా చేసింది 2002లో. చాలా ఏమంటారు కాన్ఫిడెన్స్గా, దీక్షగా సంగీతాన్ని నేర్చుకున్నారట శోభా గుర్తు గారు. అంతేకాదు సెమీ క్లాసికల్ పెర్ఫామ్ చేసేటప్పుడు కూడా తను చాలా రకాలైనటువంటి ఏమంటారు స్టైల్స్ పాడేదట. ఇందాక నేను చెప్పినట్టు తుమ్రి ఒకటి, అలాగే దాద్రా, కజ్రీ, హోరీ, ఇవన్నీ క్లాసికల్లో వేరియస్ టైప్స్ ఆఫ్ స్టైల్స్. అవన్నింటికీ కూడా కొత్త రూపం దాల్చి తనదైన శైలిలో పాడడంలో మన శోభా గుర్తు గారు దిట్ట అంట. అంతేకాదు మరాఠీ లాంగ్వేజ్లోని సినిమాల్లో కూడా ప్లేబ్యాక్ సింగర్గా ఆవిడకి అవకాశం రావడం జరిగింది. అది 1972లో. ఆ తర్వాత 1973, 1978, 1983 ఇలా రాను రాను అవకాశాలు కూడా బోల్డ్ అని వచ్చాయి. కానీ మొట్టమొదటిగా తన గాత్రం వినింది మాత్రం, అందరికీ వినిపించింది మాత్రం సినిమాల ద్వారా 1972లో. అది కూడా ఫస్ట్ మూవీ, హిందీ మరాఠీ అండ్ హిందీ మూవీ అన్నమాట. సినిమా పేరు వచ్చేసి పాఖీజా. అలా తన వాయిస్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం జరిగింది. ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందమలరించి సంపూర్ణ వినోదం.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: దిగిడి దిగిడి దీంతికి పప్ప దీంతికి పప్ప దిగిడి దిగిడి దీంతికి పప్ప.

శక్తిశీలి వింటున్నారు మీ కీర్తితో. మహారాష్ట్రకి చెందినటువంటి మన శోభాగారు కొల్హాపురిలో చాలా చాలా సంగీత కచేరీలు ఇచ్చేవారట. ఆ తర్వాత తన కొడుకు చక్కగా తబలా వాయించడం నేర్చుకున్నాడంట. అంతేకాదు తను ఎన్నో ఆల్బమ్స్ కూడా చేసేవాడట. అయితే అలా ఆల్బమ్స్ చేసినటువంటి ప్రతిసారి తన గాత్రాన్ని ఆ బాణీలకు చక్కగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా ఆలపించేవారట శోభాగారు. అంతేకాదు ఎక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ జరిగినా సరే అక్కడ తన గాత్రం వినిపించి తీరవలసిందే. అలా తనలో ఉన్నటువంటి ప్రావీణ్యాన్ని చక్కగా ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దు.

చదువుకుంటూ ది బెస్ట్ అనిపించుకోవడానికి ఆవిడ చూపినటువంటి నైపుణ్యం ఏదైతుందో, ఆ స్వచ్ఛమైన శాస్త్రీయ భాగాలను సునాయాసంగా అలవోకగా పాడేటువంటి టాలెంట్ ఏదైతే ఉందో అది తనకు మాత్రమే సాధ్యం. తను మాత్రమే అంత చక్కగా పాడగలదు అనేటువంటి కాంప్లిమెంట్స్ కూడా అందుకున్నారంట. తుమ్రి వంటి రూపాల మాయాజాలాన్ని పునరుద్ధరించడంలో ఆవిడికి ఆవిడే సాటి అనేటువంటి కాంప్లిమెంట్స్ కూడా అందుకున్నారట. అంతేకాదు, సినిమాల్లో అవకాశం వచ్చినప్పటికీ కూడా ఎక్కడ తను కచేరీ చేయాల్సి వచ్చినా, ఎక్కడ కాన్సర్ట్స్ నిర్వహిస్తున్నా వాటన్నింటికీ కూడా అటెండ్ అయ్యేవారట. అంతేకాదు, న్యూయార్క్లో జరిగినటువంటి కార్నెగీ హాల్లో ఒక కచేరీ ప్రపంచవ్యాప్తంగా పర్యటించి, అంటే ఇంక్లూడింగ్ న్యూయార్క్, చాలా చాలా ప్లేసెస్లో వెళ్ళి ఆవిడ అందరికీ ఎంతో నచ్చిన విధంగా మెలడీస్ పాడేవాళ్ళంట, లలిత సంగీత గీతాలు పాడేవాళ్ళట. అంతేకాదు, మెహదీ హాసన్తో కలిసి ఆయన పార్టిసిపేట్ చేసి, అంటే ఇద్దరు కలిసి పాడి తయారు చేసినటువంటి ఒక ఆల్బమ్, తర్జ్ గజల్ ఆల్బమ్, చాలా చాలా

నచ్చిన విధంగా మెలడీస్ పాడేవాళ్ళంట, లలిత సంగీత గీతాలు పాడేవాళ్ళట. అంతేకాదు మెహదీ హాసన్తో కలిసి ఆయన పార్టిసిపేట్ చేసి, అంటే ఇద్దరు కలిసి పాడి తయారు చేసినటువంటి ఒక ఆల్బమ్ తర్జ్ గజల్ ఆల్బమ్ చాలా చాలా ప్రజాదరణ పొందిందట. ఇక వాళ్ళ అబ్బాయి త్రిలోక్తో పాటు చాలా చాలా ఆల్బమ్స్ చేయడం, అటువంటి ఆల్బమ్స్కి కూడా మంచి పేరు రావడం జరిగిందట. జనగణమన వీడియో అంటే ఇట్స్ మిలీనియం 2000లో జనగణమన ఏమంటారు మన నేషనల్ యాంథమ్కి సంబంధించినటువంటి ఒక వీడియో, ఒక వాయిస్ అంటే వాళ్ళు పాడుతూ అందులో కనిపించేలాగా ఉండేటువంటి ఒక వీడియోలో అప్పుడు తయారు చేద్దాము అని అనుకున్నప్పుడు ఈవిడ కనిపించడం, అలాగే చక్కగా ఆలపించడం, అది ఆ వీడియో అండ్ ఆ ఆడియో కూడా ఇప్పటికీ చాలా చాలా బాగా ప్రిజర్వ్డ్గా, అండ్ అప్పుడు పాడినప్పుడు 2000లో మంచి పేరు వచ్చింది, అండ్ ఇప్పటికీ కూడా అది చక్కగా అంతే ప్రజాదరణ కూడా పొందిందన్నమాట. ఆవిడ పాడినటువంటి చక్కని పాటలకు గాను, ఆవిడకు ఉన్నటువంటి ఆ టాలెంట్కి గాను 1987లో సంగీత నాటక అకాడమీ వారి తరఫు నుంచి ఆవిడ అవార్డు అందుకోవడం జరిగింది. ఇట్స్ 1987. తర్వాత 2002లో పద్మభూషణ్ అవార్డు, దాంతో పాటుగా లతా మంగేష్కర్ పురస్కారాన్ని, షాహు మహారాజ్ పురస్కారాన్ని, మహారాష్ట్ర గౌరవ పురస్కారాన్ని కూడా అందుకున్నారు శోభా గుర్తు గారు. ఇటువంటి టాలెంటెడ్ మహిళ గురించి మాట్లాడుకోవడం నిజంగానే స్పెషల్ కదా. రైట్, ఇంకా మాట్లాడుకుందాం మరొక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఇదండి ఇవాల్టి శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పీఎం కిసాన్ పథకాన్ని మరో 5 ఏళ్లు కొనసాగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకం కొనసాగిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి మట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరిలో 11.44 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రికి మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి పేరును పెడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్గా పేరు ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన విద్యుత్ ఇంధన శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణల కోసం ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మియాపూర్, చందానగర్, జూబ్లీహిల్స్, బంజారా

హిల్స్తో సహా పలు ప్రాంతాల్లో వర్షం పడుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి ఏంజిలా ఆల్ఫ్రెడ్ ఒక ప్రకటనలో తెలిపారు. బిడ్డ పుట్టిన 6 నెలల వరకు కేవలం తల్లిపాలే ఇవ్వాలని కోరారు. విద్యా వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రమిస్తున్నారని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ అన్నారు. కానీ బీఆర్ఎస్ నాయకులు ఆయన మాటలను వక్రీకరిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీళ్లే రావని, బీఆర్ఎస్ నేతలు చేసిన ప్రచారం అబద్దమని తేలిపోయిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయకున్నా ప్రకృతి సహకారంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండిపోయిందని పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు చాయ్తో. హాయ్ కబుర్లు, విత్ యువర్ ఆర్జే నాగ్. మంచి మంచి కబుర్లు చెప్పడానికి నేను రెడీ అయిపోయాను. వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని నాకు తెలుసు. ఇంకేంటి, హ్యాపీగా చేతిలో హాట్ హాట్ చాయ్ కప్ తీసుకోండి. ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ కబుర్లతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా వింటూ వండర్ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఫైనల్లీ ఫ్రైడే వచ్చిందంటే మళ్ళీ మనం వీకెండ్ సెలబ్రేషన్స్కి దగ్గరయ్యామని అర్థం. అంతే కదా, వారంలో 4 డేస్ వర్క్ చేశాక వచ్చే ఆ కిక్ చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే అది ఫ్రైడే కాబట్టి. అలాంటి ఫ్రైడే అంటే చాలా చాలా ఇష్టం అందరికీ. ఎందుకంటే చాలామంది వర్క్ ఫాస్ట్గా అండ్ సిన్సియర్గా ఫినిష్ చేసేది ఈరోజే, పార్టీ మూడ్లోకి వచ్చేది ఈరోజే. అసలు ఫ్రైడే వైబ్స్ అంటే సంథింగ్ డిఫరెంట్. అంతే, ఏ ప్లేస్కి వెళ్దాం, ఏ సినిమా చూద్దాం, ఈసారి ఏ ఫ్రెండ్స్ని కలుద్దాం, ఇలా అన్నీ ప్లాన్ చేసేది కూడా ఇవ్వాలే. సో అలాంటి మీ హ్యాపీ మూడ్ను ఇప్పుడు స్విచ్ ఆన్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ట్యూన్ చేయాలి వివిధ భారతి 102.8 FM. ఎంటర్టైన్మెంట్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇవాళ స్పెషాలిటీస్ గురించి కాకుండా వేరే ఇంట్రెస్టింగ్ కబుర్లు, మంచి వీలిచే సంగతులు కూడా మాట్లాడుకుందాం. మీరు జస్ట్ అలా హాయ్ హాయిగా నేను చెప్పే కబుర్లన్నీ వింటూ హాట్ హాట్గా చాయ్ తాగుతూ ఎంజాయ్ చేయండి. మీరు ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: భర్త మహాజీలకు విజ్ఞప్తి. ఈ సినిమా నుంచి యూకే స్వాతిరెడ్డి పాడిన పాట దేవ్ పవార్, సాహిత్యం భీమశిష్యులు, సంగీతం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

చాయ్తో హాయ్ కబులు వింటున్నారు విద్యార్జన ఆగ్ మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఈరోజు జులై 31. ఇవాళ నేచర్ను ప్రేమించే ప్రతి ఒక్కరికి చాలా చాలా స్పెషల్ డే. ఎందుకంటే ఈరోజు వరల్డ్ రేంజర్స్ డే, ప్రపంచ రేంజర్స్ దినోత్సవం. మనమంతా అడవుల్లోకి వెళ్ళి ప్రకృతి అందాలని ఆస్వాదిస్తాం, అక్కడ ఉండే అనిమల్స్ని చూస్తాం, అక్కడ వీచే చల్లని గాలిని ఆస్వాదిస్తాం. కానీ ఆ అడవులు సేఫ్గా ఉండాలన్నా అక్కడ నివసించే వన్యప్రాణులు అంటే వైల్డ్ యానిమల్స్ ఏవైనా సరే హ్యాపీగా బ్రతకాలన్నా ఎవరో ఒకరు అక్కడ రాత్రింబవళ్ళు కాపలా గాయాలి కదా. ఎవరు కాస్తారు తెలుసా? ఆ రెస్పాన్సిబిలిటీని సైలెంట్గా చూసుకునే రియల్ హీరోస్నే ఫారెస్ట్ రేంజర్లు అంటారు. ఎండైనా వర్షమైనా ఎలాంటి డేంజర్ సిచ్యువేషన్ అయినా ఫారెస్ట్ అండ్ నేచర్స్ సేవ్ చేయడానికి వాళ్ళ ప్రాణాలని కూడా పణంగా పెడతారు ఈ రేంజర్స్. ఇల్లీగల్ హంటింగ్ని ఆపేస్తారు, అడవిలో చెలరేగే మంటల్ని ఆర్పేస్తారు, ప్రకృతిని ఫ్యూచర్ జనరేషన్స్కి యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వడానికి వాళ్ళు రెగ్యులర్గా కష్టపడుతూనే ఉంటారు. ఈరోజు జస్ట్ అలాంటి వారికి థ్యాంక్స్ చెప్పడానికి కాకుండా మన రెస్పాన్సిబిలిటీ కూడా గుర్తు చేసుకోవాల్సిన రోజు కాబట్టి నేచర్ని కాపాడుకుందాం, రేంజర్ల సేవల్ని రెస్పెక్ట్ చేద్దాం. ఎప్పుడైతే ఒక పాట విందాం, స్టే ట్యూన్డ్.

0: బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: మణిశంకర్ వరప్రసాద్ గారు, ఉదిత్ నారాయణ్, శ్వేతమోహన్ పాడిన పాట, భాస్కర్ భట్టర్ రవికుమార్ రచన, భీమ్ సిస్టోలియో సంగీతం.
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇప్పుడు సినిమా లవర్స్ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ రెడీగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ బ్యానర్ పేరు వింటేనే మనకు పెద్ద పెద్ద సినిమాలు, స్టార్ హీరోలు, బ్లాక్ బాస్టర్ ఎంటర్టైన్మెంట్ గుర్తొస్తాయి కదా. కానీ ఈసారి సంథింగ్ న్యూ వేలో వాళ్ళు ఎంటర్ అయ్యారని తెలుస్తోంది. 418 ఇది సినిమా టైటిల్, ఇవాళ రిలీజ్ అయింది కూడా. ఈ టైటిల్తో ఓ ప్యూర్ హర్రర్ సినిమాను వాళ్ళు రెడీ చేశారంట. ఇప్పటి వరకు వచ్చిన చాలా హర్రర్ మూవీస్లో మధ్య మధ్యలో కామెడీ ఉండేది కదా, భయపడేవాళ్ళం, వెంటనే నవ్వేసేవాళ్ళం కూడా. కానీ ఈ సినిమా మాత్రం అలా కాదంటున్నారు. హర్రర్ సినిమాల్లో ఇప్పటి వరకు నవ్వు పొంది చాలు, ఇక భయపడే టైం వచ్చింది అంటూ ఒక్క లైన్తో ఆడియన్స్లో క్యూరియాసిటీ పెంచేశారు. ఈ ప్రాజెక్ట్ మరో పెద్ద హైలైట్ ఏంటంటే పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాని సమర్పించడం. ఆయన పేరు యాడ్ అవ్వడంతోనే ఈ ప్రాజెక్ట్పై ఇండస్ట్రీలో ఒక మంచి బజ్ స్టార్ట్ అయింది. కీర్తన నడగవడ్ ఆయన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను 418 అనే ఈ నెంబర్ వెనుక ఈ సీక్రెట్ ఉంది. నిజంగానే ఆడియన్స్ సీట్లు కూర్చోబెట్టి హర్రర్ సినిమాలకు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుందా? ఇవాళే సినిమా రిలీజ్ కాబట్టి మనం ఇంకా ఏం అనుకోలేం. ఆల్ ద బెస్ట్ చెప్పడం తప్ప ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: సంతోష్ నారాయణ మ్యూజిక్ కంపోజిషన్లో రెహమాన్ రాసిన పాట మా ఇంటి బంగారం సినిమా కోసం. చిన్మయి శ్రీపద పుణ్యసెల్వ గానం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. విధ్యువరాజే నాగ్. సముద్రం, ఈ మాట వినగానే మన కళ్ళ ముందు ఏం కనిపిస్తుంది? ఎగసిపడే అలలు, బంగారు రంగు ఇసుక తిన్నలు, దూరంగా కనిపించే సముద్ర తీరం కదా. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సముద్రానికి మాత్రం అసలు వడ్డీ లేదు, అదే తీరం లేదు. మీరు వినది 100% నిజం. భూమి మీద అలాంటి ఒక సముద్రం ఉంది, బట్ అది ఏ దేశానికి చెందదు, ఏ ఖండాన్ని తాకదు, ఏ భూభాగాన్ని ముట్టుకోదు. అయినా సరే ఇది ఒక కంప్లీట్ సముద్రమే. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే శతాబ్దాలుగా అది ప్రపంచ శాస్త్రవేత్తలకు ఒక పెద్ద ఫజిల్, నావికులకు ఒక మిస్టరీ. అసలు భూమిని తగ్గకుండా ఒక సముద్రం ఎలా ఉంటుంది? దానికి సరిహద్దులు ఎవరు నిర్ణయించారు? అది ఎక్కడుంది? ఎందుకు దాని దగ్గరికి వెళ్ళడానికి ఒకప్పుడు చాలామంది భయపడేవాళ్ళు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇంకొద్దిసేపు ఆగాల్సిందే, ఎందుకంటే ఈ సముద్రం కథ నిజంగా సినిమా కథను మించిపోతుంది కాబట్టి. స్టేట్ యూన్ టు ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: బ్యాండ్ బేలం సినిమా కోసం రాము రాథోడ్, అదితి భావరాజ్ పాడిన పాట, చంద్రబోస్ రచన, విజయ్ బుల్గానిన్ సంగీతం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సీజీటీఎంఎస్సీ. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పీఎస్ ను సంప్రదించగలరు.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. తీరం లేని ఒక విచిత్రమైన సముద్రం గురించి మాట్లాడుతున్నాం కదా, దాని పేరు సార్గస్సో సముద్రం అంటారు. ఇది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఉంటుంది. ఆశ్చర్యకరంగా దీని చుట్టూ ఒక్క అంగుళం భూమి కూడా ఉండదు. మరి సరిహద్దులు ఎలా వచ్చాయంటే, అక్కడ భూమి కాదు, 4 పవర్ఫుల్ సముద్ర ప్రవాహాలే దీనికి సరిహద్దులుగా ఉన్నాయంట. పశ్చిమాన గల్ఫ్ స్ట్రీమ్ ఉంటుంది, ఉత్తరాన నార్త్ అట్లాంటిక్ కరెంట్ ఉంటుంది, తూర్పున కానరీ కరెంట్, దక్షిణాన అయితే నార్త్ అట్లాంటిక్ ఈక్వటోరియల్ కరెంట్. ఈ 4 ప్రవాహాలు కలిసి సముద్రం మధ్యలో ఒక భారీ నీటి వలయాన్ని క్రియేట్ చేశాయి. అందుకే ఈ సముద్రంలో నీళ్లు చాలా ప్రశాంతంగా నెమ్మదిగా గుండ్రంగా తిరుగుతూ ఉంటాయంట. ఇంకో అద్భుతం ఏంటంటే, ఈ నీళ్లన్నీ స్వచ్ఛంగా గాఢమైన నీలిరంగులో ఉంటాయి, ఇంటెన్సివ్ బ్లూ కలర్లో ఉంటాయి. ఆల్మోస్ట్ 50 to 60 మీటర్స్ లోతు వరకు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అద్దంలో చూస్తున్న ఫీలింగ్ వస్తుందంటే అది అతిశయోక్తి కాదంటారు. ఇక ఈ సముద్రానికి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా చెప్తాను. ఈ విషయంతో పాటు ఇంకొన్ని విశేషాలు, ఇంకొన్ని కబుర్లు మాట్లాడుకుందాం. స్టేట్ ఇంటూ ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: రామ్ మిర్యాల
1: మరి
0: పాడిన పాట కాసర్ల శ్యామ్, సాహిత్య మిక్కీ జేమియర్ సంగీతం ఛాంపియన్ సినిమా కోసం.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎల్లలుడి సముద్రం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఆ సంద్రానికి సార్గసో అనే పేరు ఎలా వచ్చిందంటే, దీనికి పోర్చుగీస్ లాంగ్వేజ్లో ఒక ప్రత్యేకమైన సముద్రపు గడ్డి అని అర్థం అంట. సార్గసం అనే గోధుమ రంగు సముద్రపు గడ్డి ఈ సముద్రంపై తివాచీల మైదానాల కొద్ది తేలుతూ ఉండడం వల్ల అలా పిలుస్తున్నారంట. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఈ గడ్డి సముద్ర గర్భంలోని మట్టికి అంటుకోదు, భూమితో ఎలాంటి సంబంధం ఉండదు, నీటిపైనే పుట్టి నీటిపైనే పెరుగుతుంది. అందుకే పురాతన కాలంలో నావికులు ఈ ప్రశాంతమైన నీటిని, తేలియాడే గడ్డిని చూసి ఇది ఒక మాయా సముద్రం, ఇక్కడ చిక్కుకున్న ఓడలు ఎప్పటికీ బయటకు రాలేవని భయపడేవాళ్ళంట. కానీ ఆధునిక శాస్త్రం చెప్పింది మాత్రం వేరే కథ. ఈ సార్గసో సముద్రం ఎన్నో అరుదైన చేపలు, పీతలు, తాబేళ్లకు సురక్షితమైన ఆవాసం. అంతేకాదు, భూమి సముద్ర పర్యావరణ వ్యవస్థలో చాలా ఇంపార్టెంట్ జీవావరణ ప్రాంతంలో ఇది కూడా ఒకటి. అందుకే ప్రతి మిస్టరీ వెనుక ఒక శాస్త్రం ఉంటుంది, ప్రతి ఆశ్చర్యం వెనుక ఒక అద్భుతమైన నిజం ఉంటుంది అంటారు. మరిన్ని కబుర్లు చెప్పుకుందాం, స్టే ట్యూన్.

0: తమన్ ఎస్ఎస్ మ్యూజిక్ కంపోజిషన్లో రాము జోగేశాసి రాసిన పాట గేమ్ చేంజర్ సినిమా కోసం కార్తీక్ శ్రేయ ఘోషాల్ గానం.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరమనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ యువర్ అర్జున్ నాగ్. ప్రతి యాక్షన్కి ఒక ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది, దీన్ని న్యూటన్ థర్డ్ లా అంటారని మనందరికి తెలుసు. ఇప్పుడు అదే పేరుతో ఒక ఇంటెన్స్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ రాబోతోంది, ఇవాళ రిలీజ్ అయింది. సుమంత్ హీరోగా వస్తున్న ఈ సినిమాను మూవీ టీం చాలా వినూత్నంగా ప్రమోట్ చేస్తున్నారు ఆడియన్స్ కోసం. అదిరిపోయే సర్ప్రైజ్ కూడా రెడీ చేశారు. సంధ్య, పివిఆర్, ఐనాక్స్, తెలంగాణ స్క్రీన్స్లో చాలా చోట్ల. టికెట్ రేట్ కేవలం 105 రూపీస్ మాత్రమే అంట. ఒక క్వాలిటీ థ్రిల్లర్ని ఒక పెద్ద స్క్రీన్పై ఎంజాయ్ చేయడానికి ఇది ఒక సూపర్ ఛాన్స్ అనమాట. ఈ సినిమాను రాజేష్ ఖన్నా డైరెక్ట్ చేస్తుంటే టీజర్ ట్రైలర్ చూసిన వాళ్ళంతా ఒకటే అంటున్నారు, ఇది ఖచ్చితంగా సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టే థ్రిల్లర్ అని. ఒక హత్య, దాని వెనుక దాగిన నిజాలు, ప్రతి క్లూ వెనుక మరో మిస్టరీ, చివరికి న్యూటన్ థర్డ్ లాగే ప్రతి చర్యకు ఒక అనూహ్యమైన ప్రతిచర్య. అసలు నిజం ఏంటి, ఎవరు నిజమైన నేరస్తులు అనేది తెలుసుకోవాలంటే థియేటర్కి వెళ్లాల్సిందే. జూలై 31 అంటే ఈరోజు వరల్డ్ వైడ్గా థియేటర్స్లోకి వచ్చేసింది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళు ఈ వీకెండ్ మిస్ అవ్వకండి. ఈసారి థ్రిల్ని ఫీల్ చేయడానికి న్యూటన్ లా కంటే సినిమా లా మీ మైండ్ షాక్ చేయబోతుంది. దేవదాస్ ఖన్నా అనే పాట, సుమంత్ యాక్ట్ చేసిన మధుమాసం సినిమా కోసం కార్తీక్ భార్గవి పాడారు. పెద్దాడమూర్తి రచన, మణిశర్మ సంగీతం.

0: ది రాజాస్ ఆఫ్ సినిమా కోసం విశాల్ మిశ్రా, థమన్ ఎస్ఎస్ శృతిరంజని పాడిన పాట విన్నారు. కృష్ణకాంత్ రచన, ఎస్ఎస్ థమన్ సంగీతం.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముఖ్యాంశాలు. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర వీడియోలు పోస్టు చేసినందుకు మెటా ఇండియా అధికారులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పీఎం కిసాన్ పథకాన్ని 2031 వరకు కొనసాగించాలని నిర్ణయించారు. వార్తల్లోని వివరాలు. పీఎం కిసాన్ పథకాన్ని మరో 5 ఏళ్లపాటు కొనసాగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2031 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకం కొనసాగించనున్నారు. ఈ మేరకు కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దీనికోసం రాబోయే 5 ఏళ్లకుగాను 3.15 లక్షల కోట్లు ఖర్చు కానుందని అంచనా వేస్తున్నారు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకానికి 5,70 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని చేసిన అభ్యంతరకరమైన వీడియోలు పోస్టులు వైరల్ కావడంపై బీజేపీ సోషల్ మీడియా విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెటా ఇండియా ప్రతినిధులు పలు సోషల్ మీడియా ఖాతాల నిర్వాహకులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై విచారణ జరుగుతోందని డీసీపీ అరవింద్ బాబు స్పష్టం చేశారు. ఆర్టికల్ 19(1)(a) ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ

ఉన్నప్పటికీ ఆర్టికల్ 19(2) ద్వారా దానిపై కొన్ని పరిమితులు విధించే అధికారం ఉందని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికలను రాజకీయ వ్యక్తిత్వ విమర్శలకు ఉపయోగించకూడదని, దుర్వినియోగానికి బాధ్యత వహించాలంటూ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన విద్యుత్ ఇంధన శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణల కోసం ప్రత్యేక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించాలని చెప్పారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో ఈవీ సర్వీస్, డ్రోన్ టెక్నాలజీ కోర్సులు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. పాస్పోర్ట్ల జారీ నుంచి విదేశీ ఉపాధి కల్పన వరకు అన్ని దశలను పర్యవేక్షించేలా టామ్కామ్ను బలోపేతం చేయాలని సీఎం పేర్కొన్నారు. స్కిల్ యూనివర్సిటీలో విదేశీ భాషలను బోధించడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కొత్త నర్సింగ్ కళాశాలలకు అనుమతులు ఇవ్వాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని సంబోధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఖండించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన 10,000 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు, ఇంజనీరింగ్ విద్యార్థులకు చెల్లించాల్సిన 5,000 కోట్లకు పైగా బాకీలపై ఉన్న నిరాశతోనే ముఖ్యమంత్రి జెన్జీ యువతను అవమానిస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ గ్లోబల్ ఐటీ విజయానికి వినూత్న ఆవిష్కర్తలుగా, పారిశ్రామికవేత్తలుగా స్థానిక ఇంజనీరింగ్ ప్రతిభే కీలకమని, అయితే ప్రస్తుత గత ముఖ్యమంత్రులు ఇద్దరూ వారిని కించపరిచారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి యశోద హాస్పిటల్లో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు, బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు, నాయకులు కె తారక రామారావు, హరీష్ రావులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ శ్రేణులు, నేతల అశ్రునయనాల మధ్య ముగిశాయి. తెలంగాణ ఉద్యమంలో ఆయన అందించిన సేవలు స్మరించుకుంటూ అంతిమయాత్ర సాగిన దారి పొడుగునా వేలాది మంది ప్రజలు ఆయనకు నివాళులర్పించారు. కేటీఆర్, హరీష్ రావు, ఎర్రవెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వం దాఖలు చేసిన ఫార్ములా ఈ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు ఈరోజు నాంపల్లి ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన 100,000 రూపాయల పూచీకత్తును సమర్పించారు. తదుపరి విచారణను 25 ఆగస్టుకు వాయిదా వేసిన న్యాయస్థానం అదనంగా మరొక 100,000 రూపాయలు విలువైన 2 పూచీకత్తులను దాఖలు చేయాలంటూ ఆదేశించింది. కేసుపై ఎలాంటి విచారణ జరపకుండా ఛార్జిషీట్ సంబంధిత పత్రాలను మాత్రమే అందజేసిందంటూ న్యాయవాదుల బృందం స్పష్టం చేసింది. మద్దతు తెలిపేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆషాఢ బోనాల సందర్భంగా లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయంలో జరిగిన శిఖర పూజ, ధ్వజారోహణం కార్యక్రమాల్లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఆలయానికి 120 ఏళ్ల చరిత్ర ఉందని, భద్రత కోసం సుమారుగా 2,000 మంది పోలీసు సిబ్బందిని మోహరింపచేసినట్లు తెలిపారు. పండుగ వేడుకలు సజావుగా సాగేలా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా షీ టీమ్స్, నేర నియంత్రణ విభాగాలు ప్రత్యేక నిఘా ఉంచుతున్నాయని సీపీ పేర్కొన్నారు. పలు జిల్లాల్లో నకిలీ డీఏపీ ఎరువుల విక్రయాల ఘటనల నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ శాఖ రైతులను హెచ్చరించింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి గోపి మాట్లాడుతూ, రైతులు కేవలం గుర్తింపు పొందిన డీలర్స్ వద్ద నుంచే ఎరువులను కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలని కోరారు. ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు, నిత్యావసర వస్తువుల చట్టం కింద నిందితులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. జిల్లా అధికారులు, టాస్క్ఫోర్స్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేయాలని, శాంపిల్స్ను సేకరించి అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు, ఉపనదుల వరద నీరు వచ్చి చేరడంతో భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 48 అడుగులకు చేరి ప్రవాహ ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం సుమారుగా 12 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలంటూ సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు స్పష్టం చేశారు. టీసీఎంఎఫ్సీ ద్వారా అందిస్తున్న కుట్టు మిషన్లు, చిన్న తరహా వ్యాపార యూనిట్లు, డ్రైవర్ సాధికారత పథకాలను అర్హులైన క్రైస్తవ మైనార్టీ మహిళలు, యువత సద్వినియోగం చేసుకోవాలంటూ కామారెడ్డి జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి డాక్టర్ శశికుమార్ పిలుపునిచ్చారు. దరఖాస్తులకు ఈరోజు ఆఖరు

0: తేదీ కావడంతో ఆసక్తి కల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ధృవపత్రాల హార్డ్ కాపీలను కలెక్టరేట్లో సమర్పించాలని కోరారు. రేషన్ కార్డు ఈకేవైసీ గడువును రాష్ట ప్రభుత్వం మరో నెల రోజుల పాటు అంటే ఆగస్టు 31 వరకు పొడిగించి లబ్దిదారులకు ఊరట కలిగించింది. వర్షాలు, ఎస్ఐఆర్ ప్రక్రియ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు ఒకేసారి 3 నెలల కోటా రేషన్ను పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. సనత్నగర్ టిమ్స్ హాస్పిటల్కి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి పేరును ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు అత్యున్నత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించేందుకు నిర్మించిన ఈ ఆసుపత్రిలో మే 1, 2026 నుంచి 1 నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా ఓపెన్ సేవలు మరియు ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తూర్పు విదర్భపై ఉన్న తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి పశ్చిమ విదర్భ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ మధ్యప్రదేశ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 2 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర వీడియోలు పోస్టు చేసినందుకు మెటా ఇండియా అధికారులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పీఎం కిసాన్ పథకాన్ని 2031 వరకు కొనసాగించాలంటూ నిర్ణయించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

కోహ్లీ సినిమా కోసం సుభాషిణి అనిరుద్ధ్ రవిచందర్ పాడిన పాట అది. అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం, కృష్ణకాంత రచన. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి సిద్ శ్రీరామ్, నూతన మోహన్ పాడిన పాట హిట్ 3 సినిమా కోసం. సంగీతం మిక్కీజే మేయర్, సాహిత్యం కృష్ణకాంత్.

0: ఉన్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. దిల్ రుబా సినిమా కోసం శ్యామ్ సిఎస్ పాడిన పాట, ఆయన మ్యూజిక్ కూడా కంపోజ్ చేశారు. భాస్కర్ భట్ల రవికుమార్ రచన.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: థమన్ ఎస్ఎస్ మ్యూజిక్ కంపోజిషన్లో కృష్ణకాంత్ పాడిన పాట సిద్ శ్రీరామ్ గానం. తెలుసు కదా సినిమా కోసం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: మాటైనా
3: పాటైనా
2: ఏదో

0: రమణగోగుల మధుప్రియ పాడిన పాట సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసం భాస్కర్ భట్ల రవికుమార్ రచన, బీఎంసీ స్టూడియో సంగీతం.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సింగిల్ సినిమా కోసం యాజీ నిజార్ పాడిన పాట విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్, శ్రీమణి సాహిత్యం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు

0: అబ్బా ఇంకొచ్చేసి ఉంటే బాగుండేది.
1: డిసప్పాయింట్ అవ్వకండి నీరా గారు, మనం స్టార్ట్ చేద్దాం.
2: ఆఫ్ కోర్స్ రాబిన్.
3: మ్యూజిక్ స్టార్ట్.
4: రాబిన్హుడ్ సినిమా కోసం అనురాగ్ కులకర్ణి, నీతి మోహన్ పాడిన పాట, చంద్రబాబు సాహిత్యం, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. మిరాయి సినిమా కోసం అర్మాన్ మాలిక్ పడిన వండర్ఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. కృష్ణకాంత్ రచన, గౌరవహరి సంగీతం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథంతో పాటు పీఎం కిసాన్ పథకం కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో భారత్ నిరంతరం మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్ ప్రీతి పవార్ మహిళల 54 కిలోల విభాగంలో ఫైనల్స్లోకి ప్రవేశించారు. గుజరాత్, మధ్య మహారాష్ట్రలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ది కోసం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 570 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పథకానికి ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యంతో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను కలిగి ఉండేలా, 5000 మెగావాట్ల సామర్థ్యమున్న నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్దికి సంబంధించినది ఈ పథకమని చెప్పారు. దీనికోసం అదనంగా ఎలాంటి భూసేకరణ అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న జలాశయాలు, కాలువలు, పారిశ్రామిక చెరువులను ఉత్పాదక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ పథకం 5 ఏళ్లపాటు అమలులో ఉంటుందని చెప్పారు.
2: सोलर कैपेसिटी पर कैपिटा के हिसाब से देखें तो वर्ल्ड हाईएस्ट देश में लगी है. वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है. आज 102 गीगावाट यानी 1,00,000 मेगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में.
1: 84,000 కోట్ల రూపాయల ఆమోదిత వ్యయంతో జాతీయ సముద్ర తీర అన్వేషణ పథకం సముద్ర మంథన్కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకాన్ని కొనసాగిస్తారని వైష్ణవ్ తెలిపారు. అలాగే పీఎం కిసాన్ పథకాన్ని 2031 వరకు కొనసాగించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. ఈ 5 ఏళ్ల కాలానికి గాను ఈ పథకం కోసం 3.15 లక్షల

కోట్ల రూపాయలు కేటాయించారు. రైతుల శ్రేయస్సే దేశ శ్రేయస్సుకు పునాది అనే ప్రభుత్వ నిబద్ధతను ఈ ఆమోదం పునరుద్ఘాటిస్తుందని వైష్ణవ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 23 విడతల ద్వారా 4.47 లక్షల కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసినట్టు వైష్ణవ్ తెలిపారు. పీఎం కిసాన్ పథకం కింద అందుతున్న ఈ సహాయం రైతులు విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల, వ్యవసాయ యంత్రాలు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం సకాలంలో పెట్టుబడులు పెట్టుకోవడానికి దోహదపడిందని ఆయన చెప్పారు. ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో భారత్ నిరంతరం మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు లోక్సభలో చెప్పారు. ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల పరిరక్షణ దళాలకు భారత్ విశేష సహకారం అందిస్తోందని, ఇప్పటి వరకు 50కి పైగా మిషన్లలో దాదాపు 3 లక్షల మంది భారతీయ శాంతి భద్రతల సిబ్బంది సేవలందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం 9 క్రియాశీల మిషన్లలో 9200 మంది భారత జవాన్లు పనిచేస్తున్నారని అన్నారు. భారత్ ఇప్పటివరకు 8 సార్లు యుఎన్ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా పనిచేసిందని, 2028-29 కాలానికి గాను తదుపరి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించిందని చెప్పారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా సంక్షోభాల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గాలని స్పష్టం చేస్తూ ఆయన, ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందని పేర్కొన్నారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఆయుష్ మంత్రిత్వశాఖ, ఇండియా ఏఐ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. సాంప్రదాయ వైద్యంలో పరిశోధనలు, డిజిటల్ ఆరోగ్యం, సామర్థ్య పెంపుదల ఆవిష్కరణలను బలోపేతం చేయడానికి ఉద్భవిస్తున్న సాంకేతికతలను ఉపయోగించుకోవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని ఆయుష్ మంత్రిత్వశాఖ తెలిపింది. పరిశోధనలు, మూలికా మొక్కలు, ఔషధ పాలనతో సహా కీలకమైన ఆయుష్ రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని ఈ భాగస్వామ్యం వేగవంతం చేస్తుందని, అలాగే సాంకేతికతతో కూడిన భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఆయుష్ ఆవరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుందని పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్లో భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో 5,600 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో అభివృద్ది చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం సంవత్సరానికి 6 మిలియన్ల మంది ప్రయాణికులను నిర్వహించడానికి రూపకల్పన చేయబడింది. ఈ విమానాశ్రయం ఈ ప్రాంతంలో విమాన కనెక్టివిటీని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు గణనీయమైన ఊపునిస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో అభివృద్ది చేస్తున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని కర్ణాటకలో అనేక అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో అభ్యంతరకరమైన మార్ఫింగ్ చేసిన కంటెంట్ను వైరల్ చేసినందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, మెటా ఇండియా అధికారులు పలు సామాజిక మాధ్యమ ఖాతాదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ సోషల్ మీడియా విభాగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైందని, ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోందని సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. ఈ విషయమై తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఆకాశవాణితో మాట్లాడుతూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ డిమాండ్ చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరిట దూషణలు, వ్యక్తిత్వ హననాన్ని సమర్థించలేమన్నారు. చట్టానికి వ్యక్తులు, రాజకీయ పార్టీలు, డిజిటల్ వేదికలు ఎవరూ కూడా అతీతులు కాదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. గ్లాస్కోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్ ప్రీతి పవార్ మహిళల 54 కేజీల విభాగంలో ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో జాంబియాకు చెందిన క్యాథరిన్ మ్యాపేపై 5-0 పాయింట్ల తేడాతో ప్రీతి ఘన విజయం సాధించారు. రేపు జరగబోయే ఫైనల్లో ఆమె కెనడాకు చెందిన

0: స్కార్లెట్ డెల్గాటోతో తలపడతారు. 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశం ఇప్పటివరకు 3 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలు గెలుచుకుంది. గుజరాత్, మధ్య మహారాష్ట్రల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, తూర్పు రాజస్థాన్, కర్ణాటక, కేరళ, మాహే, పంజాబ్, పశ్చిమ మధ్యప్రదేశ్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో రాబోయే 3 నుండి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. రాబోయే 2 నుండి 3 రోజుల్లో ఈశాన్య భారతం, పంజాబ్, కొంకణ్, గోవా, ఒడిశా, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, లక్షద్వీప్, తెలంగాణ, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈశాన్య భారతదేశం, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని భావిస్తున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథంతో పాటు పీఎం కిసాన్ పథకం కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో భారత్ నిరంతరం మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్ ప్రీతి పవర్ మహిళల 54 కిలోల విభాగంలో ఫైనల్స్లోకి ప్రవేశించారు. గుజరాత్, మధ్య మహారాష్ట్రల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది మన చట్టం. అడ్వకేట్తో సమస్య వస్తే ప్రముఖ న్యాయవాది, తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన అడ్వకేట్ వల్ల సమస్య వస్తే ఏం చేయాలి అనే అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది, గవర్నమెంట్ లీడర్, బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అనంతసేన్ రెడ్డి గారు.
1: నమస్తే అండి.
0: చట్టపరమైన సమస్య వస్తే ఒక అడ్వకేట్ ద్వారా కోర్టుని అప్రోచ్ అవుతుంటారు. ఈ అడ్వకేట్ ద్వారా వెళ్ళేటప్పుడు, అంటే సరైన ఆర్థిక స్తోమత లేదు అనుకున్నప్పుడు, ఎవరైనా అడ్వకేట్ని సర్వీసెస్ని ఫ్రీగా పొందాలంటే ఏం చేయాలంటారు?
1: అడ్వకేట్ సర్వీసెస్ ఆర్థిక స్తోమత లేనటువంటి క్లయింట్లు ఫ్రీగా పొందాలంటే లీగల్ సర్వీసెస్ అథారిటీని అప్రోచ్ అయ్యి వారు అర్జీ పెట్టుకుంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ను లీగల్ సర్వీసెస్ అథారిటీ అపాయింట్ చేసి ఈ క్లయింట్ యొక్క కేసును వాదించే విధంగా వారు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ను పంపిస్తారు.
0: అలా అడ్వకేట్ గా వీరి తరఫు నుంచి కోర్టులో వాదించే వాళ్ళకి పేమెంట్ ఎవరిస్తారు?
1: ప్రతి జిల్లాకు ఒక లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది. లీగల్ సర్వీసెస్ అథారిటీలో కొంత డబ్బు ఉంటుంది, అంటే కాస్ట్ల రూపేణ జమకూరినటువంటి డబ్బు ప్లస్ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి డబ్బు. ఆ డబ్బులోంచి నామినల్ ఫీ అడ్వకేట్ రెమ్యునరేషన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అడ్వకేట్ పే చేస్తుంది.
0: అంటే మన కేసు కంటూ ఏదైతే అడ్వకేట్ నియమింపబడ్డాడో వాళ్ళకి నామమాత్రంగా అయినా కొద్దో గొప్ప ఫీజ్ అనేది గవర్నమెంట్ ద్వారానే చెల్లింపబడుతుంది. అనంతసేన్ రెడ్డి గారు, కొన్ని సమస్యలు కంచే చేయను వేస్తే అన్న సందాన కొన్ని చోట్ల అడ్వకేట్ని

0: డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వడం కానీ, వాళ్ళు చెప్పిన ఫీజు అన్ని ఇచ్చిన తర్వాత కూడా కేవలము ఒక అడ్వకేట్ నిర్లక్ష్యం వల్లనో లేదంటే తప్పుదారి పట్టించడం వల్లనో నష్టం జరిగినట్లయితే, అది అడ్వకేట్ ద్వారా అడ్వకేట్ చేసిన తప్పు వల్లే నాకు ఈ నష్టం జరిగింది అని భావిస్తే ఆ వ్యక్తి ఏం చేయాలంటారు?
1: అడ్వకేట్ ద్వారా క్లయింట్కు నష్టం జరిగితే 1961 అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారంగా బార్ కౌన్సిల్స్ ఏర్పాటైనాయి. బార్ కౌన్సిల్ ఆ పర్టికులర్ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బార్ కౌన్సిల్ కు అప్రోచ్ అయ్యి అక్కడ బార్ కౌన్సిల్కు కంప్లైంట్ ఇస్తే, మరి ఆ కంప్లైంట్ వారు ప్రొసీజర్ ప్రకారంగా క్లయింట్ దగ్గర నుంచి తీసుకొని మొట్టమొదటి చర్యగా అడ్వకేట్ ఎక్స్ప్లెనేషన్ గురించి నోటీస్ పంపిస్తారండి. 15 డేస్ టైం పెడతారు. అడ్వకేట్ కామెంట్స్ వచ్చిన తర్వాత బార్ కౌన్సిల్ జనరల్ బాడీ మీటింగ్లో 25 మెంబర్స్ జనరల్ బాడీ ఉంటుంది ప్రతి రాష్ట్రానికి. జనరల్ బాడీ మీటింగ్లో ఎజెండా ప్రకారంగా ఈ కేసెస్ అన్ని లిస్ట్ చేసి అక్కడ బార్ కౌన్సిల్లో డిస్కస్ చేసిన తర్వాత ఇది ఫిట్ కేసు డిసిప్లినరీ కమిటీకి పంపించాలి, ప్లస్ ప్రాథమిక విచారణ చేసి ఇందులో సాక్ష్యాలు ఉన్నాయని నిర్ధారణ చేసుకున్న తర్వాత బార్ కౌన్సిల్ వారు డిసిప్లినరీ కమిటీ, క్రమశిక్షణ కమిటీ ఉంటుంది, అక్కడికి రిఫర్ చేస్తారండి.
0: అనంతశయన్ రెడ్డి గారు, మామూలుగా ప్రతి కోర్టులో ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది, మీ బార్ కౌన్సిల్ ఎక్కడ ఉంటుందండి?
1: బార్ కౌన్సిల్ హైకోర్టు ప్రెమిసెస్ లో తెలంగాణ రాష్ట్రంలో ఉందండి. ప్రతి రాష్ట్రానికి ఒక బార్ కౌన్సిల్ ఉంటుంది. సాధారణంగా ఎక్కడైతే ఉన్నత న్యాయస్థానం ఆ రాష్ట్రానికి ఉంటుందో అక్కడనే బార్ కౌన్సిల్ ఉంటుంది.
0: ఈ బార్ అసోసియేషన్ వేరు, బార్ కౌన్సిల్ వేరు.
1: ప్రజల అపోహలో ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో 110 బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. బార్ అసోసియేషన్స్ ఎలా ఉంటాయంటే ప్రతి కోర్టుకు ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు, ఆ పర్టికులర్ కోర్టులో ప్రాక్టీస్ చేసే న్యాయవాదుల సమూహం అంతా ఒక్క దగ్గర చేరి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ రాష్ట్రం యొక్క బార్ కౌన్సిల్ రికగ్నైజ్ చేస్తే అది బార్ అసోసియేషన్ అవుతుంది. ప్రతి కోర్టులో, ఉదాహరణకి రంగారెడ్డి జిల్లా కోర్టు ఉంది, ఎల్బీనగర్ లో మెయిన్ కోర్టు ఉంటుంది, అక్కడ ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ ఉంది, కుషాయిగూడలో ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. ముఫసిల్ కోర్ట్స్లో వికారాబాద్ ఉంది, వికారాబాద్ లో ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం దాదాపు 110 బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. బార్ కౌన్సిల్ అనేది రాష్ట్రానికి ఒకటే ఉంటుంది. బార్ కౌన్సిల్ ఏమో ఒక చట్టబద్దమైనటువంటి సంస్థ, 1961 అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారంగా ఏర్పడ్డటువంటి సంస్థ. బార్ అసోసియేషన్ ఏమో సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా ఏర్పడ్డటువంటి అసోసియేషన్.
0: మనం ఏదో ఒక కేసులో అడ్వకేట్ దగ్గర వెళ్ళినప్పుడు అడ్వకేట్ ద్వారా మనకు నష్టం జరిగింది, ఆయన నిర్లక్ష్యం వల్లనో అతని చర్యల వల్లనో అనిపించినప్పుడు కంప్లైంట్ ఇస్తే, మీరు చెప్పినట్టు ఆ కంప్లైంట్ ఆ కౌన్సిల్ మెంబర్లో ఉండే జనరల్ బాడీ మీటింగ్ లో పెట్టి ఆ లిస్ట్ అయిన కంప్లైంట్స్ అన్నింటినీ ఒకటి తర్వాత ఒకటి పరిశీలించి ఇది సహేతుకంగా ఉంది, ఇది డిసిప్లినరీ కమిటీకి రెఫర్ చేయవలసిన అవసరం ఉంది అన్నప్పుడు ఆ కేసును డిసిప్లినరీ కమిటీకి రెఫర్ చేస్తా.
1: అవునండి.
0: ఆ డిసిప్లినరీ కమిటీ ఏం చేస్తుందండి?
1: డిసిప్లినరీ కమిటీకి ఈ కేసు రిఫర్ చేయగానే డిసిప్లినరీ కమిటీలో 3 సభ్యులు ఉంటారండి. సీనియర్ బార్ కౌన్సిల్ మెంబర్ చైర్మన్ గా ఉంటాడు, ఇంకొక బార్ కౌన్సిల్ మెంబర్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది డిసిప్లినరీ కమిటీ ఉంటాడు, తర్వాత ఇంకొక కోఆప్టెడ్ మెంబర్ ఉంటారు. ఈ డిసిప్లినరీ కమిటీ ఇమీడియట్ గా అడ్వకేట్ కు నోటీస్ ఇష్యూ చేస్తుంది. నోటీస్ ఇష్యూ చేసి ఒక 15 రోజుల గడువు పెడుతుంది. 15 రోజుల లోపల వారు డిసిప్లినరీ కమిటీ ముందు అపియర్ అయ్యి వారు సమాధానం చెప్పుకోవాలి.
0: అంటే ఆ కంప్లైంట్ కి సంబంధించిన కంటెంట్స్, అంటే ఏమైతే వారిపైన అభియోగం మోపబడిందో దానికి ఒక రకమైన రిప్లై సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాధానం అందిన తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది?
1: ఆ సమాధానము అందిన తర్వాత కంప్లైంట్ తో జతపరిచినటువంటి సాక్ష్యాలు, రిప్లైతో జతపరిచినటువంటి సాక్ష్యాలన్నీ పరిశీలించి ఒకవేళ చట్టబద్దంగా కంప్లైనెంట్ ను తర్వాత రెస్పాండెంట్ ను ఇద్దరిని అడుగుతాం, ఇంకేమైనా సాక్ష్యం ఉందా, బోన్లో ఎక్కి సాక్ష్యం ఏమైనా ఇవ్వాల్సిన అవసరం ఉంది అనుకుంటే బోన్లో వాళ్ళ ఓత్ పైన సాక్ష్యం తీసుకుని రికార్డ్ చేసిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసి నిర్ణయం ప్రకటిస్తాం.
0: అంటే ఒక విధంగా చెప్పాలంటే కోర్టులో జరిగే పద్ధతిలానే ఉంటుందేమో.
1: క్వాసి జ్యుడిషియల్ అథారిటీ అండి. సివిల్ కోర్టులో ఏ విధంగా ప్రొసీజర్ ఉందో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ ఫాలో అవుతాం డిసిప్లినరీ కమిటీలో.
0: మామూలుగానే చట్టపరమైన అవగాహన లేకనే ఒక అడ్వకేట్ ని మనం ఎంగేజ్ చేసి మన కేసును పోరాడడానికి ప్రయత్నం చేస్తారు చాలా మటుకు.
1: అవును.
0: ఇలా అడ్వకేట్ ద్వారా ఇబ్బంది పడి మోసానికి గురయ్యో లేదంటే నష్టపోయి

0: తిరిగి మళ్ళీ ఈ క్వాజీ జ్యుడిషియల్ అథారిటీగా ఉన్న ఈ డిసిప్లినరీ కమిటీలో, బార్ కౌన్సిల్లో ఉండే డిసిప్లినరీ కమిటీలో తన కేసుని వాదించి నిరూపించుకోవడానికి కావలసినంత చట్టపరమైన జ్ఞానం ఉండకపోవచ్చు, లీగల్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఎవరినైనా సహాయకుడు అంటే ఒక అడ్వకేట్ ని తమ కేసుని, తనకు జరిగిన నష్టాన్ని క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ అనే డిసిప్లినరీ కమిటీకి చెప్పుకోవడానికి, పెట్టుకోవడానికి వెసులుబాటుగా ఉంటుందా?
1: ఎస్ అండి, క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ డిసిప్లినరీ కమిటీ ఇట్ యాక్ట్స్ లైక్ ఎ సివిల్ కోర్ట్ అండి. సివిల్ కోర్ట్ లో ఏదైతే ప్రొసీజర్ ఉందో సేమ్ ప్రొసీజర్ డిసిప్లినరీ కమిటీ ముందు ఉంటుంది. అడ్వకేట్ ను క్లయింట్ అవేర్నెస్ లేనటువంటి క్లయింట్ ఎంగేజ్ చేసుకోవచ్చు. బోత్ సైడ్స్, ఈవెన్ అడ్వకేట్ కూడా తను సొంతగా వాదించుకోలేని పరిస్థితుల్లో ఆయన కూడా రెస్పాండెంట్ ఎవరి పేరు మీద అయితే అభియోగాలు ఉంటాయో ఆ అడ్వకేట్ కూడా ఒక అడ్వకేట్ ను పెట్టుకుని వాదించుకోవచ్చు. సేమ్ సివిల్ కోర్ట్ ప్రొసీజర్, పిటిషనర్ అండ్ రెస్పాండెంట్ బోత్ సైడ్స్ కెన్ ఎంగేజ్ అడ్వకేట్ అండి. స్తోమత లేనటువంటి పిటిషనర్స్ కు బార్ కౌన్సిల్ తరఫున లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కూడా మేము అక్కడ బార్ కౌన్సిల్లో ఏర్పాటు చేస్తారండి. ఒకవేళ నాకు స్తోమత లేదు, నేను అడ్వకేట్ ను పెట్టుకోలేను, నాకు అడ్వకేట్ సహాయం కావాలి అని సెక్రటరీ గారికి అర్జీ పెట్టుకుంటే బార్ కౌన్సిల్లో ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు, అందులో నుంచి ఒక అడ్వకేట్ కు ఈ కేసు ఇంట్రెస్ట్ చేస్తాం.
0: అడ్వకేట్ అనంతసేన్ రెడ్డి గారు, ఇలా కేసు పూర్వాపరాలు విచారించి ఇరుపక్షాల సాక్ష్యాలను గమనించి వారి ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత క్వాజీ జ్యుడిషియల్ అథారిటీగా ఉన్న ఈ డిసిప్లినరీ కమిటీ, బార్ కౌన్సిల్ డిసిప్లినరీ కమిటీ ఏ రకమైన తీర్పును ఇచ్చి ఈ కంప్లైంట్కి సహాయం చేయగలదు?
1: డిసిప్లినరీ కమిటీ ప్రొసీడింగ్స్ అంతా అయిపోయిన తర్వాత, విచారణ జరిగిన తర్వాత అడ్వకేట్ ఇక్కడ తప్పు ఉన్నది, మరి అడ్వకేట్ క్లయింట్ కు మోసం చేసిండు, సెక్షన్ 35 ఆఫ్ అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారంగా ప్రొఫెషనల్ మిస్కండక్ట్ తన క్లయింట్ పట్ల అడ్వకేట్ చేసిండు అని నిర్ధారణ అయిన తర్వాత అడ్వకేట్ ను టెంపరీగా బార్ కౌన్సిల్ రోల్స్ నుంచి ప్రాక్టీస్ చేయకుండా సస్పెండ్ చేసే అధికారము డిసిప్లినరీ కమిటీకి ఉంది. అది 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, పర్మనెంట్ రిమూవల్ ఫ్రమ్ ది రోల్స్ ఆఫ్ బార్ కౌన్సిల్ కూడా చేయొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది గ్రావిటీ, అంటే ఎంత నష్టం జరిగిందో దాన్ని బట్టి డిసిప్లినరీ కమిటీ డిసైడ్ చేస్తుంది.
0: అంటే ఆ జరిగిన నష్టం యొక్క తీవ్రతను పరిగణలోకి తీసుకుని పనిష్మెంట్ అంటే ఇవ్వడం జరుగుతుంది.
1: ఎస్,
0: అలా డిసిప్లినరీ కమిటీ ఇచ్చిన తీర్పుని ఆధారం చేసుకుని వారికి జరిగిన నష్టానికి గాను డామేజెస్ దావా వేయడానికి ఎక్కడికి వెళ్లాలంటారు? బార్ కౌన్సిలే డామేజెస్ అవార్డు చేస్తుందా, లేదంటే ఇంకెక్కడికైనా వెళ్లాలా?
1: కొన్ని సందర్భాలలో విచారణ జరిగేటప్పుడు క్లయింట్ ప్రొడ్యూస్ చేస్తాడో ఆ ఎవిడెన్స్ ను పరిగణలోకి తీసుకుని డిసిప్లినరీ కమిటీయే కంపెన్సేషన్ అవార్డ్ చేసే అవకాశం ఉంటుంది. అడ్వకేట్ కు డైరెక్షన్ ఇచ్చి, నీ వల్ల నీ క్లయింట్ ఇంత నష్టపోయిండు కాబట్టి ఇంత అమౌంట్ అతనికి మీరు ఇవ్వాలని డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ పెద్ద అమౌంట్స్ ఉన్నాయనుకోండి, ఏ అమౌంట్ అయినా గానీ ఆర్డర్లోనే క్లయింట్ కు మీరు సివిల్ కోర్టుకు అప్రోచ్ అయ్యి డామేజెస్ దావా వేసుకోమని డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లా డిసిప్లినరీ కమిటీ అటువంటి డైరెక్షన్ ఇచ్చింది అనుకోండి, అక్కడ సూట్ నంబర్ అయిపోతుంది, అక్కడ 100% ఆ సూట్ కూడా గెలిచే అవకాశం ఉంటుంది, డామేజెస్ సూట్. కొన్ని సందర్భాలలో బార్ కౌన్సిలే కంపెన్సేషన్ అవార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ బార్ కౌన్సిల్ కంపెన్సేషన్ అవార్డ్ చేయలేని పక్షంలో, ఇది సహేతుకమైనటువంటి ఈ కంపెన్సేషన్ పొందే అవకాశం ఉన్నటువంటి కేసు ఉంది కాబట్టి సివిల్ కోర్టుకు ఎక్కడైతే జ్యూరిస్డిక్షన్ ఉందో అక్కడ సివిల్ కోర్టుకు వెళ్ళమని క్లయింట్ కు డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాలలో క్లయింట్ అక్కడ లోకల్ జ్యూరిస్డిక్షన్ ఎక్కడైతే జ్యూరిస్డిక్షన్ ఉందో ఆ క్లయింట్కు అక్కడ దావా వేస్తే అతను 100% దావా గెలిచే అవకాశం ఉంటుంది.
0: ఆల్రెడీ ఒక క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ వారు చేసిన చర్య పట్ల పూర్తిగా విచారణ జరిపి ఒక జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఆ తర్వాత డామేజెస్ అనేది ఎంత కావాలి అనేది నిర్ణయించుకుని కోర్టుకు పోయినట్లయితే ఆ కేసుని సివిల్ కోర్టు విచారించి వీరికి ఏ మేరకు నష్టం జరిగింది, ఏ మేరకు నష్టపరిహారం చెల్లించాలనేది
1: నిర్ణయింపబడుతుంది. అక్కడ కూడా మళ్ళీ ఎవిడెన్స్ సివిల్ కోర్టులో ఎవిడెన్స్ అంతా పొందుపరిచి అక్కడ మళ్ళీ అడ్వకేట్ కి నోటీస్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత అక్కడ నిర్ణయం తీసుకుంటాం.
0: కాబట్టి కంచే చేయని వేసిందని భయపడాల్సిన పని లేదు. న్యాయం జరిగేంత వరకు పోరాటం చేసే వెసులుబాటు చట్టంలో
1: ఉంది,
0: కాబట్టి దానికోసం కావలసిన పోరాటం చేయాల్సిన అవసరం కూడా ప్రజల పట్ల ఉంది.
1: ఎప్పుడు ఆ రాష్ట్ర బార్ కౌన్సిల్ మోసపోయినటువంటి క్లయింట్లకు అండగా ఉంటుంది. దాదాపు చాలా కంప్లైంట్లు బార్ కౌన్సిల్ కు వస్తాయి, ప్రతి 3 నెలలకు ఒక 100

0: నుంచి 150 కంప్లైంట్లు మేము విచారణ చేసి దాదాపు ఒక 20% కంప్లైంట్స్ డిసిప్లినరీ కమిటీస్ కు పంపించినాము. అక్కడ డీసీలో కూడా రిమూవ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అడ్వకేట్స్ ను రోల్స్ పైన నుంచి 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ కింద రిమూవ్ చేసిన సందర్భాలు కూడా చాలా.
1: కాబట్టి పోరాటం అనేది న్యాయం పొందేంత వరకు చేయాల్సిన అవసరం ఉంది.
0: ఎస్ అండి,
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అనంత్ సేన్ రెడ్డి గారు. నమస్కారం.
0: నమస్తే, థ్యాంక్ యూ.
2: ఇది మన చట్టం.

0: మీరింతవరకు అడ్వకేట్తో సమస్య వస్తే ఇది మన చట్టం కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంత సేన్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: सेना राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: आकाशवाणी विविध भारती केंद्र ఉదిత్ నారాయణ్ ప్రసన్న పాడిన పాట వినండి. చిరునవ్వుతో సినిమా కోసం భువనచంద్ర సాహిత్యం, మణిశర్మ సంగీతం. పాటతో ప్రయాణం వింటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట క్రిమినల్ సినిమా నుంచి. ఎంఎం కిరవాణి మ్యూజిక్ కంపోజిషన్లో శ్రీమండల సీతారామ శాస్త్రి రచన.
1: అబ్ గరీబో కి జాయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు

0: 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ನಿಮ್ಮ ತಂದಿರ ತಕ್ಕ
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: పాటతో ప్రయాణించినారు.

0: gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పాటతో ప్రయాణం వింటున్నారు విత్ యువర్ ఆర్జీ నాగ్. సి నారాయణ రెడ్డి రాసిన పాట, ఎస్పి శైలజ పాడిన పాట, సూత్రధారులు సినిమా కోసం కేవీ మహాదేవన్ సంగీతం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం సూర్య సరోవర్ యోజన రూపకల్పన చేశారు. ఇందుకోసం 5,070 కోట్ల రూపాయలు కేటాయించారు. 2030-31 వరకు పీఎం కిసాన్ పథకం కొనసాగించేందుకు కూడా కేబినెట్ సమ్మతించింది. తెలంగాణలో ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించే గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి పొడిగించింది. ఈ గడువును 10 ఆగస్టు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ ప్రక్రియ ప్రారంభమైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తహసీల్దార్ మీసేవా కేంద్రాల్లో ఫ్యామిలీ ధ్రువపత్రాలు ఇస్తారని ఆయన తెలిపారు. కుటుంబ సమాచారం, సభ్యుల వివరాలతో సర్టిఫికెట్ జారీ చేస్తారని వెల్లడించారు. ఫ్యామిలీ సర్టిఫికెట్ అన్ని చోట్ల చెల్లుతుందని స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టెండర్ల ప్రక్రియ మొదలైందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆగస్టు చివరి వారంలో క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణాలకు శ్రీకారం చుడతామన్నారు. క్యూర్ ఇందిరమ్మ ఇళ్లకు 10 ఆగస్టులోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సనత్ నగర్ టీమ్స్కు మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి పేరు పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్గా ఖరారు చేసింది. మర్రి చెన్నారెడ్డి చేసిన సేవలకు గాను ఆయన పేరును పెట్టినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 15 నుండి 23 వరకు శ్రీవారి సారకట్ల బ్రహ్మోత్సవాలు, అలాగే అక్టోబర్ 12 నుండి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా 2 నుండి 4 వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని పోలీసు శాఖ తెలియజేసింది. ఆలయ పరిసరాల్లోని 2 కిలోమీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు వర్తిస్తాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పౌరులపై జరుగుతున్న అరాచకాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. అక్కడ పరిస్థితులను అంతర్జాతీయ సమాజం పరిశీలించి పాకిస్తాన్ను జవాబుదారీగా చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి డిమాండ్ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం గోదావరి నది నీటిమట్టం 48 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట, యూసుఫ్గూడ, సనత్ నగర్, బోరబండ మధురాగనగర్, కృష్ణానగర్, ఫిలింనగర్, పంజగుట్ట, ఎర్రగడ్డ ప్రాంతాల్లో వర్షం పడింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HVD

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మీట్ ద స్టార్. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత, సినీ విమర్శకులు శ్రీ మామిడి హరికృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త వేణు ఉడుగుల గారు.
1: మనిషి జీవితం ఒక వాక్యం అయితే, కవి జీవితం ఒక అసంపూర్ణ వాక్యం. అది ఎప్పటికీ పూర్తి కాదు, ఎందుకంటే ప్రతి అనుభవం తర్వాత ఆ వాక్యం మళ్ళీ మొదలవుతుంది. కవి రాసేది కేవలం పదాలు కాదు, తనలో మిగిలిపోయిన నిశ్శబ్దానికి ఒక ఆకారం. ఈరోజు మనతో ఉన్న అతిథి ఆ నిశ్శబ్దాన్ని పదాలుగా మార్చిన వ్యక్తి, తన ఒంటరితనాన్ని సమాజపు జ్ఞాపకంగా మలిచిన కవి, ఇటీవల పంపకవి జాతీయ పురస్కారం అందుకున్న ప్రముఖ కవి, రచయిత, బ్యూరోక్రాట్, సినీ విమర్శకుడు, ఇంకా చెప్పాలి అంటే అతను ఒక సినిమా ఉద్యమకారుడు. అతనే డాక్టర్ మామిడి హరికృష్ణ గారు. హరికృష్ణ గారు,
2: నమస్తే తమ్ముడు.
1: ఆల్ ఇండియా రేడియో వేదికపైకి స్వాగతం.
2: థ్యాంక్ యూ సో మచ్.
1: మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు రావటము చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను.
2: నాకు కూడా సంతోషం తమ్ముడు, ఎందుకంటే నువ్వు అద్భుతమైన డైరెక్టర్వి. దట్టు ఈ నేల విలువ తెలిసిన వాడివి, ఈ మట్టి విలువ తెలిసిన వాడివి. తెలంగాణ జాతి గుండె చప్పుడు ప్రతి క్షణం నువ్వు అనుభూతి చెందుతున్న వాడివి, అనుభవిస్తున్న వాడివి. వాటిని అంతటితో ఆపకుండా కవితల్లో, అలాగే సినిమాల్లోకి కూడా ట్రాన్స్లేట్ చేసే ఆ మార్మిక రహస్యం తెలిసిన వాడివి. సో అలాంటప్పుడు నాకు నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నట్టే నాకు కూడా టోటల్లీ ఎగ్జైటింగ్.
1: థ్యాంక్ యూ అన్న. మొదటి ప్రశ్న అన్న, పంపకవి జాతీయ పురస్కారం అందుకున్న ఈ క్షణంలో ఏమనిపించింది మీ లోపల?
2: ఒకటి, తెలంగాణ గుర్తొచ్చింది, తెలంగాణ మదిలకొచ్చింది, తెలంగాణనే నిలబడింది. ఇంకేం లేదు, ఇక వేరేది ఏం లేదు. ఎందుకంటే తెలంగాణ ఈజ్ అన్ఎక్స్ప్లోర్డ్ జోన్ ఫర్ సో మెనీ లాంగ్ ఇయర్స్, అన్ని రంగాలలో కూడా, అంటే వేరువేరు కారణాల వల్ల. 1948 తర్వాత, 1952 హైదరాబాద్ స్టేట్ ఉన్న తర్వాత, 1956లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో విలీనమైపోయి తన అస్తిత్వాన్ని కోల్పోయిందో, అప్పటి నుంచి ఉన్న ఒక తన్లాట, ఒక సామూహిక తన్లాట నా గొంతులో ఎప్పుడు ఉంటుంది. అది నాతో పాటు ప్రవహిస్తూ వచ్చింది, పయనిస్తూ వచ్చింది అది. సో ఆ తన్లాటలోంచి ఏంటంటే ఒక ఆలోచన, ఈచ్ అండ్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ టు బి ఎక్స్పోజ్డ్ అండ్ డ్యూ షేర్ రావాలి. దానికి తెలంగాణ తరపు నుంచి ఏదైతే కంట్రిబ్యూషన్ ఉందో ప్రతి రంగంలో, సాహిత్యమా, సంగీతమా, నృత్యమా, నాట్యమా, కళల, ప్రజాకళల, ఏదైనా అన్ని రంగాలలో కూడా తెలంగాణకు తగిన గుర్తింపు కానీ, గౌరవం కానీ, మర్యాద కానీ, ప్రశస్తి కానీ దానికి దక్కాల్సింది దక్కాలనేది ఒక అంతర్లీనంగా నాలో ఎప్పటికీ ఉండే ఒక అంశం. సో ఆ లెక్కన చూస్తే అది లేదు ఎక్కడ. దాదాపు 60 ఏళ్ల కాలం అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైన వరకు కానీ, తర్వాత మలిదశ ఉద్యమం మొదలైనప్పుడు కానీ, లేదా తెలంగాణ రాష్ట్ర అవతరణ ముందు కూడా తగినంత లేని పరిస్థితి మనందరం చవి చూసాం అది ప్రతి అంశంలో. సో అలాంటి సందర్భంలో వెతుకుతున్నప్పుడు ఒక అద్భుతం ఏం దొరికిందంటే, మనకు తెలుగు సాహిత్యం అనబడే ప్రధాన స్రవంతి తెలుగు సాహిత్యంలో ఒక అంశం ఏంటంటే ఆదికవి నన్నయ్య, శ్రీమదాంధ్ర మహాభారతము ఈ తొలి గ్రంథము తెలుగు సాహిత్యంలో. ఆ తెలుగు సాహిత్యంలో తొలి గ్రంథంలో తొలి రచయిత నన్నయ్య. ఆయన 11వ శతాబ్దానికి చెందినవాడు. ఆయన తర్వాత ఆది సభా పర్వాలు రెండు చేశాడు అనువాదం, ఆది అరణ్య పర్వం చేశాడు, సభా పర్వంలో సగభాగం చేశాడు. ఆ తర్వాత మిగతా భాగాలన్నింటినీ తిక్కన సోమయాజీ అండ్ ఎర్రాప్రగడ కంప్లీట్ చేశారు. ఇది మనం చిన్నప్పటి నుంచి కవిత్రయం అనే కాన్సెప్ట్ చదువుకుంటూ వచ్చిన విషయం. అయితే ఏమైందంటే, అసలు అంతకంటే ముందే తెలంగాణలో అద్భుతమైన కవులు విరాజిల్లీలు అనేది ఒక ఐ ఓపెనర్ అంశం. అది అంటే మనం చెప్పుకుంటూ వాళ్ళు రాసిన రచనల్ని చదువుకుంటూ వస్తున్నదే చరిత్ర అనుకుంటున్న టైంలో, అది కాదు, ఇంకొకటి ఉంది, అంతకు మించి ఉంది. ఈ చరిత్ర పురల్లో, ఈ మట్టి పురల్లో దాగిన అనర్ఘ రత్నం ఒకటి ఉంది, వాస్తవికతోటి ఉంది అన్నప్పుడు ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది కదా.
1: అవునవునవును,
2: ఆ ఫీలింగే కొనసాగింది.
1: ఎక్స్ట్రాడినరీ.
2: ఎందుకంటే దాంట్లో పంపన, ఇక్కడ ఏంటంటే పంపన 9వ శతాబ్దానికి చెందినవాడు, అంటే మనం చెప్పుకుంటున్న నన్నయ్య కంటే 200 సంవత్సరాల ముందు వాడు. అతను బోధన్ ప్రాంతంలో జన్మించాడు, కన్నడ ప్రాంతానికి వెళ్ళాడు, కన్నడంలో ఆదికవిగా అక్కడ అద్భుతమైన కావ్యాలు రాశాడు. అందులో ఒక కావ్యం విక్రమార్జున విజయం. ఆ విక్రమార్జున విజయం 1100 సంవత్సరాల నుంచి అది తెలుగులోకి రాలేదు, శ్రమ తర్వాత దాన్ని తెలుగులోకి తీసుకురా.

0: చేయగలిగాం.
1: సో ఈ సామాజిక నిర్ణయమే మిమ్మల్ని కవిగా మార్చిందా, లేకపోతే అనివార్యతే మిమ్మల్ని కవిగా మార్చిందా, లేదా ఇదిగే కాకుండా ఇంకేదైనా వ్యక్తిగత నిర్ణయం ఉందా?
0: అంటే రెండు అంశాలు. ఒక కవి ఎప్పుడైనా, నేననే కాదు ఏ కవి అయినా, రెండు అంశాల కోసం రాస్తాడు. ఒకటి సామూహిక స్వప్నాలని రాయడం, ఒకటి ఒక సామూహిక స్వరాన్ని తన అక్షరాల్లో లిఖించి మన ముందిస్తాడు. ఒకటి రెండవది తన వైయక్తిక అనుభవాలు, తన వైయక్తిక ఆలోచనలు ఏవైతే వాటిని సామాజికీకరించి విశ్వజనీనం చేసి ఇది నేను అని చెప్తాడు. అందుకని నా విషయంకి వస్తే నా విషయంలో రెండు జరిగాయి. ఒక సామూహిక స్వప్నాలని నా వాయిస్ నుంచి వినిపించడం ఒకవైపు, నాలో అంతర్గతంగా పెనవేసుకోవడం లేదా వెంపర్లాడినవి సంఘర్షణ పడ్డ అంశాలని కూడా కవిత్వీకరించి చెప్పడం ఉన్నాయి. సో దాంట్లో సబ్జెక్టివ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ ఉంటుంది. సో అందుకే కొన్ని సబ్జెక్టివ్ అనేసరికి ఏమవుతుందంటే, జనరల్ గా సబ్జెక్టు ఏ కవికైనా కూడా ప్రేమ అనేది కాన్సెప్ట్,
1: కరెక్ట్ కరెక్ట్,
0: లేదా ఎలిజీస్, రొమాంటిక్ పోయట్రీ అని ఉంటుంది, లేకపోతే ఎలిజీస్ అని ఉంటాయి,
1: కరెక్ట్.
0: సబ్జెక్టివ్ ఇవన్నీ, తన దగ్గర వాళ్ళు, తండ్రి తల్లి ఎవరైనా మరణిస్తేనో, తనను విడిపోతేనో, అప్పుడు ఎలిజీస్, అది కంప్లీట్ సబ్జెక్టివ్ పర్స్పెక్టివ్ లోంచి, తనలోని అంతర్గత అంశాల్లోంచి చెప్పడం.
1: అయితే మీరు చెప్తుంటే నాకు ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది.
0: చెప్పండి.
1: ఇప్పుడు మీ వైయక్తిక అనుభవం, సామాజిక బాధ్యత, లేదంటే రైట్ ఏ సాంగ్స్ట్, లేదంటే లవ్, ఇవి ఒక మనిషిగా మిమ్మల్ని ఎలా మలిచాయి అని మీరు అనుకుంటున్నారు?
0: ఇవే కదా ప్యాకేజ్ ఆఫ్ ఎమోషన్స్. నిజంగా చెప్పాలంటే ఒక ప్యాకేజ్ ఆఫ్ ఎమోషన్స్
1: అన్న.
0: తమ్ముడు,
1: మీ చిన్ననాటి జ్ఞాపకాల్లో ఈరోజు కూడా మీ కవిత్వాన్ని వెంటాడుతున్న ఒక ఇమేజ్, ఒక చిత్రం ఏంటి చెప్పండి?
0: చాలా ఉన్నాయి,
1: ఏం దాచుకోకుండా చెప్పండి.
0: ఏం దాచుకోకుండా, అన్సెన్సార్డ్, ఏం లేకుండా. నేను ఎందుకంటే నువ్వు తమ్ముడు, నువ్వు అడిగావు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గొప్ప జ్ఞాపకం ఏంటంటే, మా అమ్మ బాగా చదివారు తమ్ముడు, ఆమె నావెల్స్ బాగా చదివేది. మా నాన్న హనుమకొండకు వెళ్ళినప్పుడు, ఆయన డాక్టర్గా ఏదో పేషెంట్లను తీసుకెళ్ళినప్పుడు, తన లెవెల్లో కాంతి హనుమకొండ తీసుకెళ్ళేవాడు. తీసుకెళ్ళినప్పుడు వస్తూ అన్ని వీక్లీలు తీసుకొచ్చేవాడు. దాంట్లో చందమామ ఉండేది, ఆంధ్ర సచిత వారపత్రిక, ఆంధ్రప్రభ, ఇట్లా ఆంధ్ర పత్రిక కూడా వచ్చేది అప్పట్లో. అన్ని పత్రికలు తీసుకొచ్చి మా అమ్మ కోసం తీసుకొచ్చేవాడు ఆయన. అంటే మా ఫ్యామిలీస్లో మా అమ్మ ఒక్కతే చదువుకున్న ఆమె. ఆమె హనుమకొండ అమ్మాయి, టౌన్ అమ్మాయి, ఈయన ఊరు అబ్బాయి. కాకపోతే ఈయన ఏంటంటే అప్పుడు ఎంబీబీఎస్ లాగా డాక్టర్ కోర్స్ చదివిన అతను. మా నాన్న, మా తాత కూడా చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళది, బాగా రిచ్ ఫ్యామిలీ. మా ఈ తాత అంటే అమ్మ వాళ్ళ వైపు నుంచి తాతగారు చాలా పెద్ద ఫ్యామిలీ. ఆయన అప్పుడే హనుమకొండ టైలర్ స్ట్రీట్, అసలు టైలర్ స్ట్రీట్ పేరు రావడం కూడా మా తాత వాళ్ళ నుంచే మొదలైంది అది. అక్కడ టైలర్ స్ట్రీట్ అనేది ఫస్ట్ టైలర్ మార్ట్, టైలరింగ్ మెటీరియల్ అంతా దొరికే ఒక మార్ట్ని పెట్టడం అనేది ఫస్ట్ ప్రారంభించింది మా తాత వాళ్ళే. అంతకంటే దాని పక్కనే ఆయన సైకిల్ షాప్ ఉండేది. సో ఇది ఒక నేపథ్యం ఉంది తమ్ముడు. తర్వాత ఇటు మా నాన్న వాళ్ళ వైపు నుంచి ఈయన పెద్ద, చాలా బాగా భూములు జాగలు వ్యవసాయం చేశాడు. అంటే తన సంప్రదాయంగా వచ్చే కుల వృత్తికి బదులుగా ఆక్యుపేషనల్ షిఫ్ట్ చేశాడు ఆయన. అప్పట్లోనే చేసేసి వ్యవసాయం చేయడము, భారీ వ్యవసాయం. సో దాంతో ఆ ఇద్దరు పెద్ద వ్యవస్థలు కనుక చదువుకున్నాడు కనుక ఆ చదువుకున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. ఇది అయిపోయింది. అయితే మా అమ్మ కోసమే మా నాన్న ఇవన్నీ పుస్తకాలు తీసుకొచ్చినప్పుడు నాకు అద్భుతమైన జ్ఞాపకం ఫ్రేమ్. ఇప్పటికీ నాకు ఎక్కడైనా ఏదో సినిమాలలో కానీ ఎక్కడైనా కానీ అవసరమైతే ఈ సీన్ని పెట్టాలని నేను కోరుకుంటా. ఏంటంటే మా అమ్మ చదువుతుండేది ఇట్లా, నేను ఆ వెన్నుకి ఆనుకొని అటు తిరిగి, నేను చందమామ చదివేది, మా ఈ అమ్మ ఇటువైపు నుంచి ఆ ఎద్దనపూడు, మాదిరెడ్డి సులోచన, మైనంపాటి భాస్కర్ నవలలో ఆమె
1: చదువుతుంది.
0: అంటే రెండు వెన్నులు, అమ్మ పెద్ద ఉంటుంది, నేను చిన్నగా ఉంటాయి కదా, అమ్మ వెన్నే నాకు నా వెన్నుకు బేస్ అన్నట్టు. అది ఒక మంచి ఇమేజ్, ఒక అద్భుతమైన, ఒక గొప్ప ఇమేజ్, నేను ఎప్పుడు నాకు గుర్తుండిపోయే గొప్ప ఇమేజ్. ఇంకా రెండవది ఏంటంటే, సమ్మర్ హాలిడేస్లో నేను చేసే పని ఏంటంటే, అప్పుడు ఫాలాక్షిని డైరీ అని వచ్చేది, ఆంధ్ర పత్రికలో వచ్చేది అది. దాంట్లో ఏంటంటే ప్రపంచంలో జరిగే విశేషాలన్నీ ఆ ఒక్క పేజీలో చిన్న న్యూస్ ఐటమ్స్ లాగా అనలైజ్ చేస్తూ రాసేవాళ్ళు. ఒక మూడు నాలుగు ఐటమ్స్ ఇచ్చేవాళ్ళు, మాలతి చందూర్ వాళ్ళ క్వశ్చన్స్. సో ఇవన్నీ ఏం చేసేవాళ్ళంటే, ఇలాంటి కొంచెం అంటే ఫిక్షన్ కాకుండా నాన్ ఫిక్షన్ వరల్డ్ నాలెడ్జ్కి సంబంధించిన అంశాలు ఉంటాయి, వాటన్నిటినీ చించి పెట్టుకోవడమే.
1: అన్ని
0: పేపర్ కట్టింగ్స్ అది పెట్టుకోవడం, ఇది వీక్లీలో. ఇక డైలీ పేపర్లో అయితే దేని దానికే కేటగరైజ్ చేసి పెట్టుకోవడం. ఇప్పుడు ఎడిటోరియల్ పేజీలు అన్ని చూడకుంటున్నాయి, దాంట్లో ఏముందని చూడలేదు. ఈనాడు పేపర్లో ఎడిటోరియల్ పేజ్ అంటే చించి పక్కకు పెట్టుకోవడమే, ఆ పేజీ నిండా సండే సప్లిమెంట్ అంటే పక్కకు పెట్టుకోవడం. సండే సప్లిమెంట్ ఆ బ్లాక్ అండ్ వైట్ లే అప్పుడు అంతా ప్రింటింగ్, ఇప్పుడు కలర్ ప్రింటింగ్.

0: లేని టైం, దోస్ వర్ ద టైమ్స్. అంటే ఉదయం వచ్చిన తర్వాతే కలర్ ప్రింటింగ్స్ వచ్చాయి, ఉదయం పత్రిక వచ్చిన తర్వాత. సో అయితే ఆ వాటిని దేని దాన్ని కేటగరైజ్ చేసి పెట్టుకోవడం, స్పోర్ట్స్ అంతా ఒకవైపు, తర్వాత పొలిటికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అదొక వైపు సెపరేట్గా, తర్వాత మార్కెటింగ్ ఇకానమీకి సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే ఒకవైపు, ఇలా ఏ దానికి అవసరమైతే అడ్డదిడ్డంగా కట్ చేసి ఎంత మ్యాటర్ ఉంటే అంత మేరకు కట్ చేసి వాటన్నిటిని ఒక పేపర్లోనే, నాకు పెద్ద ఫోల్డర్లు గీడర్లు ఏం లేవు, ఆ పేపర్నే ఆ ఫోల్డ్ చేసి ఆ పేపర్లోనే మధ్యలో పెట్టేసి పైన స్కెచ్తో రాసుకునేది. ఆ స్కెచ్తో రాసుకునేది అంటే ఇకానమీ అని గురించి రాసుకునేది, ఇంకొకటి విమెన్ విమెన్ అచీవర్స్, విమెన్ అని ఉంటే విమెన్ ఇష్యూస్, ఏదో మహిళలకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటాయి కదా అలాంటి. హెల్త్ అయితే ఒక మళ్ళీ వేరే కేటగిరీ, ఆ సినిమా అయితే మళ్ళీ వేరే కేటగిరీ. సో ఇట్లా సినిమాల్లో కూడా అప్పుడప్పుడు ఏదైనా వచ్చింది, ఆస్కార్ అవార్డు గురించి అనుకో, వెంటనే ఆస్కార్ అవార్డు 1929 లో మొదలైంది, ఇది ఇట్లా మొదలైంది ఇట్లా, దాని గురించి కొంత చరిత్ర ఒక పేజ్ అని ఉండేది, ఒక హాఫ్ పేజ్ అని రాసేది. సో అది నాకు ఇన్ఫర్మేషన్ కదా.
1: సో ఈ సంఘటనలన్నీ మీరు కవిగా పుట్టడానికి అవును దోహదపడ్డాయని?
0: అవును, చాలా చాలా. ఎందుకంటే అదే టైంలో ఇప్పుడు కవిత్వం కూడా కదా, దాంట్లో కవిత్వం నోబెల్ ప్రైజ్ మెయిన్ గా నన్ను బాగా కవిత్వము ఈ స్థాయిలో రాయాలి ఇలా రాయాలి అనే దానికి ఫస్ట్ ఆలంబన ఏంటంటే నోబెల్ ప్రైజ్లు. నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆయన గురించి ఎవరైనా గానీ, సో వాళ్ళ గురించి కొంత బ్రీఫ్ గా రాస్తారు పేపర్ లో వస్తుంది, అది మంచిగా కట్ చేసి పెట్టుకునేవాడిని. అప్పుడు మనకి ఇంటర్నెట్లు ఇవేవి లేవు, పుస్తకాలు కూడా దొరకని పరిస్థితి, కానీ అట్లీస్ట్ నాకు ఆయన పేరు తెలిసేది, ఆ పేరు తెలిసేది, ఆ పేరు ఏ దేశం వాడు, ఆయన ఏం రాశాడు, దాన్ని బట్టి ఇంకా నాకు అన్వేషణ అంటే ఇది సరిపోదు నాకు. ఇక ఒక దాహం, దాహం అంటే దాహం, ఒక జ్ఞానార్తి అంటారు కదా, ఆ ఆర్తి క్రమంలో అది ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి నాకు షాయంపేటలో ఉండే చిన్న పరిధి నాకు సరిపోలే. నాకు అన్ని పుస్తకాలు వచ్చినా అంత ఇన్ఫర్మేషన్ వచ్చా సరిపోక హనుమకొండకు వచ్చిన తర్వాత లాల్ బహదూర్ కాలేజీలో జాయిన్ అయ్యాను. దాంట్లో నేను అత్యధిక కాలం గడిపింది నా కాలేజ్ లైఫ్ మొత్తం మీద లైబ్రరీలోనే. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను పోయి లైబ్రరీ క్లాసులు ఎప్పుడు వినేవాణ్ణి కాను, వెళ్ళి లైబ్రరీలో కూర్చొని.
1: ఫస్ట్ పోయం ఎప్పుడు రాసినారన్న?
0: ఫస్ట్ పోయం నాది ట్రాన్స్లేషన్ 8th క్లాసులో. మాకు స్కూల్ మ్యాగజైన్ ఉండేది, అప్పుడు ఆ స్కూల్ మ్యాగజైన్ పెట్టారు, అదొకటి, అది కూడా ఒక కారణం. అంటే నాకు కవిత్వం పట్ల సాహిత్యం పట్ల నేను రాయాలి, నేను చదువుకున్నది నాకు అధ్యయనం చేసింది నా లోపల ఇంకించుకున్న జ్ఞానమో సంపదో ఏదో ఉంది కదా, దాన్ని నేను వ్యక్తం చేయాలనే ఆలోచన మొట్టమొదటిసారిగా వచ్చింది మాత్రం మా స్కూల్ మ్యాగజైన్ కెరటం వల్ల. ఆ కెరటం అనే ఒక మ్యాగజైన్ ఉండేది, ఆ కెరటంలో నేను ఒక ఇంగ్లీషు కవితని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను.
1: మీరు అంటే తరచుగా రాయడం, అంటే కాన్స్టెంట్ గా రాయడం ఎప్పుడు స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచి రాస్తున్నా కూడా.
0: అవును,
1: ఒక పరిపక్వతతో కూడిన రైటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి?
0: నాకు ఇంటర్మీడియట్, కరెక్ట్ గా చెప్పాలంటే ఇంటర్మీడియట్, ఎందుకంటే నాకు మెయిన్ గా నాకు మొదటి నుంచి కూడా పెద్ద ఫ్రెండ్స్ లేరు, ఎందుకో లేరు, కుదరలే. నాకు ఒకటి ఏమనిపించేది అంటే నేను ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐ కెన్ ఫైండ్ మైసెల్ఫ్ వైల్ రీడింగ్ ద బుక్స్ అండ్ ఎమాంగ్ ద బుక్స్. సో నాకు మనుషుల మధ్య కంటే నాకు పుస్తకాల మధ్య ఆ కాల్పనిక ప్రపంచం, ఎప్పుడు విభూతి భూషణ బందోపాధ్యాయ, ఎప్పుడు తగలి శివశంకర పిల్లై, సో ఆ చెమ్మి నాకు రొయ్యలు అనే తెలుగు ఆ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ, నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళ పుస్తకాలు, నవలలు, ఎక్కడిది శాంతినాథ విరించి అని ఉంటుంది, ముక్తి అని ఉంటుంది ఒకటి తెలుగులో, ఇవన్నీ ఫస్ట్ తెలుగులోనే మొదలైనవి, అవి చదువుతుంటే అదొక కాల్పనిక ప్రపంచం కదా. కొడవటి గట్టు కుటుంబరావు, ఎక్కడ చలము, ఇక్కడ ఇవన్నీ వీళ్ళందరూ కూడా స్త్రీలు, ఈ పక్కన ఆ పక్కన చలం, తర్వాత మన అసమర్థున్ జీవయాత్ర, గోపీచందులు, తర్వాత బుచ్చిబాబులు, వీళ్ళంతా సంసార వృక్షం, ఆర్ఎస్ సుదర్శనం, మళ్ళీ ఇదంతా చూస్తేనే మళ్ళీ పాపులర్ స్టైల్ ఆఫ్ నావెల్, మళ్ళీ ఎండమూరి వేంద్రనాథ్, మళ్ళీ చందు సోంబాబు.
1: అప్పుడు అంటే నేను గమనించింది ఏంటంటే మీలో వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది, వెర్సటైలిటీ భాష విషయంలో కనిపిస్తుంది.
0: అవును,
1: మీరు ఒక స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు మంచి భాష మాట్లాడతారు, చాలా రిచ్ వొకాబులరీ వాడతారు.
0: అవును,
1: మళ్ళీ మామూలుగా మాలంటలతో పిల్లలతో మాట్లాడేటప్పుడు అరే అట్లా కాదురా ఇట్లా కాదురా అని మళ్ళీ పక్క
0: తెలంగాణ స్టైల్.
1: నాకు దీంతో పాటు అంటే అది చాలా నచ్చింది నాకు, మేము కూడా అట్లా నేను ఫాలో అవ్వడానికి ట్రై చేస్తుంటా, నేనైతే ట్రై చేస్తుంటా. అయితే మీరు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది మీ రచనలో కూడా ఒంటరితనం, అంతర్ముఖత ఒక ప్రధానమైన భావంగా,
0: ప్రధాన స్రవంతి అది, అది అది
1: అంటే మెయిన్ కనిపిస్తుంది నాకు. అంటే ఈ ఈ ఒంటరితనం మీకు బాధనివ్వలేదు అనేది మాత్రం నాకు అర్థమవుతుంది. అంటే ఒక క్రియేటివ్ స్టేట్ గా దీన్ని అర్థం చేసుకోవచ్చా?
0: ఖచ్చితంగా,
1: ఓకే,
0: ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఎప్పుడు అందుకే ఐ నెవర్ ఫెల్ట్ సాలిట్యూడ్ యాజ్ ఎ కర్స్, ఇట్ ఇస్ ఎ గిఫ్ట్ టు మీ.
1: వెరీ గుడ్
0: సో ఎందుకంటే రెండు ప్రయోజనాలు దీంట్లో, అంటే ఫిలాసాఫికల్,

0: మోర్ ఆఫ్ ఏ ఫిలాసాఫికల్ అండ్ స్పిరిచువల్ అండ్ సైకలాజికల్. ఇక్కడ మూడు ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఫిలాసాఫికల్, స్పిరిచువల్ అండ్ సైకలాజికల్, పిఎస్పి. సో దీంట్లో ఎట్లా నేను చూసేది, ఎట్లా చూసేది అంటే ఫిలాసాఫికల్ నేను చిన్నప్పటి నుంచి చదివాను కూడా విపరీతంగా. ఇప్పుడు వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు, ఇవన్నీ ఏవైతున్నాయో, ఈవెన్ షడ్ దర్శనాలు.
1: అంటే ఇవన్నీ ఎవరు నేర్పించారు మీకు?
0: నేర్పించడం కాదు, మా
1: అమ్మాయి
0: కాదు కాదు. ఇప్పుడు నవల వెతుకులాట, వెతుకులాట, నా వెతుకులాట ఇది. ఇప్పుడు ఒక నవల చదివాము, ఏదో మధుబాబు షాడో నవల చదివాము. చదవగానే దాంట్లో అమెజాన్ అడుగులు అని ఉంటది. ఈ అమెజాన్ అడుగులు ఏంటి కథ?
1: వెళ్ళిపోడే,
0: వెళ్ళిపోవాలి.
1: చాట్ జీపీటీ లేదు, గూగుల్ లేదు,
0: అమెజాన్ అడుగులు ఏంది అసలు? అమెజాన్ ఈ పేరే విచిత్రంగా ఉండేది. ఏదో మనకు దండకారణ్యం అంటే మనకు తెలుసు, చిన్నప్పుడు జ్వాలాదీప రహస్యం అనే నాటకాల్లో, బాల సాహిత్యంలో చిన్న అంటే జానపద కథల్లో చదువుకున్నాం, బాగానే ఉంది. ఏకాక్షి మాంత్రికుడు అంటే వాడికి ఒక్కటే కన్ను ఉంటది, ఏకాక్షి మాంత్రికుడు అంటే అరే బాగానే ఉంది, అర్థమైంది. కానీ వీడెవడో కనిపిస్తున్నాడు కదా, మాండ్రిక్ ద మెజీషియన్ అంటే ఈ వీడెక్కడో, ఇతను ఎక్కడో కనుక్కోవాలి. నేను ఆ కనుక్కోవాలనుకున్నప్పుడు దానిలో పత్రికల్లో కూడా చెప్పేదనమాట చాలా సందర్భాల్లో, ఏది ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో అన్ని ఉంటాయి అనేది ఒకటి తెలిసేది. ఎన్సైక్లోపీడియా నేను ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన పని, లాల్ బహదూర్ కాలేజీలో ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ అడ్మిషన్ తీసుకొని వెళ్ళి నేను లైబ్రరీకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అడిగిన ప్రశ్న నాకు ఎన్సైక్లోపీడియా బ్రిటానికా కావాలి అని. అంటే ఆయన లైబ్రరీని ఆశ్చర్యపోయాడు. అది ఎవరు అడగరు జనరల్గా, ఓ ఇంటర్మీడియట్ స్టూడెంట్ వచ్చి అడుగుతానని ఎవరు అనుకుంటారు? సో అది నాకు రెగ్యులర్, అది నాకు అప్పటి నుంచి. నేను ఎప్పుడైతే ఎన్సైక్లోపీడియా 26 వాల్యూమ్స్ చూసానో, దట్ హాస్ బికమ్ ఆన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ మై స్టడీ. అందుకనే ప్రతిదీ కూడా నాకు ఫిలాసాఫికల్, స్పిరిచువల్ అండ్ సైకలాజికల్. సో అందుకే ఇక్కడ నాకు ఇవన్నీ చేయాలంటే నాకు ఒంటరితనమే కరెక్ట్. నాలోకి నేను అన్వేషించుకోవడానికి, నా అంతరంగ మదనం నేను చేయడానికి, నాకు అప్పటి వరకు అక్వైర్ అయిన నాలెడ్జ్, అప్పటి వరకే ఎప్పటికి నిరంతరం అధ్యయనం చేస్తుంటాం, నిరంతరం ఎదుగుతూనే ఉంటాం మానసికంగా. సో అప్పటి వరకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది, ఆ కొంత నాలెడ్జ్లోంచే నన్ను నేను డికోడ్ చేసుకోవాలి, డెసిఫర్ చేసుకోవాలి. డెసిఫర్ చేసుకోవాలనుకున్నప్పుడు నాకు నేనులో ఉండాలి కదా,
1: కరెక్ట్,
0: నా స్పేస్లో నేను ఉండాలి. నేను ఇంకా జనంలో, సమూహంలో, ఆ సందడిలో, ఆ గోలలో ఉంటే నాలోకి నేను తొంగి చూసుకోలేను, అవకాశం కూడా రాదు. సో అందుకని అదొకటి నాకు ఉపయోగపడింది, ఒకటి ఫస్ట్ థింగ్. రెండవది ఏంటంటే, ఒకటి నన్ను చూసుకోవడానికి, అంతర్వీక్షణకి. మరొకటి ఏంటంటే, నేను చెప్పాలనుకున్న విషయాన్ని రాయడానికో, చెప్పడానికో, అధ్యయనం చేయడానికో, మరింత నా జ్ఞాన విస్తృతిని పెంచుకోవడానికో కూడా, అంటే ఒంటరిగా ఉండడం. నేను అది ఒంటరితనం నాకు ఫీల్ కాలే అసలు పాయింట్.
1: అర్థమైంది, అర్థమైంది.
0: అట్లా అది
1: అయితే మీరు అక్కడితో ఆగకుండా మిమ్మల్ని మీరు వెతుక్కునే ప్రాసెస్ని పరిశోధించుకుంటూ వెతుక్కుంటూ సినిమా వరకు వచ్చారన్నమాట.
0: అవును,
1: ఈ 11 సంవత్సరాలు అంతకుముందు నుంచి మీరు వ్యాసాలు రాస్తున్నారు. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మీ వ్యాసాలు,
0: అవును,
1: మీ సినిమా రివ్యూస్ చూస్తూనే మేము, అనాలిసిస్ చూస్తూనే మేము అంతో ఎంతో ఆ వొకాబులర్ నేర్చుకున్నాం మేము. ఫస్ట్ త్రీ యాక్ట్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ప్లాట్ ఏంటి, ప్లాట్ డివైస్ ఏంటి, సబ్ ప్లాట్ ఏంటి, క్యారెక్టర్ ఆర్క్, థీమ్స్, ఇవన్నీ మీరు రాస్తే మాలాంటి వాళ్ళు చూసి నేర్చుకున్నాం. అందులో నేను ఒకరిని. అట్లా సినిమా చరిత్రకారుడిగా, విమర్శకుడిగా చాలా సేవ చేశారు మీరు. ఇప్పుడు మీ దృష్టిలో సినిమా సాహిత్యం ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం ఎలా ఉంటుంది, ఎలా డిఫైన్ చేస్తారు మీరు?
0: ఇవి రెండు ఇంటర్ డిపెండెంట్, ఫస్ట్ థింగ్. ఇంకోటి కాంప్లిమెంటరీ కూడా. అందుకే నేను ఎట్లా చెప్తానంటే, కాళిదాస్ ఏం చెప్తారంటే, సంగీతం అపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం, ఏకం ఆపాత మధురం, అన్యత్ ఆలోచనామృతం అంటాడు ఆయన. అప్పుడు 14th century లో 15th century లో చెప్పిన మాట, సంగీతము, సాహిత్యము సరస్వతీదేవికి స్తనాలు లాంటివి అయితే దాంట్లో ఒకటి ఆపాత మధురం, అంటే దాన్ని ఆలోచిస్తున్న కొద్దీ మధురంగా ఉంటుంది, ఇంకోటి ఆలోచనామృతం, ఆలోచిస్తున్న కొద్దీ అమృతం లాగా గ్రోలుతుంది అనేది దాని అర్థం. నేను దాన్ని ఇప్పుడు మోడర్న్ టైమ్స్కి నేను ఎట్లా అన్వయించుకుంటానంటే, సాహిత్యం అపి సినిమా సరస్వత్యా స్తనద్వయం. సాహిత్యము అక్కడ సంగీతము సాహిత్యం అంటే, సాహిత్యము సినిమా అనుకున్నా, ఒక సంగీతము అని పెట్టదలుచుకోలేదు నేను, సినిమా అని పెట్టుకుని. ఎందుకంటే సినిమా అనేది ఒక కాంప్రిహెన్సివ్ ఆర్ట్. సో అన్ని ఉంటాయి ఇక్కడ దీంట్లో. మీకు ఒక చిత్రకారుడు ఉంటాడు, మీకు సంగీతకారుడు ఉంటాడు, గాయకుడు ఉంటాడు, ఈ పక్కన రచయిత ఉంటాడు, సాంకేతిక నిపుణులు కూడా ఉంటారు, మేకప్ వేసే వాళ్ళు ఉంటారు. అంటే ఈ సమస్త కళలు ఎన్నైతున్నాయో, మానవుడు ఇప్పటి వరకు ఆదిమ కాలంలో చిత్రకళలు, ఆదిమ మానవుడిగా ఆ గుహలలో చిత్రకళ వేసినప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని కళలు వచ్చినాయో, అన్ని కళలు ఒక్కటే చోట మీకు కనిపించాలంటే ఒక సినిమా అంతే కదా. అంటే ఈ క్రమక్రమంగా జరిగినాయి ఇవన్నీ. సో అందుకని నాకు ఈ సినిమా

0: ఇది మొత్తంలో నాకు బాగా అనిపించేది ఏంటంటే సినిమా. సినిమాని విశ్లేషించడం అంటే మీరు మొత్తం సమస్తమైన మానవ సృజనని, మానవ మేధ ప్రస్థానాన్ని అంతా ఒక్కసారి విహంగ వీక్షణం చేసినట్టే అని నా వ్యక్తిగత అభిప్రాయం.
1: సరే అన్న, ఇప్పుడు సినిమా, కవిత్వం, ఈ రెండు కూడా కాలాన్ని బంధించే ప్రయత్నాలే.
0: అవును,
1: మీ దృష్టిలో ఏది కాలాన్ని ఎక్కువగా నిలుపుతుంది, సినిమానా లేకపోతే పోయిట్రీయా?
0: రెండు. ఇప్పుడు ఇక్కడ ఏది ఒక్క ఏది ఎక్కువ తక్కువ అని చెప్పడానికి లేదు. దీనికి ఏంటంటే ఒక ఇవల్యూషనరీ ప్రాసెస్ చెప్తాను నేను. ఎందుకంటే మొదట్లో అనుసృతంగా ఉండేది, అంటే ఓరల్ ఆరల్ ట్రెడిషన్ ఉండేది. ఓరల్ ఆరల్ వెరీ ఆదిమ కాలం, మొదట్లో
1: మౌఖిక సాహిత్యం.
0: మౌఖిక సాహిత్యం అది చూడు, అది ఎన్ని తరాల పాటు కొనసాగింది.
1: కరెక్ట్, కరెక్ట్.
0: అది లిఖిత రూపం, మనకు లిపి అని కనుక్కోనబడింది కేవలం జస్ట్ 1000 సంవత్సరాలు లేదా 2000 సంవత్సరాల క్రితమే. ఇప్పుడు ఫర్ ఇన్స్టాన్స్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే కరెక్ట్ క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలు, అంటే ఇప్పుడు 2000 5000 సంవత్సరాల క్రితం మాత్రమే లిపి అనేది ఉంది. కానీ ఇప్పటికీ ఆ లిపిని ఎవరు డికోడ్ చేయలేదు, అది పిక్టోగ్రాఫికల్ స్క్రిప్ట్ అది. సో అలాగే లిపి కంటే ముందే భాష ఉంది ఆల్రెడీ. ఆ భాష అనుసృతంగా ఒక తరం నుంచి మరో తరానికి శ్రవణము, మననము, స్మరణము, పునఃస్మరణం వీటి ద్వారా కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత లిపి వచ్చిన తర్వాత అది తాళపత్ర గ్రంథాలలో లిఖితబద్ధమై దానికి ఒక ఆకృతి, మళ్ళీ పునఃస్మరణకి వేదిక, ఒక ప్రాసెస్ ప్రాతిపదిక ఏర్పడ్డది. సో అందుకని ఇక్కడ ఆ కాలానికి, ఆ యుగానికి, ఆ పరిస్థితికి సాహిత్యమే అదే అన్నిటికీ కొలమానంగా మారిపోయింది అక్కడ. అందుకని సాహిత్యమే, దీంట్లో ఏది గొప్పది ఏది తక్కువదని కాదు, ఆ కాలానికి అది గొప్ప. ఎప్పటి వరకు గొప్ప అంటే ఆధునిక టెక్నాలజీ 17th సెంచురీలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేంత వరకు, జాన్ గూటెన్బర్గ్ అంటోడు అచ్చు యంత్రాన్ని కనుక్కునేంత వరకు ఇదే కొనసాగింది. ఇప్పటికీ అదే కొనసాగుతుంది కదా, పాట రూపంలో, పాట రూపంలో కొనసాగుతున్నది ఈ అనుసృత సాహిత్యమే కొనసాగేది. పాటను గుర్తుపెట్టుకుంటాం, గుర్తుపెట్టుకొని ఇప్పుడు మళ్ళీ మననం చేస్తాం, స్మరణం చేస్తాం, ఇదంతా ఉంటుంది. అందుకని విజువల్ ఉంది. విజువల్ అనేసరికి విజువల్ సినిమా రూపంలో అనుకోండి, లేకపోతే ఫోటోగ్రఫీ రూపం, రెండు రూపాలు మనకు కనిపిస్తాయి. ఇంకో స్కల్ప్చర్ రూపంలో కనిపిస్తుంది, చిత్రకళ రూపంలో. అంటే విజువల్ అనేది ఎన్ని రకాలు కనిపిస్తుంది అంటే ఇన్ని రూపాలు. సినిమా అండ్ నాటకం కూడా విజువల్ ఆర్టే,
1: అంతే.
0: స్కల్ప్చర్ విజువల్ ఆర్టే, చిత్రకళ కూడా విజువల్ ఆర్టే. సో విజువల్ ఆర్టుల్లో వీటన్నిటి లోపల సినిమా కానీ మిగతాయి కానీ, ఎందుకంటే ఇవన్నీ వీటి యొక్క జీవనకాలం చాలా తక్కువది. సినిమా జస్ట్ 110-120 సంవత్సరాలు. 1896లో లూమియర్ బ్రదర్స్ తో మొదలైంది, 1913లో భారతదేశంలో సినిమా మొదలైంది రాజా హరిశ్చంద్ర సినిమాతో, దాదాసాహెబ్ ఫాల్కేతో. తెలుగులో సినిమా మొదలైంది 1931లో భక్త ప్రహ్లాద అండ్ హనుమంతప్ప మునియప్పరెడ్డి దర్శకత్వంలో 31లో. ఇంకా 100 ఏళ్ళు కూడా కాలే. అదే నువ్వు మిగతా చూడు, అనుసృతంగా వచ్చే సాహిత్యము, ప్రజా సాహిత్యము అది ఎన్నాళ్ళది, ఎన్ని వేల సంవత్సరాల ప్రాచీనత కలిగింది. సో అందుకని దీంట్లో విజువల్ గొప్పదా, విని మననం చేసుకుని ఆరల్ ఓరల్ ట్రెడిషన్లో ఉండే సాహిత్యం గొప్పదా అంటే ఏ యుగానికి అదే గొప్పది. అందుకని దీంట్లో ఏ కాంపిటీషన్ కాదు, ఇవి పరిపూరకాలే తప్ప ఇవి ఎవరికెవరికి పోటీ కాదు. అయితే ఒక్కటేంటంటే, ఏదైతే మన మనోయవనిక మీద, ఒక సృజనశీలి మనోయవనిక మీద ఊహించిన ఒక ఇమాజినేషన్ ఏదైతుందో దాన్ని అక్షరబద్ధం చేసిందంతా సాహిత్యమైంది. ఏదైతే అదే సృజనశీలి విజువల్ చేసిందంతా రిటర్న్ స్క్రిప్ట్ అయింది.
1: అది ఇంకో ఫామ్.
0: అందుకే నేనేమంటుంటానంటే, సాహిత్యం అంటే అక్షర రూపంలో ఉన్న సినిమా సాహిత్యము, సినిమా అంటే దృశ్య రూపంలో ఉన్న సాహిత్యం
1: అంతే. కానీ మీరు మాట్లాడుతుంటే అసలు ఎంత మీరు స్పెషల్ పర్సన్ అన్న, మీరు అంటే మీరు ఒక ప్రత్యేకమైన మనిషి. ఎంత ఇన్ని అసలు ఏం మాట్లాడినా కూడా అనర్గళంగా, వొకాబులరీ కానీ, అంటే నాట్ ఓన్లీ భాష, లాంగ్వేజ్ ఒకటే కాదు, అందులో ఉండే
0: కంటెంట్,
1: సెన్స్, భావము చాలా స్కాలర్లీగా మాట్లాడతారు మీరు, నీళ్ళు తాగినట్టే. భయమైతుంది నేను చూస్తా అంటే నేను ఎక్కువ చదవకుండానే సినిమాలోకి వచ్చినానేమో అనే ఫీలింగ్ కలుగుతుంది.
0: సృజనకి అధ్యయనం అయితే అక్కర్లే.
1: అయితే అన్న, ఇప్పుడు మనిషి జీవితంలో కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరకవు.
0: అవును,
1: కానీ కవులు ఆ ప్రశ్నలతోనే జీవిస్తారు. ఇప్పుడు మీ జీవితంలో ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్న ఏదైనా ఉందా? ఉంటే అదేంది?
0: ఉంది, ఒకటే ఒక ప్రశ్న
1: చెప్పన్న.
0: హూ యామ్ ఐ?
1: అరే అరే,
0: నేనెవరు? నేను రాసుకున్న తమ్ముడు, జోక్ కాదు దీని మీద. నేను వెనెవర్ ఐఎమ్ గోయింగ్ త్రూ

0: to the very deeper layers of philosophy, especially the Indian philosophy. అంటే షడ్దర్శన కాన్సెప్ట్లో సాంఖ్య ఫిలాసఫీలో కపిలుడు చెప్పిన సాంఖ్య ఫిలాసఫీలో ఆ దాంట్లో ఆ క్రమంలో వెళ్తున్న క్రమంలో ఒకటి ఆలోచించాను, నేను హూ యామ్ ఐ అన్నది ఒకటి. నేనెవరు, కో అహం అంటారు దాన్ని, కో అహం అన్న దానికి నేనేంటి. అయితే దాంట్లో సేమ్ అదే గ్రీక్ ఫిలాసఫీలో మళ్ళీ డెల్ఫీ అనే ఒక ప్రాచీన దేవాలయం ఉంటుంది, దాని మీద నో థైసెల్ఫ్ అని రాసి ఉంటుంది. నో థైసెల్ఫ్ దాన్ని అటు నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వు ప్రపంచాన్ని తెలుసుకోవడం. ఇప్పుడు మనిషికి రెండు ప్రపంచాలు ఉన్నాయి, అంతర్ప్రపంచము బహిర్ప్రపంచం. ఈ అంతర్బహిర్ప్రపంచాల మధ్య జరిగే సంఘర్షణే మానవ జీవన ప్రస్థానం అంతా. సో అయితే ఏంటంటే ఈ కోహం అనే కాన్సెప్ట్ని తెలుసుకోవడం కోసం నేను రాసుకున్నాను నేనెవరు అన్న ప్రశ్నకి. ఆ ప్రశ్నలో నేను అంటే నేను ఫలానా, ఫస్ట్ నా పేరుతో మొదలైంది, నేను మామిడి హరికృష్ణ. సెకండ్ నేనెవరు, మళ్ళీ అదే ప్రశ్న అని మళ్ళీ రెండోసారి. అంటే ఒక ప్రశ్న సమాధానం అయిపోయింది, ఇంకో ప్రశ్న దానిలోని లోతుల్లోకి వెళ్ళాలి. నేనెవరు అంటే నేను ఒక పద్మశాలి బిడ్డని. నేనెవరు, నేను ఒక డాక్టర్ కొడుకుని. నేనెవరు, నేను ఒక షాయంపేట వాసిని. నేనెవరు, ఒక వరంగల్ జిల్లా వాడిని. నేనెవరు, నేను ఒక తెలంగాణ
1: అనేక ముఖాల
0: తెలంగాణ వాడిని. నేనెవరు, ఇండియన్ని. నేనెవరు, ఒక మానవుణ్ణి. నేనెవరు, ఒక జీవిని. నేనెవరు, నువ్వు పోతుంటే పోతుంటే నీ పొరలు పొరలు పొరలన్నీ విచ్చుకుంటాయి, అంత ఏమి లేవిగా. అన్ఫర్లింగ్, ఒక ఉల్లిగడ్డ కదా పొరలన్నీ విచ్చుకుంటే ఎట్లా అయిపోతుందో, అన్ఫర్లింగ్ ఏముండు. లాస్ట్కు ఒక 15 16 క్వశ్చన్ దగ్గర నువ్వేముండు, శూన్యమే ఉంటుంది, ఇంకా దొరక నీకు సమాధానం లేదు. నేను అట్లా నేను ఇట్లా రాసుకున్నా, అసలు అట్లా అట్లా రాసుకుని దాదాపు ఒక 52 క్వశ్చన్ల ఆన్సర్ రాసుకున్నా నేను. తర్వాతకి మళ్ళీ నాకు దొరకలేదు, 52 తర్వాత నేనేం ఏం చెప్పాలి, నాకు దొరకలేదు అసలు.
1: సో ప్రశ్న ఇంకా
0: అది అసంపూర్ణ, అదొక్కటి నాకు ఇప్పటి వరకు అసంపూర్ణ ప్రశ్న అంటుంటే అదొకటి. ఇంకా చాలా చరాచర సృష్టిలోని ఈ విచిత్రాలు, ఈ గెలాక్సీలు, ఈ మెకానిజం, ఇది ఎట్లా జరుగుతుంది, ఇదంతా ఎంత ఒక ఆర్డర్ ప్రకారం ఒక పద్ధతిగా ఇదంతా జరుగుతోంది, దీని వెనక ఉన్న ఏంటి, అది సూపర్ పవరా లేదా గాడా, అది ఏదైనా గానీ ఇదేంటి, ఇదంతా ఒక ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉన్న ఒక పెద్ద యంత్రాంగం ఇది. ఈ ఈ మొత్తం యంత్రాంగం నడిపే చోదకుడెవరు, సాధకుడెవడు, దీని బోధకుడెవరు, ఇక అది అర్థం కాలేదు ఇప్పటికీ.
1: మీరు జీవిస్తున్న ఈ కాలాన్ని ఏదైనా ఒక ఒక వర్డ్ తో చెప్పాలంటే,
0: నేనంటే కాంటెంపరరీ వర్డ్ నా అన్వేషణ అయిపోలేదు
1: అనుకున్నాం, మీరు అదే చెప్తారు. ఎందుకంటే మీరు మొదటి నుంచి నాకు అనిపిస్తుంది ఏంటంటే అన్వేషణ అన్వేషణ అన్వేషణ
0: అయిపోలేదు.
1: అక్కడ నుంచే కవిత్వం వస్తుంది,
0: అంతే.
1: అక్కడ నుంచే నువ్వు ఏదైనా సినిమా చరిత్రకారుడు అయ్యారు. ఆ అన్వేషణ మిమ్మల్ని సినిమా చరిత్రకారుని చేసింది, ఆ అన్వేషణ మిమ్మల్ని సినిమా విమర్శకుని చేసింది, ఆ అన్వేషణ మిమ్మల్ని సినిమా ఉద్యమకారుని చేసింది. అన్వేషణే అంటే మాలాంటి వాళ్ళందరికీ మిమ్మల్ని స్ఫూర్తిగా నిలిపింది. వెరీ ఇంట్రెస్టింగ్ అన్న. అయితే ఇప్పుడు చాలా లాంగ్వేజ్ చాలా మారుతుంది,
0: అవును,
1: చాలా పదాలు అంటే మొదటి నుంచి మారుతూ వస్తుంది, ఇప్పుడు కొంచెం ఎక్కువగా మారుతుంది. ఈ భాష మారుతున్న ఈ కాలంలో కవిత్వము భాషని కాపాడగలదా, లేకపోతే ఎందుకంటే కవిత్వం కూడా మారుతుంది, కవిత్వంలో కూడా ఇప్పుడు నేను పోయిన రాసినట్లు ఎక్కువ ఇంగ్లీష్ పదాలు ఉంటాయి, మన తెలంగాణ ఉర్దూ మిక్స్ ఏదో ఉంటాయి. దీన్ని ఎట్లా చూస్తారన్న మీరు, అంటే మామూలుగా మాలాంటి వాళ్ళకి వచ్చిన కన్ఫ్యూజన్ ఉంటుంది, అంటే నేనేమి పోయిటరీ కవిత్వం ఇట్లా రాయాలనే పర్టికులర్ గ్రామర్ తెలుసుకొని రాసినవన్నీ కాదు, నాకు వచ్చిన ఎమోషన్ ని చాలా అన్కాన్షియస్ గా రాసుకుంటే వెళ్ళిపోతా కదా. ఇప్పుడు నాలాంటి కవులకు కావచ్చు, ఇంకా రాయబోయే కవులకు కావచ్చు, మీరేం చెప్తారు?
0: జస్ట్ ఫాలో యువర్ హార్ట్,
1: అంతే,
0: మీ మనసుని ఫాలో కండి, అంతే, అదొకటి. ఇదేం తప్పు కాదు. ఎట్లా అంటే చెప్తా, ఈ శాస్త్ర ప్రతిపత్తి కూడా ఉంది దీనికి. ఇప్పుడు రాసే విధానానికి. ఇప్పుడు ఎంత మనమంతా వీఆర్ లివింగ్ ఇన్ ఏ మల్టీకల్చరల్ సొసైటీస్. గ్లోబల్ విలేజ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడూ పోయింది, 1991లో భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు మొదలైనప్పటి నుంచి గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్ ప్రపంచం అంతా కుగ్రామం అయిపోయింది. 2001 నుంచి ఇన్ఫర్మేషన్ రివల్యూషన్ వచ్చినప్పటి నుంచి ఇక అసలు కుగ్రామం కాదు, మన ఇల్లు మన గదిలోకి వచ్చేసింది. ఇక సెల్ ఫోన్ రివల్యూషన్ 2021 తర్వాత సెల్ ఫోన్ రివల్యూషన్ వచ్చిన తర్వాత అరచే

0: చేతిలో విశ్వజ్ఞానం అన్నట్టే అయిపోయింది.
1: అవును అవును.
0: ఇంత విస్తృతి అంటే మైక్రో లెవెల్కి, మాక్రో నుంచి మైక్రో లెవెల్కి వచ్చిన తర్వాత ఇక్కడ నీకు ఛాన్స్ లేదు ఇక. అందుకని ఇప్పుడు ఒక బ్యారియర్ పెట్టి చేస్ట్ అనే పదం ఉన్నది చూసినావా, ప్యూర్ అనే పదాలకి ఇప్పుడు లేదు. ఎందుకంటే ఒకదానికొకటి సమ్మిళితం కావడం, ప్రభావితం కావడం, ఆదాన ప్రదానాలు జరగడం, అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ లాంగ్వేజెస్ కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కానీ జరగడం అనేది సహజంగా జరుగుతుంది, ప్రాసెస్ లో జరుగుతుంది, అది ఎవల్యూషన్ ఇది. సో అయితే దీన్ని ఇప్పుడు మనం ఏదో కొత్తగా అనుకున్నది కాదు, ఇది మొదటి నుంచే ఉన్నది. ఉదాహరణ చెప్తే ఇప్పుడు మళ్ళీ పంపనే దానికి అద్భుతమైన ఉదాహరణ. ఎందుకంటే పంపన రాసిన 9వ శతాబ్దం నాటికి ఆ విక్రమార్జున విజయం గ్రంథంలో తెలుగన్నడ పదాలు విపరీతంగా కనిపిస్తాయి, తెలుగు కన్నడ. అందుకే అప్పుడు భాషని తెలుగన్నడ భాష అన్నారు. అంటే అప్పటికి ఇంకా తెలుగు పూర్తిగా డివైడ్ కాలేదు, కన్నడ తెలుగు రెండు వేర్వేరుగా కాలేదు. ఇప్పుడు మన దగ్గర రాయలసీమ మాండలికం ఒకలా మొత్తం తెలుగే, రాయలసీమ మాండలికం, కోస్తాంధ్ర మాండలికం, ఉత్తరాంధ్ర మాండలికం, తెలంగాణ మాండలికం, మాండలికం అనే పేరుతో ఎలా అయితే ఉందో అప్పుడు కూడా 9th సెంచురీలో కూడా అలాగే ఉండింది. ఈవెన్ 11th సెంచురీకి మనం అనుకుంటున్న తెలుగు, ప్రజల్లో మాట్లాడే తెలుగు ఉంది కానీ లిఖిత రూపంలో సాహిత్యపరమైన తెలుగు పూర్తి తెలుగు రాలేదు. అందుకే ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి నన్నయ్య మొత్తం రాసిన అనువాదం, అది అనువాదం ఏది, శ్రీమదాంధ్ర మహాభారతం అనువాదంలో 70% సంస్కృత పదాలే ఉన్నాయి. 70% సంస్కృతమే, మిగతా 30% మాత్రమే తెలుగు ఉన్నాయి. అంటే ఏదైతే మనం ప్రామాణికంగా తొట్ట తెలుగు కావ్యం అని అనుకుంటున్నామో ఆ కావ్యంలో ఉన్న తెలుగు భాష పదాలంటే కేవలం 30%. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమైతే అంటే అప్పుడు సంస్కృతం యొక్క ప్రభావమే ఉంది. అంటే సంస్కృతం తెలుగు రెండు కలగలిసిన ఒక సాహిత్యం అప్పుడు ఉంది. 9th సెంచురీలో తెలుగు కన్నడం కలగలిసిన సాహిత్యము విక్రమార్జున విజయంలో పంపన రాశాడు. సో దీన్ని ఏం స్టైల్ అంటారు అంటే మణిప్రవాళ శైలి అంటారు. దీనికి కూడా శాస్త్ర ప్రతిపత్తి ఇచ్చారు, కావ్య అలంకారికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దానికి ఒక శాస్త్ర ప్రతిపత్తి ఇచ్చి దీన్ని ఆమోదింపజేశారు. మరి ఇప్పుడు మనకేమొచ్చింది, ఇంగ్లీష్ తెలుగు కలిపి లేదా హిందీ తెలుగు కలిపి లేదా ఉర్దూ తెలుగు కలిపి మాట్లాడితే తప్పేంటి?
1: తప్పేం లేదు,
0: నువ్వు అక్కడ చేసింది అదే కదా మణి. దానికి ఇప్పటిదానికి మణిప్రవాళ దానికి ఒక దాన్ని పెట్టిన పేరే అది, దట్ ఈస్ మణిప్రవాళ శైలి. మణిప్రవాళ శైలి అంటే రెండు మూడు భాషలు కలిసి ఒక ఎక్స్ప్రెషన్ ని చేస్తాయని,
1: అంటే ఒక ప్రవాహం లాగా
0: అంతే ఇప్పుడు. ఎందుకంటే ఇది భావధార, సాహిత్యం అనేది కవిత్వం అనేది భావధార. నువ్వు మనసులో ఏదైతే ఫీలింగ్ మెదడులో మేధస్సులో ఏ అనుభూతి చెందుతావో అనుభూతిని అక్షరరూపం చేస్తున్నావు. అక్షరరూపం చేస్తున్నప్పుడు ఏ భాషలో నీకు కన్వీనియంట్ ఎక్స్ప్రెషన్ వస్తే ఆ భాషలో చెప్పడమే. సో అందుకే నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను చేసినట్టు నేను నాకేది కంఫర్టబుల్ అనుకుంటాను, నేను ఐ యూజ్ టు మెన్షన్ విచ్ ఎవర్ వాట్ ఎవర్ ద ఫీలింగ్ దట్ మే కమ్ అండ్ అరైజ్ ఇన్ మై మైండ్. సో అందుకే నేను ఫ్యూజన్ షాయర్ అని పెట్టాను. నేను ఒక ప్రక్రియను పెట్టుకున్నాను.
1: కరెక్ట్ కరెక్ట్.
0: ఫ్యూజన్ షాయరీ, ఫ్యూజన్ సంగీతం ఉంది, ఫ్యూజన్ డాన్స్ ఉంది, ఫ్యూజన్ షాయరీ ఎందుకు ఉండకూడదు? ఉండొచ్చు కదా. వీఆర్ లివింగ్ ఇన్ బ్లర్ అయిన ఒక స్థితిలో మనం ఉన్నాం. బ్యారియర్స్ అన్ని బ్లర్ అయిపోయి ఏది సరిహద్దు అనేది, భౌగోళిక సరిహద్దులు ఉన్నాయి తప్ప మానసిక సరిహద్దులు కానీ ఐడియాలజికల్ సరిహద్దులు కానీ ఒక సృజనాత్మక సరిహద్దులు కానీ బ్లర్ అయిపోయిన స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు. ఒక జోన్ అది, ఆ ట్రాన్సిషన్ జోన్ ఇది అంతా. అలాంటప్పుడు నువ్వు మనం ఇప్పుడు మన తెలుగు మాట్లాడే దాంట్లో ప్యూర్ తెలుగు, చేస్ట్ తెలుగు ఎక్కడుంది? ఉండదు కూడా.
1: కరెక్ట్.
0: ఇది అనే కాదు, ఇది మొత్తం పరిణామంలో జరిగింది. ఇప్పుడనే కాదు, ఈవెన్ ప్రాసెస్లో, ఈవెన్ కన్యాశుల్కం రాశారు దాంట్లో ఎన్ని ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి. ఏం వాయ్ మై డియర్ వెంకటేశం, నాతో మాట్లాడమే ఓ ఎడ్యుకేషన్ అయ్యి అంటాడు గిరీశం. ఎడ్యుకేషన్ నోయ్ అనేది నాతో మాట్లాడడం విద్య అనొచ్చు కదా. అంటే అప్పుడుండే ఆ ట్రెండ్ ఆ స్టైల్ దాన్ని ఆపోసను బట్టి ఆకలింపు చేసుకొని చేశారు అట్లా. అందుకే
1: భాష గురించి కాసేపు పక్కన పెడితే ఇప్పుడు నాకు ఒక, మీరు మాట్లాడుతుంటే ఏమనిపించింది అంటే అసలు మీరు ఏదైనా పోయం రాసేటప్పుడు ఆ పోయము పుట్టే క్షణము మీకు తెలుసా, లేక అది పూర్తయ్యాక మాత్రమే మీకు తెలుస్తుందా? అంటే అన్కాన్షియస్గా రాసేస్తారా, అట్లా ఒకటే డ్రాఫ్ట్లో రాసేస్తారా?
0: లేదు, కొన్ని ఏమో కొన్ని అనుభూతులు ఇట్లా లోపల తన్నుకొచ్చినవేమో ఎట్ స్ట్రెచ్ అంతే, ఎట్ స్ట్రెచ్ ఒకటే లైన్లో ఆ భావధార వెళ్ళిపోతుంది. ఫస్ట్ థింగ్ అది వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఎక్కడ మొదలైద్ది అంటే నాకు లాస్ట్ ఎండింగ్ దగ్గర మొదలైతుంది. ఒక ఎండింగ్లో ఒకటి చెప్పాలనుకుంటా, ఇంకా ఉంది అని చెప్పాలి. ఇంకా ఉంది, నాకు బాగా తెలుగు భాషలో చాలా ఇష్టమైన పదం ఇంకా ఉంది.
1: సూపర్.
0: ఇంకా ఉంది, నువ్వు ఏదన్నా ఇంకా ఉంది అనుకో, ఇంకా ఉంది, అరే సంథింగ్ ఈజ్ దేర్. అంటే మనం చెప్పింది అవి సంపూర్ణం కాలేదు, ఇంకేదో ఉంది. ఆ ఇంకేదో ఉంది అనే దాన్ని వెతుకులాట చేయాలి, వెతుక్కోవడం. ఆ వెతుక్కోవడంలోనే ఇంకా చదవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా వెళ్ళాలి, ఇంకా ఇంకా ఇంకా ఇంకా.
1: ఇప్పుడు మీ మెయిన్ ఎక్స్ప్రెషన్ కవిత్వమే అనుకోవచ్చా?
0: మెయిన్ ఎక్స్ప్రెషన్ ఇస్ పోయెట్రీ.
1: సెకండ్

0: సెకండ్ ఈ ఆర్టికల్స్ కానీ లేకపోతే
1: సెకండ్ అంటే క్రిటిసిజం,
0: విమర్శ
1: క్రిటిసిజం, అనాలిసిస్ అండ్ క్రిటిసిజం సెకండ్. ద ఫస్ట్
0: ఇప్పుడు
1: ఒరిజినల్ ప్రొడక్షన్ ఆఫ్ మై ఓన్ సెల్ఫ్ ఈజ్ పోయట్రీ, నో డౌట్. అండ్ స్టోరీస్ కానీ ఏదైనా, ఇక సెకండ్ ఫార్మ్ ఆఫ్ మై ఎక్స్ప్రెషన్ ఈజ్ క్రిటిసిజం అండ్ అనాలిసిస్, రెండు. ఇక మూడోది ఏంటంటే సినిమా. ఇక
0: ఇప్పుడు మనకి ప్రపంచంలో ఒక 22 సినిమా ఉద్యమాలు వచ్చినాయి, ఫిలిం మూమెంట్స్ వచ్చినాయి, మీకు తెలుసు ఆ విషయం. చాలా వేదికల మీద మీరు కూడా చెప్పారు, మాట్లాడారు వాటి గురించి. ఎక్కడ చరిత్రలో నమోదు కానీ సినిమా ఉద్యమము మీరు చేశారు.
1: అవును,
0: శనివారం పేరుతో కావచ్చు, రవీంద్ర భారతిని యంగ్ ఫిలిం స్టార్స్కి అంటే యంగ్ ఫిలిం మేకర్స్కి, యాస్పిరెంట్స్కి దాన్ని వేదికగా ఇచ్చి అనేక మందికి, ఇప్పుడున్న చాలా మంది ఫిలిం డైరెక్టర్స్ నాతో పాటు అందరూ కూడా మీ యొక్క ఆలోచనాత్మకమైనటువంటి మీ విజన్లోని ఏదైతే కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయో అందులో మేమందరం ప్రత్యక్షంగా పరోక్షంగా భాగమైన వాళ్ళమే. మాలాంటి అందరికీ ఎక్స్ప్లోరేషన్ వచ్చింది. ఎట్లా ఇప్పుడు ఆగిపోయినట్టేనా అది, మనం వేరే రూపంగా ఏమైనా చేస్తున్నామన్నా?
1: అది
0: అంటే మీరంటే అప్పుడు రవీంద్ర భారతిలో ఒక అధికార హోదాలో చేశారు కదా, ఇప్పుడు ఎవరు చేయట్లేదో నాకు తెలిసి, ఇప్పుడు ఎట్లా ఏ రకంగా మీ అందరం సపోర్ట్ గా ఉన్నాం కదా మీలాంటి?
1: తప్పనిసరి కంటిన్యూ అవుతుంది. ఏమంటారు ఇక్కడ, ద షో మస్ట్ గో ఆన్, అంటే జీనాయ మర్ణాయ ఇస్కే శివ జానక అన్నట్టు ద షో మస్ట్ గో ఆన్. సో ఇక్కడ దాన్ని అందుకోసమే దాన్ని ఎట్లా డిజైన్ చేసామంటే, శనివారం అని ఫస్ట్ షార్ట్ ఫిలిం మేకర్స్, యంగ్ ఫిలిం మేకర్స్ వాళ్ళ సినిమాలని చేయడం, దాని మీద అనాలిసిస్ చేయడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి మరి సినిమా అంటే ఎట్లుండాలని చెప్పడానికి డైలాగులతో పాటు, లెక్చర్స్తో పాటు, స్క్రిప్ట్ రైటింగ్ వర్క్షాప్స్తో పాటు, మీలాంటి వాళ్ళందరినీ పిలిచి ఈ లెక్చర్స్ ఇవ్వడంతో పాటు సండే సినిమాని, వరల్డ్ సినిమాని ఇంట్రొడ్యూస్ చేశాం. సో దాంట్లో జైనీస్, జపనీస్, ఇరానియన్, క్రొయేషియన్,
0: కరెక్ట్,
1: ఇవన్నీ ప్రపంచ సినిమాలు అన్ని కూడా దాంట్లో ప్రదర్శిస్తూ, ఇంకో సినిమా అంటే ఇలా ఉంటుంది, ఇలా చెప్పొచ్చు, హ్యూమన్ ఎమోషన్స్ ని ఈ ఫార్మాట్ లో కూడా చెప్పొచ్చు అనే విషయాలను మనం చెప్పగలిగాం అక్కడ. సో అది ఆ విధంగా ఒక మంచి ఒక సినిమా మూమెంట్ వచ్చింది. ఇప్పటికి దాదాపు ఒక 32 దర్శకులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు నేను అక్కడి నుంచి రవీంద్ర భారతి నుంచి వచ్చి 5 అయింది. 5 తర్వాత ఇప్పుడు నాకు నిన్న మొన్న ఇప్పుడు వచ్చిన వాళ్ళు, వాళ్ళు కొత్త డైరెక్టర్లు. ఇక్కడ జ్ఞాన సంపాదన చేసి అక్కడతో కోఆర్డినేట్ చేసుకుని అక్కడ వాళ్ళు ఒక కొత్త విజన్ ఏర్పాటు చేసుకుని న్యూ విస్టాస్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు, ఇప్పుడు ఈ వారం నాకు కలిసిన వాళ్ళు ఒక 5 ఇప్పుడు ఈ 10 లాంచ్ కాబోతున్నాయి. సో అంటే అది ఆ ఇచ్చిన భావధార, ఆ ఐడియాలజికల్ మోటివేషన్ ఏదైతుందో, ఐడియాలజికల్ ఇంబైబింగ్ ద కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో అవన్నీ కొనసాగుతున్నాయి. నువ్వు చెప్పింది 100% నిజం. అయితే దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఏంటంటే, ఒక ప్లాట్ఫామ్ ఏదైతే ఇప్పుడు లేదు, బేసికల్ ఫిజికల్ ప్లాట్ఫామ్ లేదు, కానీ దాన్ని ఆల్టర్నేటివ్ మీన్స్ నేను వెతుకుతున్నా. సో ఆల్టర్నేటివ్ మీన్స్ లో నేను తప్పనిసరిగా డెఫినెట్ గా
0: మీరు చేయాలి
1: మళ్ళీ ఒక నాకు,
0: ఎందుకంటే
1: ప్రపంచం మళ్ళీ ఒకటి,
0: మీరు ఈ 11 చేసిన కృషి, మీరు అంటే మీరు కాన్షియస్ అవ్వరు కానీ చాలా పెద్ద కృషి అన్నది. మీ పేరు తెలియని ఆస్పిరెంట్ ఫిలిం మేకర్ ఉండడు, మీ పేరు తెలియని సినిమా దర్శకుడు ఉండడు, మీ పేరు తెలియని మెయిన్ స్ట్రీమ్ లో నేను చెప్పేది
1: మెయిన్ స్ట్రీమ్ లో
0: నిర్మాత ఉండడు, అది మీరు కొనసాగించాలి. దాన్ని మేము ఒక వారసత్వంగా ముందు తీసుకెళ్తాం.
1: తప్పనిసరి
0: మీ అడుగుజాడల్లో మేమందరం నడవడానికి సిద్ధంగా ఉన్నాం.
1: ష్యూర్, తప్పనిసరి.
0: ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మన పంపకవి జాతీయ పురస్కారం గురించి వస్తే, ఈ పురస్కారం మీ సాహిత్య ప్రయాణానికి ఒక గుర్తింప, లేదంటే ఇంకొక కొత్త బాధ్యతకి ప్రారంభమా?
1: ఇది ప్రారంభం కాదు, కొనసాగింపు కాదు, షిఫ్ట్ కాదు, ఏం కాదు, ఒక స్థితి అంతే.
0: అంతే,
1: ఒక స్థితి.
0: సూపర్ అన్న, సూపర్
1: అంతే. దిస్ ఈస్ ఎ స్టేట్, ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ అంతే.
0: వెరీ గుడ్, వెరీ గుడ్.
1: నాది దానికంటే ముందు ఉంది, దాని తర్వాత ఉంటది. అది వచ్చినా రాకపోయినా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటా. వెళ్ళిపోతున్న క్రమంలో మన మార్గ మధ్యంలో ఇలాంటి వస్తే కొంచెం సరే బూస్ట్, ఒక సంథింగ్ పీపుల్ హ్యావ్ రికగ్నైజ్డ్ విచ్ ఎవర్ వాట్ ఎవర్ ద గ్రేటెస్ట్ వర్క్ దట్ వీ హావ్ ఆల్రెడీ డన్, ఓకే, దట్స్ ఫైన్, వెరీ గుడ్, వెల్కమ్. అలానే అన్నిటినీ వెల్కమ్ చెప్పాను, ఏదో అది నేను అంగీకరించిన, అది అట్లాంటిది. సో పంపన అనే దాని మీద నాకుండే పర్సనల్ అఫిలియేషన్ ఒకటి, ఈ తెలంగాణ మట్టితో ఉండే అనుబంధం, అట్లాంటి వాటి వల్ల అది ఒకటి.
0: ఏమనిపించిందన్న మీకు విద్యాసాగర్ సార్ చేతుల మీద స్వర్ణ కంకణం ధరించడం,
1: అది నాకు కొత్త అనుభూతి.
0: ఏం గుర్తు చేసింది మీకు?
1: నాకు మళ్ళీ నాకు నా చిన్నప్పటి జ్ఞాపకం. ఇదంతా మళ్ళీ ఏంటంటే

0: రివిజిటింగ్ ద చైల్డ్హుడే. ఇప్పుడు మా అమ్మ నాకు చిన్నప్పుడు బంగారు కంకణాలు దొరికేది, అదే అదే ఉంటుంది అంతే, ఇంకేం పెద్దగా గొప్పగా అనిపించాలి అంటే మళ్ళీ ఒక్కసారి బాల్యంతో ప్రేమలో పడ్డట్టు అనిపించింది అంతే. నేను మళ్ళీ బాల్యంతో ప్రేమలో పడ్డానంటే నేను బాలునే ఇప్పుడు, ఇంకా
1: నేను బాలుడు ఉన్నాడు
0: అంతే. ఎప్పటికీ ద చైల్డ్ ఇన్ మీ స్టిల్ అలైవ్.
1: అంటే ఆ పసితనాన్ని కాపాడుకోకపోతే ఇంత ప్యూరిటీ ఉండదు మనసులో,
0: ఉండదు.
1: అయితే ముగించే ముందు ఇప్పుడు ఇన్ని పనులు ఎట్లా చేయగలుగుతున్నావు నేను, అంటే నేను ఇప్పుడు వాజ్పేయి, మోడీ, అబ్దుల్ కలాం ఇట్లా కొంతమంది అటు వాళ్ళ కుటుంబము ఏది లేదుగా, ఈ మొత్తం సర్వము సొసైటీ సమాజము లేదా వాళ్ళు ఎంచుకున్న ఏదో పని.
0: అవును.
1: అంటే వీటి వల్లనే మీరు ఇన్ని పనులు చేయగలుగుతున్నారా? ఇప్పుడు మీరు అనేక అధ్యయన పుస్తకాలని మీ ఎడిటోరియల్లో వచ్చినాయి, అనేక విమర్శన పుస్తకాలు వచ్చినాయి.
0: అవును.
1: కవితా సంపుటలకు మీరు ఎవరెళ్ళినా కూడా ముందు మాట రాస్తారు.
0: అవును.
1: ఎవరెళ్ళినా ఎంకరేజ్ చేస్తారు.
0: అవును.
1: తర్వాత ఫోక్ ఆర్టిస్టులని,
0: అవును,
1: ఫోక్ నెరేటివ్స్ ని,
0: అవును,
1: ఫోక్ ఆర్టిస్టులకి ఫోక్ నెరేటివ్స్ కి ఒక మెయిన్ స్ట్రీమ్ లో ఒక వాల్యూ తీసుకొచ్చారు, ఒక గౌరవం తీసుకొచ్చారు. ఓకే.
0: అవును.
1: అంటే ఇన్ని ఇన్ని పనులు ఎట్లా చేస్తున్నారు మీరు? ఇవే కాకుండా మళ్ళా ఫోటో ఎగ్జిబిషన్ ఎవడన్నా నాలుగు ఫోటోలు పట్టుకుని వస్తే ఇలా కాదు ఈ కాన్సెప్ట్ లో తీ, ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలంటే దానికి ఒక థీమ్ ఉండాలి, ఒక కాన్సెప్ట్ ఉండాలి,
0: టైటిల్స్ కూడా చాలా ఫోటో ఎగ్జిబిషన్ టైటిల్స్ నేనే పెట్టాను
1: అని మీరు వాళ్ళని ఎంకరేజ్ చేసి, ఫోటోగ్రాఫర్స్ ని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళ చేత కూడా ఎగ్జిబిషన్ పెట్టించి, ఫోటో ఎగ్జిబిషన్స్,
0: కార్టూన్
1: వర్క్ షాప్స్ కండక్ట్ చేసి, కార్టూన్స్ అవి
0: కార్టూనిస్ట్ కూడా
1: ఇన్ని చేశారు. ఇవన్నీ వేరే అధికారి ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు, నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు దోమలగూడలో కిరాయి తీసుకున్నా రూమ్. ఎందుకు దోమలగూడలో కిరాయి తీసుకున్నానంటే ఇందిరాపార్క్ దగ్గర, ఇక్కడికి రావచ్చు కదా రవీంద్రపార్క్ నడుచుకుంటూ రావచ్చు కదా, ఇడ్లీ కంటే చూడొచ్చు కదా అని భయం భయంగా వచ్చేటోళ్ళం మేము. ఇది మనది కాదు, ఎవరిని ఏమన్నా అంటారా?
0: తెలంగాణకు ముందు,
1: బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ, చాలా మీటింగ్లు రవీంద్ర భారత్ దగ్గరికి వస్తే అక్కడ రండి అని, అక్కడ వెనకాల కూర్చోను లేకపోతే మీ రూమ్ పక్క రూమ్లో కూర్చోను ఇట్లా మీటింగ్లు పెట్టుకునేంత ఒక ఇది మా ఇల్లు అనే ఒక అది కలిగింది. సరే మళ్ళీ మొదటికి వస్తే ఇవన్నీ ఇన్ని పనులు ఎట్లా చేయగలుగుతున్నారు మీరు?
0: అంటే తెలంగాణ మీద ప్రేమ తమ్ముడు, ఎందుకంటే మనం చాలా మిస్ అయిపోయినాం, చాలా కోల్పోయినాం. సో అది చేయాలి ఒకటి. రెండవది నాకు కూడా ఏంటంటే లైఫ్ చాలా చిన్న తమ్ముడు, ఎక్కువ పనులు చేయాలంతే, ఇక మనం చేయాల్సింది అంతే. కొన్ని మనం తప్ప ఈ ప్రపంచంలో ఎవడు చేయలేడు.
1: కరెక్ట్.
0: నా దృష్టిలో ఏంటంటే ప్రతి ఒక్కడు కారణ జన్ముడే, ఒక శ్రీకృష్ణుడు శ్రీరాముడు మాత్రమే కాదు, ప్రతి ఒక్కడు కారణ జన్ముడే. తన కారణాన్ని తను అన్వేషించుకున్నవాడు ఇక పనిలో నిమగ్నం అయిపోతాడు. తన తన జన్మ కారణం ఏదో తనకు తెలిసినవాడు, లేదా కనుక్కున్నవాడు, లేదా తెలుసుకోవాలనే ప్రయత్నంలో ప్రాసెస్ లో ఉన్నవాడు ఇక ఇవన్నీ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకని సూరన్ కిర్కాడ్ ఒక అద్భుతమైన మాట చెప్తాడు, అంటే ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫర్ ఆయన చెప్తాడంటే, నోబడీ ఈజ్ కంప్లీట్ ఇన్ దిస్ వరల్డ్, ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్. ఈ ప్రపంచంలో ఎవడూ సంపూర్ణుడు కాదు, కాకపోతే ప్రతి ఒక్కడు ఆ సంపూర్ణతని సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. సో నేను ఆ సంపూర్ణతని సాధించే దిశగా చేస్తున్న ప్రయత్నాలలో ఇన్ని రకాలు చేస్తున్నా అంతే. ఏది పూర్తి సంతృప్తి లేదు, అసంపూర్ణతే
1: అంతే. ఇంకా ఉంది,
0: ఇంకా ఉంది,
1: ఇంకా ఇంకా ఉంటుంది,
0: ఇంకా ఉంది. అది అందుకే ఇంకా ఉంది.
1: అయితే మీ ఆలోచనలు, మీ అనుభవాలు, మీ కవిత్వం వెనుక ఉన్న అంతర్ముఖ ప్రపంచాన్ని ఆకాశవాణి శ్రోతలతో పంచుకున్నందుకు, ముఖ్యంగా నేను కూడా వింటున్నా, అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది.
0: థ్యాంక్ యూ
1: అన్న, నాకు ఈ అవకాశాన్ని వాళ్ళు కల్పించారు. మీరు అందుకున్న ఈ పంపకవి జాతీయ పురస్కారం మీ సాహిత్య ప్రయాణానికి ఒక గుర్తింపు మాత్రమే కాదు, అంటే మీ వరకు అది ఒక స్టేట్, దట్స్ ఓకే, అదొక స్థితిలాగా మీరు భావిస్తున్నారు. కానీ ఇది తెలుగు భాషకి, తెలంగాణ సంస్కృతికి లభించిన ఒక గౌరవం కూడా అని నా ఒపీనియన్. మీ నుండి ఇంకా ఎన్నో రచనలు పుట్టాలి, ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగాలి, ఎంతో మందికి ఇన్స్పైరింగ్ గా మీరు ఆల్రెడీ ఉన్నారు, ఉండాలని కోరుకుంటున్నాను. ఆకాశవాణి తరఫున మీకు నా అభినందనలు.
0: థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ఆకాశవాణి శ్రోతలకి, ఆకాశవాణి యాజమాన్యానికి, పెద్దలందరికీ ధన్యవాదాలు. అలాగే తమ్ముడు వేణుకి

0: ప్రత్యేకంగా, ఎందుకంటే వేణు చదివినవాడు, ప్రపంచం తెలిసినవాడు, సినిమా దాని గ్రామర్ తెలిసినవాడు, గ్లామర్ తెలిసినవాడు, అన్నిటి మించి కవిత్వాన్ని విపరీతంగా ఆస్వాదించేవాడు, ప్రేమించేవాడు. సో అలాంటి వ్యక్తి నన్ను ఇంటర్వ్యూ చేయడం నాకు కూడా ఏంటంటే నాలోని ఒక మరో ప్లెయిన్ని, అదర్ ప్లెయిన్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ కుడ్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ త్రూ ద మీన్స్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. సో ఇవన్నీ నేనేమి స్ట్రక్చర్డ్ క్వశ్చన్లు కావు, స్పాంటేనియస్గా రావడం అంటే అది ఖచ్చితంగా మన లోపల ఎక్కడో అంతర్గర్భితంగా ఉన్న అంశాలే బయటకు వస్తాయి.
1: కరెక్ట్, కరెక్ట్.
0: సో అందరు ఇన్స్టెంట్గా. సో అందుకని నన్ను నేను వెతుక్కోవడానికి నీ ప్రశ్నల మార్గం ద్వారా నాకు ఒక అవకాశం లభించిందని నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్, తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్.
1: మై ప్లెజర్ అన్న. థ్యాంక్ యూ.

0: మీరు ఇంతవరకు ప్రముఖ కవి, రచయిత, సినీ విమర్శకులు శ్రీ మామిడి హరికృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ వేణు ఉడుగుల. మీట్ ద స్టార్ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లక్టో టైం 9:03 రాసేసి 35 సెకండ్స్ అవుతుంది. చంటి సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, వేటూరు సుందరామూర్తి రచన, ఇళయరాజా సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరమనిపించే గీతాలు.

0: అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.
1: సలలే

0: മധുരിമ.
1: రాజకోటి సంగీత సారథ్యంలో భువన చిత్ర రాసిన పాట, కేజీ యేసుదాస్ చిత్రగానం, పెద్దరికం చిత్రం కోసం

ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతీయ వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. అనుబంధం, ఆత్మీయత, ఆశీర్వచనం, అభిమానం, అన్నాచెల్లి సంబంధం ఇవన్నీ విడదయ్యరానివి. కళలు పండి వెన్నెల నిండి విడిపోని అనురాగంలో కల్లా కపటం తెలియని చెల్లెమ్మ కోసం నిండు నూరేళ్లు ఉండాలంటూ ఆశీర్వదిస్తూ పాడుతున్న ఈ పాట తొలితరం గేయం. అదృష్ట జాతకుడి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు జిక్కీ పాడిన పాట. దాశరథి రచన, టి చలపతిరావు సంగీతం.

తొలిచూపులోనే వశమైనప్పుడు మనసు శివధనస్సు అవుతుంది. ఆమె తొలి అమృత చినుకని నావకు చిక్కానని ప్రణయావేశం పొంగిరాగా, పెదవులపై హాసం తొంగిచూడగా, గతం వర్తమానం భవిష్యత్తు తానే అయి, గతకాలపు కళలు కూడా తానే అయి, కళలు అయినా అనుకోని అద్భుతం జీవితంలో జరిగినప్పుడు పాడుకునే

0: కానీ మనసు మనసు కలిస్తే అది జీవితమవుతుందని, చాప కనుల్ని, పరగడపు పెదాలని, దూరనవ్వుల ముత్యాల్ని వీటన్నిటినీ కలిపి జాబిలి వెన్నెల్లో యుగాలైనా మిగిలిపోయే అనురాగాన్ని కొత్త పాఠంగా కొత్త సంగీత బాణిలో అందిస్తున్న పాట, అమ్మమాట చిత్రంలో పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, రమేష్ నాయుడు సంగీతం.
1: సార్

నిద్ర పరదాలలో కనులు మూతల పడుతుంటే, కన్నుల కలలు ఊరుతూ ఉంటే, అంతకు మించి అదే నిజంగా కనుల ముందు కదలాడితే కళ వెలుగై కళ్ళు మెరుస్తాయి. ఒకవేళ నిద్రలేని కనులు తెరిచి చూస్తే ఎదురుగా రూపం కనపడకపోతే ఆ కళకే అర్థం ఉండదు. ఊహని నిజాన్ని, ఏది నిజమో తెలియని అద్భుతాన్ని రసావిష్కరణ చేస్తున్న గీతం. జయసుధ చిత్రంలో జయచంద్రన్, పి సుశీల పాడిన పాట, దాసరి నారాయణరావు రచన, రమేష్ నాయుడు సంగీతం.

మనసు ఎంత దాచినా అనురాగం మాత్రం చూపుల దారల్లోంచి పెళ్ళుబుకి వస్తుంది. వలపు బాసల్ని తెలిపేందుకు మాట అవసరం లేదని, నగుమమే చాలని అందాల బంధాలలో హిందోళ రాగ ఛాయలలో పాడుకున్న పాట. అప్పుచేసి పప్పుకోడు చిత్రంలో ఏఎం రాజా పాడిన పాట. పింగళి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

తల్లి ప్రేమ, దేవుని కరుణ ఈ రెండింటితో పోల్చదగినవి ప్రపంచంలో దొరకవు. తన బిడ్డ నోచిన నోముల ఫలంగా అపురూపంగా ఆత్మీయంగా ఒడిలో లాలించి ప్రేమించి మనసును దీవించి పెంచి పెద్ద చేస్తుంది. కాయి ఉన్న చెట్టుకు ఆ చెట్టు ఉన్న కొండకు, ఆ కొండ ఉన్న ఈ భూమికి ఒకదానికొకటి భారం కానట్టుగానే ఆ తల్లికి ఆ బిడ్డ ఓ భారం కాదని, అనురాగ బంధమని అలరిస్తుంది. మంచి మనసుకు మంచి రోజుల చిత్రంలో బాలసరస్వతీదేవి పాడిన పాట, సీనియర్ సముద్రాల రచన, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం.

గంగాతీరంలో నాగ యువరాణి ఉలీచి తనకు ప్రేమించిన అతను ఒప్పుకోలేదని, అతన్ని బంధించి పాతాళలోకానికి తీసుకుపోయి మరీ తన శౌర్య పరాక్రమాలతో ఒప్పించి పెళ్లి చేసుకుంటే, మరొకరు తన నిజాయితీ ధైర్యంతో మణిపురం చిత్రాంగద వరించి మరీ అతన్ని పెళ్లి చేసుకున్న వైనాన్ని, సుభద్రా పరిణయాన్ని గుర్తు చేస్తూ అర్జున ఫల్గుణ పార్థకిరీటి బిరుదాంకితనపై ఒకే గాయని మధురస్వరంలో పాడిన ఈ పాట నర్తనశాల చిత్రంలో ఎస్ జానకి పాడిన పాట. సీనియర్

క్రియ ప్రతిక్రియ, ఒకటి ప్రకృతికి మరొకటి మనస్సుకు. జాలువారే ప్రేమ పిలుపులో, జలకమాడే పలకరింతల్లో, జలధరించే మేని సొగసులో, మొలక సిగ్గు బుగ్గలలో, మంచు చిచ్చులలో, విరిసే మల్లెలలో, మురిసే మనసుల్లో పాడుకుంటున్న యుగళ గీతం. అభినందన చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, ఆచార్య ఆత్రేయ రచన, ఇళయరాజా సంగీతం.

సత్యమే లక్ష్యంగా తీసుకుంటే జీవితానికి సాహసం పూలబాటవుతుందని, ధైర్యం వదలకుండా ధర్మాన్ని కాపాడటమే జీవిత లక్ష్యం అని, త్యాగశీలత ధర్మబద్ధ జీవితాన్నే ప్రజలు మెచ్చుతారని, నీతిగా బతకమని ప్రబోధిస్తున్న గీతం. కొండవీటి దొంగ ఈ చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట, అనిశెట్టి రచన, ఎంఎస్ శ్రీరామ్ సంగీతం.

మనసు ఉండేందుకు మమత ఒక గుడిగా ఉండాలని, వలపు ఆ గుడిలో దివ్యగా మారాలని, మనువు ఆ దివ్యకు వెలుగై వెలగాలని, ప్రేమ ఆ వెలుగుని చూడాలని, కళలు పండే క్షణంలో తోడు నీడై ఉండాలని, అందమైన సొగసుని తీయనైన మనసుని పెనవేసి పాడుతున్న యుగళగీతం. ఓ సీత కథ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, కెవి మహదేవన్ సంగీతం.

అప్పుడప్పుడు కలలొస్తాయి, మబ్బులపై తిరిగినట్టు, మంచు కొండల అంచుల మీద జారినట్టు, అంతులేని ఆనందపు ఆకాశంలో అవధులు లేకుండా తిరుగుతున్నట్టు. ఆ కలల్ని నిజాలనుకుని పక్షులై అలా ఎగిరిపోతే ప్రకృతిలో కలిసిపోయి ప్రకృతి గీతం పాడుకుంటే ఈ పాటవుతుంది. గోవుల గోపన్న చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పి. సుశీల. దాసరథి రచన, కెవి మహదేవన్ సంగీతం.

పూల జీవితం ఒక్కరోజే, కానీ వాడని పువ్వుల తావి మాత్రం వసంత ఋతువంతా ఉంటే ఆ పరిమళం ఓ జోల అవుతుందని, వినోద రాగమవుతుందని, కళల సుఖాలలో, వెన్నెల వెలుగుల్లో, ప్రశాంత నిధుల పడదాలలో శుభరాత్రి గీతం ఇది. ఆరాధన చిత్రంలో పి సుశీల, శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

కళ కనాలంటే నిద్రపోవాల్సిందే. నిద్ర రావాలంటే కనుల పరదాల కిందకు వాలాల్సిందే. అసలే ఎదురుచూపులతో అలసిపోయిన కనుదోయి నిద్ర రాక గుబులుగా చూస్తూ ఆ రాకలో మదిలో విరుస్తున్న తోటలోని పూలన్నీ తుంచి దోసిలి విప్పి విరుల దారులలో పొరిస్తే తారాపతి తన చల్లని వెన్నెల ఆ పూలపై ప్రసరించినా కూడా స్వామి మాత్రం రాలేదు అని నిద్ర ఎలా వస్తుంది అంటున్న పాట పూలరంగడి చిత్రంలో పి. సుశీల, దాశరథి రచన, ఎస్. రాజేశ్వరరావు సంగీతం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. రేపు ఉదయం 7:15 స్థిరాస్తి కొనుగోళ్లు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం. సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావు గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:00. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 FM బ్యాండ్ 102.8 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.